ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026 జూలై నెల 14వ తేదీ మంగళవారం 100.2 మెగాహెట్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ఇంకా న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 15 సెకండ్లు.

హనుమాన్ సుప్రభాతం భక్తి గీతాలు విన్నారు. ఇది ఏఎల్టీ ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 వినాయక భక్తి గీతాలు ఉంటాయి ప్రార్థన కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఈఎల్టీ కార్యక్రమంలో ముందుగా ఈ ప్రసారంలో ఏడుంబావుకు అంబటల సంగతులు కార్యక్రమంలో రాజయోగంలో ధారణ అంటే ఈ అంశం గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం యోగమనే అదృష్టం శీర్షికన ప్రసంగం వినిపిస్తారు. తెలంగాణ కథ స్థానికత తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగం. హంస గురించి సామల రాజవరందర్ అందిస్తున్న లఘు ప్రసంగమాలిక మాట సొగసులో ఉంటుంది ఈరోజు అంబటల సంగతులు కార్యక్రమంలో. 8:00 సమాచార ప్రభాత్, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కథనం కార్యక్రమంలో మా గురువు జంగం పంతులు కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్ ఈ ఉదయం 8:30 వినొచ్చు. సింగడి పాటల కార్యక్రమం 8:45. పది 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి 3:00 ప్రసారమవుతాయి. మాట చెప్పునరీ పాటినున్నరి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు మొదలవుతాయి. ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు

పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన నార్నూర్ మండలం ఖైర్తాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతబాయితో ముచ్చట, తర్వాత కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బెజ్జంకి నవ్వేశ్రీతో ముచ్చట ప్రసారమవుతుంది ఈ సాయంకాలం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో.

పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు 3వ భాగం, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలిపాటలుంటాయి. ఈ రాత్రి 7:00 ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కిసాన్ వాణి కార్యక్రమంలో ఉంటుంది. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి రైతన్నలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలుంటాయి. ఆకుపచ్చ సూర్యోదయం డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 53వ భాగం నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 పంకజ్ ఉదాస్ పాడిన గజళ్లు 2వ భాగం వినొచ్చు. షామే గజల్లో రాత్రి 9:45 కొండల రాయుని కథ బుడిగజంగం కథ 4వ భాగం వినిపిస్తారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం మన పురాణాలు కార్యక్రమంలో 10:00. ఇక పాత కొత్త మధురమైన సినిమా పాటల కార్యక్రమం మధురిమ రాత్రి 10:30. ఇవి ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఈఆల్టీ కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. వార్తల వివరాలు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్దరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్టంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో

0: అటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను డీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अनुकूलस्य व्यापार सन्धेः सम्पादनाय सक्रियतया कार्यरतमस्ति। सः अवदत् यत् गतमासे नवदिल्ल्याम् अमेरिकादेशस्य व्यापार प्रतिनिधिना जेमिसन ग्रीर इत्यनेन सह अस्मिन् विषये अत्यन्तलाभप्रदा वार्ता अभवत्। भारत ऋतु विभागेन अद्य पर्यन्तं बिहार ओडिशा प्रदेशयोः प्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। ऋतु विभागेन उक्तं यत् अद्य अरुणाचल प्रदेशे, छत्तीसगढ़े, झारखण्डे, नागालैंडे, मणिपुरे, मिजोरमे, त्रिपुरायां, पश्चिम बंगाले, सिक्किमे, असमे, मेघालये च पृथक पृथक स्थानेषु प्रचण्ड वृष्टिः भवितुमर्हति इति। भारतीय पुरुष क्रिकेट दलम् अद्य बर्मिंघम नगरस्य एजबेस्टन नगरे त्रिक्रीडा श्रृंखलायाः प्रथमायाम् एकदिवसीय अन्ताराष्ट्रिय क्रीडायाम् आतिथेयम् इंग्लैंड दलं सम्मुखीकरिष्यति। भारतीय समयानुसारं अपराह्णे 3:30 क्रीडायाः आरम्भः भविष्यति। विराट कोहली, रोहित शर्मा च भारतीय दलं सुदृढं कर्तुं पुनरागमनं कृतवन्तौ स्तः। तत्रैव जसप्रीत बुमराह अपि पुनरागमनं करोति। आयरलैंड इंग्लैंड देशयोः विरुद्धं 20-20 अन्ताराष्ट्रिय श्रृंखलासु पराजयानन्तरं भारतं पुनरागमनं कर्तुमिच्छति। शुभमन गिल इत्यस्य नेतृत्वे दलं गुरुवासरे कार्डिफ नगरे द्वितीया एकदिवसीया स्पर्धा क्रीडिष्यति। श्रृंखलायाः तृतीयान्तिमा च क्रीडा अस्मिन् मासे 21 दिनांके लॉर्ड्स इत्यत्र भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम हैदराबाद जिला समाचार लेखविंद अंदिस्तारु श्री पी नागेंद्र बाबू।
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ తొలి డిజిటల్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఉచితంగా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు మొదటి దశ కోసం 7,345 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే రాష్టంలో అమలు చేయాలని, దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన కీలక హామీని నెరవేర్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను అందజేశారు. దాదాపు 15,000 మంది విద్యార్థుల సమక్షంలో ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా బడ్జెట్ ను 8.5% పెంచి 26,600 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. కాగా క్యాంపస్లను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేలా గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్టంలో పర్యాటక ప్రాంతాలను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ టెంపుల్ ఎకో హెల్త్ టూరిజం అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం, శ్రీశైలం, సాగర్ బ్యాక్ వాటర్ పర్యాటకాన్ని పిపిపి మోడల్లో వృద్ధి చేయాలని సూచించారు. రాష్టంలో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలను నగరానికి దూరం చేయకుండా వారి ఉపాధికి దగ్గరగా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో చర్చించి 32 డిమాండ్లపై ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. యాజమాన్యం పరిధిలోని 29 అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 11% పీఆర్సీ ఈ జూలై నుంచే అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించారు. విలీన కమిటీలో కార్మిక ప్రతినిధుల భాగస్వామ్యం కోసమే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మలను అనుసంధానం చేసి ఒక అద్భుతమైన జీవన విధానమని కొనియాడారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై హైదరాబాద్ పీఐబీ ఆధ్వర్యంలో వార్తా ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య

0: అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి రహిత దూరదృష్టి పాలనను కొనియాడారు. జనధన్ ఖాతాల ద్వారా దళారీ వ్యవస్థను అంతం చేశారన్నారు. దేశంలో 100% రైల్వే విద్యుదీకరణ జరిగిందని, తెలంగాణకు రైల్వే బడ్జెట్ ను 5,500 కోట్ల రూపాయలకు పెంచారని స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర నగర నిగం ఎన్నికల్లో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంల వాడుకుంటే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసిటీలో అత్యాధునిక నూతన పరిశోధన ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అలాగే సంస్థలో నిర్మించనున్న కొత్త హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయని కొనియాడారు. వన్ వీక్ వన్ ల్యాబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు ప్రజాబాహుళ్యంలోకి బాగా పెరిగిందన్నారు. కేవలం ఆవిష్కరణలకే పరిమితం కాకుండా పరిశ్రమలతో గట్టి అనుసంధానం ఏర్పరచుకున్నప్పుడే స్టార్టప్లు దీర్ఘకాలం నిలబడతాయని, దేశ ప్రగతి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 481,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యత రంగానికి 1,41,208 కోట్ల రూపాయలను కేటాయించారు.
1: హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
2: కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్ లో భాగంగా ఎడ్జిబాస్టన్ లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్దిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
3: The world with too many conflicts and tensions, India has consistently forged dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision-making in this vital body.
2: శాశ్వతేతర

0: సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి ఏ పురాని విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వో సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నో కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు,

జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఎప్పుడు ఎక్కడ ఎంత తగ్గాలో తెలిసిన వాడికి ఎలా నెగ్గాలో తెలుస్తుంది. శ్రోతలకు మళ్ళోసారి శుభోదయంతో. అంబడల సంగతులు కార్యక్రమంలో ఈరోజు రాజయోగంలో ధారణ గురించి యోగా శిక్షకులు ఉల్లింగమూర్తి అందిస్తారు. తెలంగాణ కథ స్థానికత గురించి తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి అందించే విశేషాలు, హంస గురించి సామల రాజవర్ధన్ మాట సొగసులో చెప్పే అంశాలతో పాటు రైతు సోదరుల కోసం వ్యవసాయ సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, అమావాస్య, పునర్వస నక్షత్రం. ఇక వాతావరణ సూచన విషయానికి వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 71%, గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి వెలువడుతున్న అంబటేళ్ల సంగతులు కార్యక్రమం.

0: అమ్మడల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: అందరికి నమస్కారం. నా పేరు కె రాజశేఖర్. నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో కీటక విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మరి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే ముఖ్యమైన ప్రధానమైన పంటలు పత్తి, సోయాబీన్, కంది. ఈ మూడు పంటల్లో మరి గత 2-3 సంవత్సరాలుగా సోయాబీన్లో ఎక్కువగా ఈ కాండము తొలిచే పురుగు, కాండపు ఈగ ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా విత్తనం వేసినప్పటి నుంచి 20 రోజుల నుంచి దాదాపు 45-50 రోజుల వరకు ఇవి ఆశిస్తూ కనబడతాయి. ఈ రెండు పురుగులకు నివారణ చర్యలుగా మరి ముందు జాగ్రత్తగా చర్య కూడా మనం ప్రస్తుతం అంటే భూమిలో తేమ ఉన్నట్లయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ ఎకరానికి 4-8 గుళికలు 4 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు 8 నుంచి 10 కిలోలు వేసుకున్నట్లయితే వీటి అంతర్వాహిక గుణం ద్వారా ఈ కాండం తొలిచే పురుగు, కాండపు ఈగ ఈ రెండింటిని నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ పద్ధతి పాటించకపోయినా కూడా మరి 20-30 రోజుల దశలో ఆపై ఉన్న దశలో కూడా మరి పురుగు మందుల పిచికారిగా అంటే కాండపు ఈగకైతేనేమో ఈ ఎసిఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు నువాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, దీంతోపాటు నువాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మరి కాండపు తొలుచు పురుగును గమనించినట్లయితే ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా క్లోరాన్సినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఈ రెండింటితో పాటు నువాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ప్రస్తుత పరిస్థితులు ఆశించు కాండపు తొలుచు పురుగు, కాండపు ఈగను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
0: సోయా పంటలో కాండపు ఈగ, కాండం తొలుచు పురుగు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ అందించిన వ్యవసాయ సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: చరిత్రలో ఈరోజుకున్న విశేషాలు చూసుకుంటే స్వాతంత్రోద్యమ కవి

గరిమెళ్ల సత్యనారాయణ, ఉర్దూ రచయిత్రి జిలానీ బానో జయంతి. ఈరోజు నటుడు ఆర్ శరత్ కుమార్, రచయిత నటుడు తనికెళ్ల భరణి, నటి గీత, దర్శకుడు రవిరాజ పినిశెట్టి, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వీళ్ళందరి పుట్టినరోజు ఈరోజు.

0: అంబటల్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు రాజయోగంలో ధారణ గురించి యోగమనే అదృష్టం శీర్షికన మనకు అందిస్తున్నారు యోగా శిక్షకులు ఉల్లింగమూర్త్యం. ఇప్పుడు ఆ విశేషాలు విందాం.
1: చిత్తస్య పదేన వాచా శరీరస్య చ వైద్యకేణః యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. తర్వాత రాజయోగంలో మిగిలినటువంటి మూడు అంశాలు ధారణ, ధ్యానము, సమాధి. ఈ మూడు కూడా దీన్ని వివరించేటానికంటే ఎక్కువగా దీనిలో అనుభూతి ఎప్పుడైతే చెందుతామో దాని యొక్క పూర్తి లాభాన్ని మనం పొందగలుగుతాం. ధారణ, ధారణ అంటే ఏకాగ్రత సాధించడం. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే ఏదైనా ఒక విషయం మీద ఏకాగ్రతగా పనిచేయడం మనిషి చాలా కష్టం. ఒక విద్యార్థిని తీసుకోండి, ఆ విద్యార్థి చేతిలో పుస్తకం ఉంటుంది కానీ మనసు వేరే విషయం ఆలోచిస్తుంది. ఉద్యోగంలో ఉండే ఉద్యోగి ఆఫీస్ రూమ్లో ఉంటాడు కానీ ఇంటి విషయాల్లో, ఇంట్లో జరిగినటువంటి గొడవల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక వ్యాపారి తన యొక్క దుకాణంలో కూర్చొని ఉంటాడు, బయటి విషయాలు ఆలోచిస్తుంటాడు. ఈ విధంగా మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఏ పనిలో అయితే ఉన్నామో, ఆ పనిలో మన శరీరం ఉంటుంది కానీ మన మనస్సు ఇతర విషయాల మీద ఆలోచిస్తూ రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది. అలా కాకుండా ఏ పని అయితే మనం చేస్తున్నామో దాని మీదనే ఏకాగ్రత కలిగి ఉండడం అనేది ధారణ. ఈ ధారణ అనేది అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. మన మనస్సు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకే విషయం మీద ఏకాగ్రంగా ఉండదు. కొద్దిసేపు కాగానే ఆ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి మనస్సును ప్రతిసారి వెనక్కి తీసుకొచ్చి అదే విషయం మీద ఏకాగ్రత కలగ చేయడం ధారణ. ఏదైనా కావచ్చు, ఒక చుక్క మీద ఏకాగ్రత కలిగి ఉండవచ్చు, లేదా ఒక మంచి బొమ్మ మీద ఏకాగ్రత కలిగి ఉండవచ్చు, లేదా మంచి భగవంతుని విగ్రహం మీద ఏకాగ్రత కలిగి అభ్యాసం చేయవచ్చు, లేదా యోగులు సహజంగా వాళ్ళ యొక్క ఇష్ట దైవం మీద, లేదా ఓంకారం మీద, లేదా తల్లి యొక్క చిత్రపటం ముందు కూర్చొని ఏకాగ్రతను ధ్యానం చేస్తుంటారు. ఎందుకంటే మనసు రకరకాలుగా పక్కకు వెళ్తుంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆ మనస్సును కేవలం తన యొక్క కేంద్ర బిందువు, తను ఏదైతే ధారణ చేస్తూ ఉన్నాడో ఆ ధారణ మీదనే ఏకాగ్రతను సాధింపజేయడం అనేది ఈ యొక్క ధారణ. ఉదాహరణకు తీసుకుంటే విద్యార్థి ఎప్పుడైతే పుస్తకం పట్టుకొని కూర్చొని ఉంటాడో చదువుదామని, ఒక్క రెండు మూడు నిమిషాలు చదువుతూ ఉండేసరికి అతనికి ఇతర ఆలోచనలు వెంటనే వస్తుంటాయి. తన యొక్క స్నేహితుల గురించి కావచ్చు, బంధువుల గురించి కావచ్చు, టీవీ గురించి కావచ్చు, ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ముందర పుస్తకం ఉంటుంది సరే, కానీ ఆలోచన మాత్రం వేరే విషయాల మీద ఉంటుంది. అందుకనే ఈరోజు చదువులు సరిగా చదవలేకపోతున్నారు ఏకాగ్రత లేని కారణంగా. దాంతోపాటు కుటుంబంలో జరిగేటువంటి రకరకాల కలహాలు కావచ్చు, గొడవలు కావచ్చు, వాటి యొక్క ఆలోచనలో పడిపోయినటువంటి కుటుంబ పెద్దలు తను చేసేటువంటి వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, తన పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వీటి గురించి ఆలోచించిన కారణంగా తను నిజమైనటువంటి ధారణను పొందలేకపోతున్నాడు. అందుకనే ధారణ అంటే ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ఉదయం లేచి తన యొక్క కలకృత్యాలు తీర్చుకుంటున్నప్పుడు మనసు పూర్తిగా ఆ వాటి మీదనే ఉండాలి. మనం పళ్ళు తోముకుంటున్నప్పుడు మన మనసు ఆ పళ్ళ మీదనే ఉండాలి, ఆ నోరు మీదనే ఉండాలి. స్నానం చేస్తున్నప్పుడు మన మనసు, మన బుద్ధి, మన సర్వం ఆలోచనలన్నీ కూడా ఈ శరీరము, దాని యొక్క శుభ్రత, దానికి సంబంధించినటువంటి ఆలోచనే ఉండాలి. ఇది ధారణ అవుతుంది. దాని తర్వాత ఆహారం తింటున్నప్పుడు ప్రతి వ్యక్తి రోజుకు సహజంగా 3 సార్లు భోజనం చేస్తుంటాడు. కానీ మనం భోజనం చేస్తుంటాం కానీ మన ఆలోచన ఇతర విషయాల మీద ఉంటుంది, కానీ భోజనం గురించి ఆలోచన

ఆలోచన ఉండదు. పతంజలి మహర్షి చెప్పే విషయం ఏమిటంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు భోజనం మీదనే ఆలోచన ఉండాలి, ఆ భోజనంలో ఉన్నటువంటి పదార్థాల మీదనే ఆలోచన ఉండాలి. భోజనంలో ఉండేటువంటి అన్నం కావచ్చు, కూర కావచ్చు, చపాతీలు కావచ్చు, ఇంకా రకరకాల సాంబార్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, వాటి యొక్క రుచి ఎలా ఉంది, వాటి యొక్క తత్వం ఎలా ఉంది, దాన్ని మనం తినడం వల్ల మనకి ఏ విధంగా శక్తి వస్తుంది అనేటటువంటి ఆ ఆలోచననే మనకి ధారణలో కలిగి ఉండాలి. ఇది ధారణ ఏకాగ్రత వైపుకు తీసుకెళ్లబడుతుంది. అందుకనే ప్రాచీన కాలంలో ఉండే ఋషులు మునులందరూ కూడా మౌనంగా భోజనం చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలా రకరకాల మత సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మౌన భోజనం చేస్తుంటారు. మౌనంగా భోజనం చేయడం వల్ల మన మనసు వేరే విషయాల మీద దృష్టి వెళ్లకుండా ఈ భోజనం మీద ఏకాగ్రత ఏర్పడుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా మిగతా విషయాల మీద ఆ ఏకాగ్రత మనం అప్లై చేయవచ్చు. ఏ విధంగా మనం చేస్తున్నటువంటి పనిని మీదనే మన మనసు ఉండడం అనేది ధారణ అనేటువంటి విషయం అవుతుంది. సహజంగా మనం ప్రతిరోజు అద్దం ముందు నిలబడి దూసుకుంటాం. ఆ అద్దం ముందు దూసుకునేటప్పుడు కేవలం ఆ వెంట్రుకల మీదనే మన మనస్సు ఉండాలి. మనం అద్దం ముందు నిలబడి పౌడర్ వేసుకోవడమో బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. ఆ సమయంలో మన మనసు కేవలం మన యొక్క ముఖం మీద, ఆ ముఖం యొక్క సౌందర్యం మీద మాత్రమే ఉండాలి. ఇతర విషయాల మీద ఆలోచించకూడదు, ఇతర విషయాలు మాట్లాడకూడదు. దీన్ని ధారణ అంటారు. ఈ విధంగా మనం చేసే ప్రతి పనిలో ఏకాగ్రతను ఎప్పుడైతే జోడిస్తామో అప్పుడు ఆ పనికి వికాసం కలుగుతుంది. ఇదే యోగ కర్మసు కౌశలం. అంటే మనం చేసే పనిలో ప్రావీణ్యత రావడం అది ఎలా వస్తుంది అంటే ఏకాగ్రత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ఏకాగ్రతను మనం ధారణ ద్వారా మనం కలిగించవచ్చు. అందుకనే ఏదైనా కొంతమంది ఉంటారు నాకు ఏ దేవుని మీద నమ్మకం లేదు అంటారు. అట్లాంటి వాడు ఏదైనా ఒక వస్తువు మీద, ఏ వస్తువు అనేది అక్కడ విషయం కాకుండా ఒక వస్తువు మీద ధారణ చేయాలి. మీ ముందర ఒక గ్లాసు ఉన్నదనుకుని ఊహించుకొని ఆ గ్లాసు మీదనే మీరు ధారణ చేయండి. కొద్దిసేపటికి మన మనసు కొంచెంసేపు పక్కకు పోతుంది, మళ్ళీ ఆ మనసును తీసుకొచ్చి మళ్ళీ ధారణ చేయండి. మళ్ళీ ఒక 4-5 సెకండ్లు 10 సెకండ్లు మళ్ళీ ధారణ చేసిన తర్వాత మళ్ళీ మన మనసు వేరే దిక్కు వెళ్ళిపోతుంది. ఆ వేరే దిక్కు వెళ్ళిన మనసును మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, మళ్ళీ ధారణ చేయాలి. ఈ విధంగా ఒక్కొక్క సెకండ్ మనం ఆ పెంచుకుంటూ ధారణాశక్తిని పెంచుకోగలిగితే మన యొక్క జీవితంలో ఈ ఏకాగ్రతను కలిపి ఆ ధారణాశక్తిని మనం సాధించిన కారణంగా అష్టాంగ యోగంలో ఉన్నటువంటి 6వ విషయమైనటువంటి ధారణ అనేటటువంటి దాన్ని మనం సాధించగలుగుతాం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యువత వాళ్ళు ఈ యొక్క పాశ్చాత్యమైనటువంటి నృత్యాలు, ఈ యొక్క సినిమాలు, ఇట్లా రకరకాల పోకడలు చూసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ ధారణ చేద్దామని కళ్ళు మూసుకుంటారో అవే దృశ్యాలు వాళ్ళకు కనిపిస్తుంటాయి. అలా కనిపిస్తున్నప్పుడు మళ్ళీ మన మనసును వెనక్కి తీసుకొచ్చి మనల్ని పతనం వైపు తీసుకెళ్లేవి కాకుండా మనల్ని ఉత్థానం వైపుకి, ఉన్నత స్థితి వైపు తీసుకువెళ్లేటటువంటి దాన్ని మనం దర్శించినప్పుడు ఈ యొక్క ధారణ అనేది సాధ్యమవుతుంది. మనం కళ్ళు మూసుకొని ఏదైనా ఒక విషయం మీద ధారణ చేయగానే చాలా తక్కువ సమయంలో మన మనసు పక్కకి వెళ్ళిపోతుంది. ఒక 5-6 సెకండ్లు కాగానే వేరే విషయం గుర్తొస్తుంది, దాని గురించి మనం ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచించేలోపు ఇంకో విషయం వస్తుంది, దాని గురించి ఆలోచిస్తాం. ఇట్లా ఒక్కొక్క విషయము ఈ చైన్ సిస్టమ్ లాగా, ఒక గొలుసు లాగా ఆలోచనల గొలుసు తయారైతుంది. మన ధారణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా ధారణను ఎక్కడికో వెళ్ళనివ్వకుండా మనం ఏ విషయం మీద అయితే ధారణ అభ్యాసం చేస్తున్నామో అదే విషయం మీద ధారణ చేయాలి. అట్లా మనిషి ఎప్పుడైతే ఏదైనా ఒకే విషయం మీద 12 సెకండ్ల పాటు వేరే ఆలోచన లేకుండా ధారణను సాధించగలుగుతాడు. నేను 12 సెకండ్లు అని చెప్పాను. మనం చెప్తున్నప్పుడు అది 12 సెకండ్లు చాలా తక్కువనే, కానీ మనం సాధన చేస్తుంటే 12 సెకండ్లు ఒకే విషయం మీద ధారణను ఏకాగ్రత కలిగి ఉండడం చాలా కష్టం. ఇది అభ్యాసం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి 12 సెకండ్ల పాటు ఒకే విషయాన్ని ధారణ చేయగలిగినప్పుడు మెల్లిమెల్లిగా 1 నిమిషానికి 5 నిమిషాలకు అది చేరుకోగలుగుతుంది. ఆ మొట్టమొదటి కేంద్రం ఏమిటంటే 12 సెకండ్ల పాటు ఒకే విషయం మీద ధారణను మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే, ఆ అభ్యాసం చేసినప్పుడే ఈ ధారణాశక్తిని మనం సాధించగలుగుతాం. అలా మనం ఏదైతే ఆలోచనలో ఉన్నటువంటి ఒక కేంద్ర బిందువు మీద, ఒక చుక్క మీద కావచ్చు, ఒక వస్తువు మీద కావచ్చు, భగవంతుని చిత్రపటం మీద కావచ్చు, లేదా ఓంకారం మీద కావచ్చు, లేదా శూన్యంలో కావచ్చు. మీరు గమనించండి, గౌతమ బుద్ధుడు శూన్యం మీద ధారణ చేశాడు, ఆయన సాధించాడు. కాబట్టి మనం కూడా ఏదైనా ఒకే అంశం మీద ధారణ పెట్టి దాన్ని సాధిస్తే మెల్లిగా 6వ మెట్టుకు వెళ్ళడానికి అది ద్వారం తెరుస్తుంది. ఓం సర్వే భవంతు సుఖినః.

రాజయోగంలో ధారణ అంటే ఈ అంశం గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం యోగమనే అదృష్టం శీర్షికను అందించిన విశేషాలవి.

స్వాతంత్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. గరిమెళ్ల గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని రూతలూగించాయి. ఆయన రాసిన మాకొద్ది తెల్లదొరతనము పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే దండాలు దండాలు భారతమాత అనే గీతం కూడా ప్రజలకు ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలిగజేసింది. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ఈయన ఒకరు. జాతీయ కవిత్వానికి ఒరబడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ల సత్యనారాయణ స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, బాలగీతాలు లాంటి రచనలు చేశారు. ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటూ నివాళితో ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తెలంగాణ కథ అంటే ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, భాష, పోరాటాలు, సంస్కృతి యాదికస్తది. నిజాం నిరంకుశ పాలన, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వంటి చారిత్రక ఘట్టాలు తెలంగాణ కథలకు ప్రధానంగా కనిపిస్తాయి. మరిన్ని విశేషాలు అందిస్తున్నారు తెలంగాణ కథ స్థానికత గురించి తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి.
2: తెలంగాణలో తెలుగు కథ ఆవిర్భవించి శతాబ్ద కాలం దాటింది. కథా ప్రక్రియ అనతి కాలంలోనే తెలుగులేని విస్తృతిని పరిణితి

శక్తిని సాధించింది. తెలంగాణ తొలినాళ్ల కథలు సంఘ సంస్కరణ అభ్యుదయ దృక్పథాలతో రాయబడ్డాయి. ఉర్దూ సాహిత్యంలోని అభ్యుదయ ధోరణి ఆనాటి విద్యార్థికులను మార్గదర్శనం చేసింది. అంటరానితనం, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వేశ్య జనోద్ధరణ, భిక్షువుల పట్ల ఆదరణ, మత మార్పిడులు, ఆర్య సమాజ ప్రబోధాలు, బడుగుల కష్టాలు, కులీనుల విలాసాలు తొలితరం కథల్లో అప్పటి కాలంతో సహా నమోదయ్యాయి. సాంఘిక వాతావరణం, భాష, కథాకథనం మూడింటిలో కూడా స్థానికత్వ ముద్ర అప్పటి కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, ప్రభుత్వ అధికారుల దుర్నీతి, రజాకర్ల ఆగడాలు, తిరుగుబాట్లు, కమ్యూనిస్టు కాంగ్రెస్ దళాల నాయకత్వము, పోలీస్ చర్య, అనంతర పరిస్థితులు తెలంగాణ తొలితరం కథల్లో స్థల కాలంతో సహా నమోదయ్యాయి. 1940 మొదలుకొని 1956 వరకు తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్రనంతా ఆనాటి రచయితలు తమ కథల్లో పొందుపరిచారు. కథకులే స్వయంగా ఉద్యమకారులు, సంపాదకులు, పత్రికా నిర్వాహకులు, పాఠకులు, ప్రచారకులు, సేవకులు కావటం వలన వారి అనుభవాలే కథలుగా రూపొంది స్థానిక జీవితాన్ని చిత్రించడంలో సఫలమయ్యాయి. 1956 నాటికి తెలంగాణ కథారంగం అన్ని విధాల పరిపుష్టిని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ కథాగమనం పుష్కర కాలం పాటు కుదుపులకు లోనైంది. తనకంటే భిన్నమైన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య నేపథ్యం బ్రిటిష్ ఆంధ్ర ఆధిక్యతను తట్టుకోలేక నిరాదరణకు గురైంది. ప్రచారం చేసుకోవడం పట్ల తగినంత అవగాహన, అపేక్ష లేని కారణంగా గత వర్తమాన సాహిత్య సంపద మరుగున పడింది. అయినప్పటికీ ఖమ్మం, పాలమూరు ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుండి కథా సంపుటాలు పుష్కలంగా వెలువడ్డాయి. అయితే ఈ కాలపు కథలపై బ్రిటిష్ ఆంధ్ర కథా ప్రభావం ఎక్కువై భాషలో, ఇతివృత్తంలో పరాయీకరణ చోటు చేసుకున్నది. స్థానిక కథకులు 1956 ముందు తర్వాత వ్రాసిన కథల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గుడూరు సీతారాం కథలు ఇందుకు మనకు సజీవంగా సాక్ష్యాలనిస్తాయి. తెలంగాణ కథ తన ఉరికి నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నమే 1964 వచ్చిన గడ్డిపూలు కథా సంకలనంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో రెండు ప్రముఖ ప్రజా పోరాటాల మధ్య సంధికాల పరిణామాలను ఈ కథలు ప్రాంతీయ దృక్పథంతో రికార్డు చేశాయి. ఇక్కడి నుండి తెలంగాణ కథ మలదశ ప్రస్థానం మొదలైంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన మారని బతుకులు, భాషా ప్రయుక్త రాష్ట్రాలలోని ఏర్పాటులోని అసంబద్ధత, ప్రభుత్వ ఉద్యోగాల్లో పక్షపాతము, భాష సంస్కృతి పట్ల వివక్ష, అమలు కాని ఒప్పందాలు, గ్రామాల్లో దురల దురహంకారం, మలితరం విద్యార్థికుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమై కండ్ల ముందరి వాస్తవాలని కథలుగా రూపొందించాయి. ఈ కాలపు కథలు కూడా అనివార్యమైన ఒత్తిడిలోంచే తెలంగాణలో ప్రజలున్న ప్రజా పోరాటాలని, భూమి కోసము, భుక్తి కోసము, విముక్తి కోసం జరిగినటువంటి విషయాలని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఉత్తర తెలంగాణ గ్రామాల్లో కొనసాగినటువంటి దొరల దురాగతాలకు 68-70 మధ్య వచ్చిన ప్రజల తిరుగుబాటు కళ్ళెం వేసింది. పంట భూమి, పశువులు, శ్రమ, లైంగిక దోపిడీలను ఎదిరించిన ప్రజల యొక్క సాహస ఘట్టాలు, శ్రామికుల పోరాటాలు తెలంగాణ కథల్లో చిత్రితమయ్యాయి. 1970 బద్లా కథా సంకలనం నిషేధానికి గురైంది. ఈ కాలంలో పంట భూమి వస్తువుగా పెద్ద మొత్తంలో కథలు రాయబడ్డాయి. నిజానికి ఇందులో సింహభాగం యథార్థ సంఘటనలు. ఈ సంఘటనల ఆనవాళ్ళ నేటికీ గ్రామాల్లో అప్పటి తరం దగ్గర పదిలంగా ఉన్నాయి. ఈ పోరాటాల ఒరబడి నుంచి బయటపడేందుకు చాలా మంది యువకులు బొగ్గు గనులకు కార్మికులుగా తరలిపోయారు. కానీ అక్కడ కూడా అవినీతి, ఆధిపత్యం, దోపిడీ, పక్షపాతము కార్మికులను వివక్షను గురిచేశాయి. శ్రమకు తగిన ఫలితము, ఆవాస కల్పన, ఉద్యోగ భద్రత దొరకని కార్మికులు అస్తిత్వ పోరాటాలకు దిగి సుదీర్ఘమైన సమ్మెలు చేశారు. సింగరేణి కార్మిక సమితి సాయుధ పోరాటానికి సిద్ధపడ్డది. కార్మికుల జీవితాలలో ఉన్న ఘర్షణల్ని, అనిశ్చితిని, అభద్రతను సింగరేణి కథా సాహిత్యం మొత్తంగా చిత్రించింది. ఉద్యమాలకు తమ భర్తల్ని, కొడుకుల్ని బలిదానమిచ్చిన స్త్రీల బతుకుదెరువు పోరాటాలని కూడా ఈ కథలు వాస్తవికంగా ఎత్తి చూపించాయి. ఆదిలాబాదు, కరీంనగర్ రైతాంగ పోరాటం కార్మికులతో పాటు గిరిజనులను ప్రభావితం చేసింది. ప్రాణహిత గోదావరిలోయ అడవుల్లోని గోండుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని భూస్వాములు, షావుకార్లు, అటవీ శాఖ సిబ్బంది వంటి మైదాన ప్రాంతీయులు జరిపిన దోపిడిని, దౌర్జన్యాన్ని తెలంగాణ కథలు ఉద్యమ స్ఫూర్తి చిత్రించాయి. సాహు, బిఎస్ రాములు ఉద్యమకారులే అయి స్వయంగా రచయితలుగా గోండుల జీవితంలోని అనేక కష్టాలతో సహానుభూతి చెంది గోండు పల్లెల్లోని సమకాలీన స్థితిని కథలుగా వ్రాశారు. ఫలితంగా గోండుల జీవితము, హక్కుల పోరాటము మొదటిసారి తెలుగు సాహిత్యంలో అంతర్భాగంగా మారాయి. తెలంగాణ సగటు మహిళ తను చూసిన గోండు స్త్రీల సమస్యల్ని జంగుబాయి కథగా మలిచింది. అప్పటికి ఇది చాలా గొప్ప ప్రయత్నం. ఆ తర్వాత దేవరకొండ, నల్లగొండ, కరువు ప్రాంతాల్లో లంబాడాలు పసిపిల్లల్ని అమ్ముకున్న దుస్థితిని, పాలమూరు గిరిజనుల దుర్భరమైన వలసల్ని, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న గిరిజన జీవన విధ్వంసాన్ని కూడా తెలంగాణ కథ నిజాయితీగా ఆర్తితో స్పందించి చిత్రించింది. ఈ రకమైన స్పృహకు
ఇక్కడి

కథలే నాంది పలికాయి. 1990 తర్వాత ప్రపంచ దేశ ఆర్థిక రంగాల్లో చోటు చేసుకున్న మార్పులు తెలంగాణ ప్రజా జీవితంపై తద్వారా కథారంగంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి. జాతీయ ఆర్థిక సరళీకరణలో భాగంగానే తెలంగాణలోని పరిశ్రమలు కాయిలా పడ్డాయి. పరిశ్రమల్లో యంత్రీకరణ పెరిగి కరువైన ఉద్యోగ భద్రత, డబ్బును పెట్టుబడిగా మార్చిన వైనాన్ని, ఫైనాన్స్ వ్యవస్థ వ్యాపార వస్తువుగా మార్చబడ్డ భూమి, కరువు కూరల్లో చిక్కిన వ్యవసాయము, కులవృత్తుల విధ్వంసం తెలంగాణ పల్లెలను నిర్వీర్యం చేశాయి. అప్పుడప్పుడే చిన్నా చితక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి గ్రామీణ యువతరం పట్టణాలకు తరలిపోవడంతో తలెత్తిన అస్తిత్వ సమస్య గ్రామాల్లో ప్రపంచీకరణ మార్పులు తెస్తున్నటువంటి కొత్త ఒరవడిని తెలుగు కథలకి, కొత్త తరం కథకుల్ని సిద్ధం చేశాయి. ఎండిపోయిన బోర్లు, బావులు, కవేలకు తరలే పశువులు, కూలీలుగా మారిన రైతులు, పంట భూముల వ్యాపారము, విద్యుత్తు కోత, మార్కెట్ మోసాలు, బ్యాంకు అప్పులు కథలుగా మారాయి. ప్రపంచీకరణ చేదు ఫలాలతో చేనతరంగంలో ఆకలి చావులు, వడ్లకమ్మరి పనులు, కుమ్మరం, గౌడ వంటి కులవృత్తుల్లో సంక్షోభం పడ్డ తీరు, సీసకమ్మరి, కాటికాపరి, పశువుల కాపరి మొదలైన చిలరవృత్తులు, పైడిబాపనొల్లు, గంగిరెద్దులు, భిక్షుక ఆశ్రిత కులాల పతనం కూడా సూక్ష్మ పరిశీలనతో కథలుగా మార్చబడ్డాయి. ఈ బహుముఖ దృక్పథం వల్లనే తెలంగాణ కథ సమస్త తెలుగు కథకు దశను, దిశను నిర్దేశించే స్థాయికి ఎదిగింది. దుర్భరమైన కరువు వ్యవసాయాన్ని కృంగదీయడం, మరోవైపు ఉద్యమాల అణచివేతకు పోలీసులు యువతరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ యువకులు బొంబాయి, గల్ఫ్ వలసలకు సిద్ధపడ్డారు. పాలమూరు కూలీలు పొట్టచేత పట్టుకుని దేశం నలుమూలలకు చెల్లా చెదురయ్యారు. ఈ వలసలు ఎంతటి బాధాకర పరిణామాలో, వాటి పర్యవసానం ఎట్లా ఉంటాయో తెలంగాణ కథలు చదివితే మాత్రమే తెలుస్తుంది. వలసలకు సంబంధించినటువంటి వాస్తవ ఘట్టాలన్నీ కూడా ఇక్కడ కుప్పలు కుప్పలుగా కథలు కథలుగా మలచబడ్డాయి. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానము, భారీ నీటిపారుదల శాఖ ప్రాజెక్టు నిర్మాణాలు, ఆర్థిక మండల ఏర్పాటు, నగరాల విస్తరణ, పారిశ్రామికీకరణ, గ్రానైట్ కొరకు గుట్ల తవ్వకాలు నేడు తెలంగాణ గ్రామాలని ప్రకలిస్తున్న సందర్భాన్ని స్వానుభవంగా ఇక్కడి రచయితలు కథలుగా సాహిత్యీకరించారు. హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పటి నుండే తెలంగాణలో దళిత స్త్రీ చైతన్య దృక్పథం ఒక ధోరణిగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ దళితుల ప్రత్యేక సమస్యలపై వందల కథలు వచ్చాయి. దళితులపై జరిగిన వివిధ రకాల దోపిడీ, బాణామతి, జోగిని వంటి సాంఘిక ఆచారాల వెనుక రూపుదిద్దుకున్న దురుద్దేశాలను, భూ పోరాటాలని ఈ కథలు తేటతెల్లం చేశాయి. ప్రజా పోరాటాలు విద్యావకాశాలు తెచ్చిన మార్పులతో అందిపుచ్చుకున్న ఆత్మస్థైర్యాన్ని చిత్రించాయి. స్థానికంగా పనిపాటల్లో, కుటుంబ పోషణలో, ప్రజా పోరాటాల్లో స్త్రీల పాత్ర పురుషులతో సమానమైంది. తెలంగాణలో బీడీ పరిశ్రమ కేవలం స్త్రీలతో ముడిపడి ఉన్నటువంటిది. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి వలసల వల్ల ఇంటి దగ్గర స్త్రీలు పడే కష్టాలు, అవమానాలు, మరోవైపు చేనేత గౌడ కులవృత్తుల్లో స్త్రీలకుండేటువంటి ప్రత్యేక సమస్యలు, దురాచారాల పీడన, ప్రజా పోరాటాల్లో భర్తల్ని పోగొట్టుకున్న స్త్రీల వెతలు, ఇక్కడి స్త్రీల నిరంతర గాయాలు, ఈ సమస్యలన్నీ కూడా చిత్రించడం, పరిష్కారం కొరకు వెతకడం తెలంగాణ కథలు ఒక బాధ్యతగా స్వీకరించాయి. మైనారిటీ స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కూడా కథా వస్తువులుగా తీసుకున్నాయి. ఈ రకంగా తెలంగాణ స్త్రీల జీవితాలు వందేళ్ల పొడవున తెలంగాణ కథకు ముడి పదార్థంగా నిలిచాయి. తెలంగాణ కథ కాలం వెంట కలిసి నడిచింది. కాలగమనంలోని వివిధ సందర్భాల్ని, సంఘటనల్ని ఎప్పటికప్పుడు నమోదు చేసింది. స్థానిక జనజీవనంలోని వివిధ పార్శ్వాల్ని, అందరి పరిణామాల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపింది. తెలంగాణ సాయుధ పోరాటము, అత్యవసర పరిస్థితిన కల్లోలము, రైతాంగ విప్లవ పోరాటము, సింగరేణి కార్మికోద్యమము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మొదలైన పోరాటాలపై సమకాలీనంగా ప్రత్యేక కథా సంకలనాలే వచ్చాయి. దళితులు, బహుజనులు, స్త్రీలు, ముస్లింలు, కులవృత్తులు, గిరిజనులు, సంచార జాతులు, మాదిక ఉపకులాలు, నగర కార్మికులు, భూనిర్వాసులు, గల్ఫ్ వలసలు, ప్రపంచీకరణ దుష్ట పరిణామాలు మొదలగు అనేక విషయాలపై ఏకవిషయక కథా సంకలనాలు వచ్చాయి. ప్రజాకర్ల దురాగతాలు, దొడ్డు కొమరయ్యే శివయాత్ర, యథాతథ ఒడంబడిక, పోలీసు చర్య, విశాలాంధ్ర ఏర్పాటు, అత్యవసర పరిస్థితి, స్కైలాబ్ పతనం, రైతాంగ పోరాటంలో తిమ్మాపురం, ఉప్పుమడిగే, చిన్నమెట్టుపల్లి సంఘటనలు, జగిత్యాల జైత్రయాత్ర, సికాస నాయకుడు రమాకాంత్ శివయాత్ర, గల్ఫ్ చావులు, చేనేత ఆత్మహత్యలు, పోలవరం, పోలేపల్లి ఆందోళనలు, సంఘటనలు ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు కథలు వచ్చాయి, వస్తూ ఉన్నాయి. స్థలాన్ని, కాలాన్ని లెక్కలోకి తీసుకుని వీటిని సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే తెలంగాణ చరిత్ర, సమాజ శాస్త్రాలు మరింత నిండుదనాన్ని సంతరించుకుంటాయి. పుష్కలమైన శ్రమశక్తికి తెలంగాణ పట్టుకొమ్మ. మెట్ట వ్యవసాయము, కులవృత్తి నిపుణత,
వీటి తాత్విక ప్రచారం కోసము, మానసిక అవలోకసం కోసము రూపుదాల్చిన ఉపకులాలు, వాటి కళాత్మక జీవనం, సంగీత సాహిత్యాలు, ప్రకృతితో ముడిపడ్డ పండుగలు, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ ఆచార విశ్వాసాలు, ఉమ్మడి మత విధానం.

0: మనము తెలంగాణ సంస్కృతికి మూల కారకాలు. ఇక్కడ వైయక్తికమైన కౌటుంబికమైన వేడుకల కంటే సమూహపరంగా ఉండే వేడుకలే ఎక్కువ, వాటికే ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ. అనాదిగా తెలంగాణది బ్రతుకుదెరువు పోరాటం మరియు అస్తిత్వ పోరాటంతో ముడిపడ్డ జీవితం ఇక్కడిది. ఈ కారణంగా ఇక్కడి సంస్కృతిని ప్రత్యక్షంగా చిత్రించిన కథలు చాలా తక్కువ. తెలంగాణ కథల్లో పాక్షిక పరోక్ష చిత్రణలే అధికంగా కనిపిస్తాయి. అవి కూడా అక్కడక్కడ బ్రతుకు పోరాటంతో జమిలిగా రికార్డ్ అవుతాయి. సాంఘిక జీవనంలో ఉన్నంత విస్తృతి ఇక్కడి సంస్కృతి జీవనంలో కనిపించదు. తొలితరం కథలంతా కూడా అప్పటి కథకులు భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరించి కథలు రాస్తే, అనంతర కాలంలో వచ్చినటువంటి మధ్యతరగతి యువత రచయితలుగా తమ వైభవాన్ని తలుచుకొని కథలు రాయడంలో మునిగిపోయారు. ఫలితంగా గెలుచుకున్న జీవితాల్లోని గొప్ప సందర్భాల్ని ఇక్కడ పెద్దగా చిత్రించుకోలేకపోయాం. తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ ఉన్నతమైన మానవ సంబంధాలకు పేరెంట్ గన్న పండుగ. ఈ పండుగ గురించి వచ్చిన కథలు 10 లోపే. బోనాలు, శక్తి పూజ, శివ పూజలకు స్థానికంగా అధికమైన ప్రాధాన్యత ఉంది. మేడారం, కేస్లాపూర్ అతిపెద్ద గిరిజన జాతరలు, ఒగ్గు కథ ప్రశస్తమైన కళారూపం, వీటిని చిత్రిస్తూ ఇంకా కథలు రానేలేదు. సంస్కృతి పరంగా ఇదంతా కూడా ఒక ముందు చేయాల్సిన పనిగా మనం గుర్తించాల్సి ఉంది. అస్తిత్వ పోరాటాల మధ్య కేవలము సంస్కృతిని చిత్రించి మెప్పించడం కష్టమైన పని అని ఇక్కడ రచయితల అభిప్రాయం. అయినప్పటికీ సాంఘిక సంస్కృతి తెలంగాణ కథల్లో విస్తారంగా నమోదైంది. దిగువ కులాల ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, ఆహార నియమాలు, వస్తుజాలం, ఆటపాటలు, పూజాదికాలు బహుళంగా రికార్డు చేయబడ్డాయి. సంస్కృతి భాషల పరిరక్షణ కొరకే కథలు రాసిన యశోదరెడ్డి తన కథల్లో స్థానిక సంస్కృతిని సహజంగా సుందరంగా తీర్చిదిద్దింది. స్థానిక జీవితంలోని మధుర ఘట్టాలెన్నో ఈ కథల్లో భద్రంగా రికార్డ్ అయ్యాయి. ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో ఇటీవల సంస్కృతి చిత్రణకు ప్రాధాన్యత అనివార్యమైంది. వృత్తి నిపుణత పట్ల, విశ్వాసాల పట్ల, కళాత్మక జీవనం పట్ల ఇక్కడ రచయితల్లో తనలాట పెరుగుతున్నది. గతాన్ని తలుచుకుని వలపోయడం మాత్రమే కాక అందలి మధురానుభూతుల్ని, గెలుచుకున్న వాతావరణాన్ని కూడా చిత్రించుకోవడం ద్వారా నూతన ఉత్తేజం లభిస్తుంది. తెలంగాణ కథకులు ఈ దిశగా మరింత ఆలోచిస్తే ఇక్కడి కథ మరింతగా పరిపుష్టమవుతుంది. నిప్పును ముట్టుకుంటే కలడం ఎంత సహజమో తెలంగాణ కథను చదివితే ఒక ప్రగాఢమైన అనుభూతికి, అలజడికి, ఆవేశానికి, ఆత్మశీలనకు లోను కావడం అంతే సహజం. ఈ మొదటి కారణం ఇక్కడి కథల స్థానికత స్పృహ. పీడితుడి దుఃఖాన్ని, రైతు సేద్యాన్ని, కార్మికుడి స్వేదాన్ని, కులవృత్తి విధ్వంసాన్ని, కళాకారుడి దైన్యాన్ని, కరువును, వలసను, ప్రపంచీకరణ వల్ల వచ్చినటువంటి ఒక గ్రామ జీవన విచ్ఛిన్నాన్ని వెరసి ఒక జీవిత కాలంలో ఇవ్వడినంతటి కష్ట నష్టాలని తెలంగాణ కథలు గత 100 ఏళ్లుగా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వస్తున్నాయి. కన్నతల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే మిన్నయ్య అని భావించినప్పుడు ఆ ఇద్దరి స్థితిని, గతిని ఉన్నది ఉన్నట్టుగా చూపించే రచన చేయడం కంటే రచయితకు మరొక పెద్ద ప్రత్యామ్నాయం లేదు. తెలంగాణ కథలు ఈ బాధ్యతల్లోంచే పుట్టుకొస్తున్న అనుభవసారాలు కనుక తెలంగాణ సామాజిక చరిత్రలో వీటి స్థానము విలువైంది, విశ్వసనీయమైంది. ఇదే ఇక్కడి కథలకున్న ప్రత్యేకత.
1: తెలంగాణ కథ స్థానికత. తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి అందించిన విశేషాలవి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
4: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రచయిత్రి జిలాని బానో జయంతి ఇవాళ. 1936 జూలై 14 జన్మించిన ఈమె ఉర్దూ, హిందీ, గుజరాతీ, తెలుగు భాషల్లో రచనలు చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 8 ఏళ్ల వయసు నుంచే రాయడం మొదలుపెట్టారు. ఏక్ నజర్ ఇదర్ బి అనే ఆమె రాసిన మొదటి కథ. రోష్నికే మినార్తో ప్రారంభమయ్యే సంకలనాలు మరియు ఐవానే గజల్తో మొదలయ్యే నవలలతో సహా 22 పుస్తకాలు

0: ఉన్నాయి. ఈమె రాసిన పుస్తకాలు చాలా వరకు ఇతర భాషల్లో అనువదించబడ్డాయి. యూత్ ఫర్ యాక్షన్కు మాజీ చైర్పర్సన్గా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోరం అయిన చైల్డ్స్ అండ్ ఉమెన్ హ్యూమన్ రైట్స్కు ప్రధాన సలహాదారుగా పనిచేశారు జిలానీ బానో. అమడాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు హంస గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న విశేషాలు విందాం.
1: ఈరోజు హంస అనే రెండక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. హంస అనే పక్షి అసలున్నదో లేదో తెలియదు, గాని కవుల వర్ణనల్లో పురాణాల్లో హంస ప్రసక్తి చాలా చోట్ల కనిపిస్తుంది. హిమాలయాల అవతల మానస సరోవరం అని ఒక సరోవరం ఉంటది. అందులో ఈ హంసలు ఈదుతూ ఉంటాయి అంటారు. కాని మానస సరోవరం మరేదో కాదు, మన మనస్సే సరోవరం వంటిది. అందులో ఈదులాడే హంస మన ప్రాణమే. ఆ హంస ఎగిరిపోయిన తర్వాత ఇంకేమీ మిగలదు అని తత్వజ్ఞులంటారు. అందుకే హంసగానమనే ఒక జాతీయం పుట్టింది. సాధారణంగా హంస పాడదట. హంస పాడిందంటే ఇక అయిపోయినట్లే. హంస పాట పాడిందంటే లేచిపోతుంది అన్నమాట. ప్రాణం హంస రూపంలో గానం చేస్తూ బయలుదేరి పరమాత్మలో కలిసిపోతుంది. ప్రాణం పోయిందన్నమాట. ప్రాణం పోయిందన్నమాట అనకూడదు గనక హంస లేచిపోయింది అంటారు. తేలు, ఎండ్రికాయ మొదలైన కీటక జాతికి చెందిన జీవులు కనగానే చనిపోతాయట. హంస పాడగానే చనిపోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాన్ని చిలుకతో కూడా పోలుస్తారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ఒక తత్వంలో గూడు చిన్నవోయర గూటినున్న రామచిలుక గువ్వలా పాలాయరన్న, బద్దలా పని గాదురా ఇది భగవంతుని మాయరా అని పాడిండ్రు. ఆ తత్వంలో బద్దలు ఉన్నయున్నట్లే ఉన్నాయి, గాని చిలుక మాత్రం ఎగిరిపోయింది అంటే ప్రాణం పోయింది అని అర్థం. బద్దలు అంటే ఉరప్పంజరం. హంసలనే పక్షులు భూలోకంలో ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతారు భారతీయులు. బాతు జాతికి చెందిన కొన్ని నీటి పక్షులు హంసలుగా చెలామణవుతున్నాయి. కాసులని పిలువబడే ఒక మేలుజాతి బాతులుంటాయి. అవి హంసల్లాగా ఉంటాయి కనుక వాటిని హంసలని పొరపడవచ్చు. పురాణేతిహాసాల్లో రాజహంసలున్నాయి. అవి బ్రహ్మదేవునికి వాహనమట. ఆ రాజహంసలు ఆకాశగంగలో విహరిస్తాయట. వాటి ఆహారం తామర తూళ్లు అంటే తామర కాడలన్నమాట. ఆకాశంలో అవి ప్రచండ వేగంతో ప్రయాణిస్తాయట. అందుకే హంసలతో ఉత్తరాలు పంపడం, హంసలతో రాయబారాలు అనే కథలు పురాణాల్లో కనిపిస్తాయి. దమయంతి కథలో హంస రాయబారమే కీలకమైనది. రాజా రవివర్మ చిత్రించిన దమయంతి చిత్రం ఒక కళాఖండం. దమయంతి ముందున్న హంస పక్కన కొన్ని తామర తూళ్లు కూడా కనబడతాయి. హంస దూత్యములో చిత్రకారుడు చూపిన సహజత్వమది. శృంగార నైషధంలో శ్రీనాథుడు వర్ణించిన ఘట్టంలోలాగా ఆ దృశ్యం కనబడుతుంది. అడిగితి నొక్కనాడు కమలాసను తేరికి వరువంబనై నడచుచు, ధాత్రిలో ఇషదనాథుని కెవ్వత యొక్క భార్య అయ్యడునని, చక్రఘోషమున ఇంచుక ఇంచుకగాని అంత ఏర్పడ విననైతి నీవనుచు పల్కిన చందముతోచె మానిని అంటుంది హంస. అంత అందమైన నలునికి అంతకంటే అందమైన భార్య దొరకాలి గదా, మరెవ్వరు అని ఒకసారి బ్రహ్మను అడిగిందట హంస. రథచక్రాల చప్పుడులో అంత ఏర్పడగా వినలేదు గాని నలునికి నీవే భార్యవన్నట్లు అనిపించింది అంటుంది దమయంతితో హంస. ఆకాశంలో హాయిగా విహరిస్తున్న హంసల జంటను చూసి సిద్ధార్థుడు పరవశిస్తున్న వేళ దేవదత్తుడు వేసిన బాణం తాకి ఒక హంస విలవిలలాడుతూ నేల కూలినప్పుడు సిద్ధార్థుడెంత బాధపడినాడో మనం చరిత్రలో చదువుకున్నాం. ఆనాటి హంసనే సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత అతడు ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతానికి కారణమైంది. ఏ జీవి కూడా హింసించబడకూడదు అని బుద్ధుని బోధన. పదమెత్తన్ కలహంసలీల అన్నాడు రామరాజభూషణుడు వసుచరిత్రలో. ఇక్కడ పదం అంటే పాదము. ఆమె పాదమెత్తి నడక ప్రారంభిస్తే కలహంసలాగా ఉంటుందట. కలహంస అంటే రాజహంస. ఇది సాధారణ అర్థం. అందులో ఉన్న మరో అర్థమేమిటంటే పదమంటే పాట. ఆమె పాట ఎత్తుకున్నదంటే కలహంస రాగమవుతుందట. ఇది కవి చమత్కారం. అట్లాగే హంసధ్వని అని ఒక రాగమున్నది. ముత్తుస్వామి దీక్షితుల వారు రాసిన వాతాపి గణ

0: Kecmanovic, who took him to five sets, the Italian became the first man in 48 years to survive and win the cup at London's SW19. Resilience has been the remarkable quality in Sinner's journey to a fifth Grand Slam in the final. And finally, Amar Chitrakatha, set to launch Hindustan Aeronautics Limited, HAL, comic book, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. India officially launches its campaign for election as non-permanent member of UN Security Council for 2028-29 term. Mortal remains of 15 Indian tourists killed in Vietnam boat tragedy arrive in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. U.S. launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India skipped history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం. ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపటి నుంచి మా గురువు జంగం పంతులు కథ వినిపిస్తారు పెద్దింటి అశోక్ కుమార్. ఈ కథలు రాసింది కూడా పెద్దింటి అశోక్ కుమారే. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలుగు కథా సంపుటి అయిన మా ఊరి భాగవతం కథల నుంచి తెలంగాణ ప్రాంతంలోని పల్లెటూరి జీవన విధానం, ఆచారాలు, సాంస్కృతిక విశేషాలు మొదలైన అంశాలు ఈ కథల్లో రాశారు. వీటిని ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం పునఃప్రసారం చేస్తున్నది కథనం కార్యక్రమంలో. ఈ కథల్ని పెద్దింటి అశోక్ కుమార్ తన కంఠంలో వినిపించారు. మా ఊరి భాగవతం కథల సంపుటి నుంచి ఇప్పుడు మా ఊరి జంగం పంతులు కథను విందాం. ఈ కథ వినబోయే ముందు ఒక ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇక దున్నపోతు కథ అట్లా అయినాక కొన్ని రోజులు మేము మాట్లాడుకోలే. ఎంతసేపు నేను లేనిది మా మామకి వెళ్ళదని తెలుసు కదా, అందుకని మళ్ళా మా మామ నాతో మాటలు కలిపిండు. ఎప్పట్లెక్క భాగవతులలో తిరుగుతున్నాం. ఆ మధ్య ఏమైందంటే మా తాతల్లో ఈ రెండు బల్రిన్ని, అవి గౌడి బల్ర లెక్క పెద్ద సనుగు, బుడ్డెడు బుడ్డెడు పాలిత్తుండే. మా లస్మవ పాలను పెరుగు చేసి కుండెడు కుండెడు సల్లజెత్తుండే, కంకెడు కంకెడు ఎన్నదిత్తుండే, తౌడు తెచ్చిన వాళ్లకు గుండెడు గుండెడు సల్లబోతుండే, గిన్నెడు గిన్నెడు పాలగోకు కసుకతోని గీకి నాకే వేడుతుండే. అప్పుడే ఊళ్ళే రెండు ఛాయ హోటళ్ళు అయినాయి కొత్తగా. తాత హోటళ్లకు పాలవాడికే మాట్లాడిండు. రెండు హోటళ్లకు రెండు ముంతల పాలు ఇచ్చేస్తుండే. ముంతక ఆటాన సొప్పున రోజుకు రూపాయి పాలు విండు ఇచ్చచ్చుడు మా తాత వాంతు. ఒకరోజు ఏమైందంటే మా తాత ఇట్లే ఇక పొద్దుగల పొద్దుగల రెండు శంబులు పాల ముంతలు పట్టుకొని హోటల్కిద్దామని పోతుండు. ఎదురుగా కర్ణం పంతులు అత్తుండట. తాత చేతుల పాల శంబులను చూసి కాపుదన పోలెక్కన్న పాల నమ్ముకుంటారా తిరుపతి, ఖరీదోళ్ళు అమ్ముకుంటారు గాని పాడిని దానం చేసుకోవాలన్నాయా, గట్లా అమ్ముకుంటారా అన్నాడట. తాతకు బండెడు బొక్కలు ఇరిగినాయట. ఆ రోజు నుంచి ఇక టైం టేబుల్ మారింది. తాత పని మామకచ్చింది, మామ పని తాతకచ్చింది. మామకి ఇంత

ముందు లెక్క కూర్పు రాత్రికే లేచి ఎడ్లకు పెండదీసి గడ్డేసే పనే లేదు. కొద్దిగా మబ్బుతో లేస్తే చాలు, పాలు విండి రెండు చెంబులు పట్టుకొని ఓటల్లో పోసి రావాలి. మళ్ళా 9-10 కొట్టేదాకా ఊళ్ళోనే ఉండు, తర్వాత మెల్లగా ఎడ్లకాడికి పోవాలి. ఇక ఏం చెప్తాడు మామ పాలిచ్చినాక? మెల్లగా అదే ఓటల్లో అడ్డబెట్టిండు. షాయలు తాగాలి, బజ్జీలు తినాలి, బాత్కాన్లు కొట్టాలి. ఊళ్ళో తిరిగే టైం దొరికింది ఇక మెల్లగా. అప్పటికి యాసంగి నాట్లు కలుపులు అయిపోయినాయి, జనాలకు పనేం లేదు, వట్టిగానే ఉన్నారు. అగో అప్పుడే మళ్ళా మెల్లగా మేళం కట్టుడు మొదలు పెట్టిండు మామ. కొందరు పాతోళ్ళు, కొందరు కొత్తోళ్ళు, మొత్తం 13 మందిని జమ చేసిండు. ఇవాళ వత్తనన్న మనిషి రేపు అవ్వ తిడుతుందానో నాయన తిడుతుందానో సాకులు తెప్పి తప్పించుకుంటారని మా మామకు తెలుసు. అందుకనే ఏం చేసిండంటే ముందుగాలనే ఖర్చుల కోసం 10 రూపాయలు ఇవ్వాలని చెప్పిండు. ఒకళ్ళిద్దరు జారిపోయినారు కానీ మిగిలిన వాళ్ళంతా పైసలు ఇచ్చి పేరు రాయించుకున్నారు. పేర్లు రాసుకొని లెక్క రాసుడు నా వంతు. మామకు చెప్పలేని బలమొచ్చింది. సింగారం పోయి పాతయి తబ్లాలు కొనుక్కొచ్చిండు. ఇంతకుముందు నాటకానికి మేము దాసరోలు నడకచ్చుకుందుంటిం కదా, మన తబ్లాలు మనకుండాలి, మన తాళాలు మనకుండాలని పట్టుబట్టి కామరెడ్డికి పోయి తబ్లాలను ముడుచుకొచ్చిండు. 2 తాళంజోళ్ళను కూడా కొనుక్కొచ్చిండు. అసలు సంగతి అప్పుడు మొదలైంది. మాకు నాటకం నేర్పే పంతులు కావాలి. ఇంతకుముందు నేర్పిన బాలగౌడునే అడిగిండు మా మామ. బాలగౌడు కుదరదన్నాడు, నాకు ఒక్కటే ఆట అచ్చు, మిగతాయి రావన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాడట ఆ ఆట కూడా. ఇంకా 1-2 ఆటలు ఆడిండట గాని అవి అచ్చు పుస్తకాలు కావట, రాత పుస్తకాలట. అవి ఇప్పుడు ఆడ దొరకాలి మాకు. ఇక ఎట్లా, పంతులు దొరకపోతే మేము మేళ్ళం ఇచ్చుకపోయినట్టే కదా. అందుకే ఇక ఊరంతా వడబోతుండు మామ. ముందుగా కూడనే కూడదనుకున్న మా దాసిన్నాయన కూడా మెల్లగా అచ్చి చేరిండు. ఎక్కడో 2 నాటకం పుస్తకాలు కూడా తెచ్చి మా మామకిచ్చిండు చిన్నాయన. పంతులు దొరికేదాకా వట్టిగానే చదువుకుందామని గొల్ల కొమ్మరాయి ఇంట్లో మెల్లగా రిహార్సల్ మొదలుపెట్టారు. ఈ ముచ్చట మా తాతకు తెలిసింది. అంతకుముందే ఈ శ్రద్ధలు కాలిపోయిన జుర్మాన కట్టిన మంట మీద ఉన్నాడు కదా, లుచ్చగాడిది కొడుక కాబ్దనపోనికి భాగవతాలు ఎందుకురా అని పుస్తకాన్ని తీసిపోయిలే పెట్టాడు. ఇక మిగిలింది ఒకటే పుస్తకమే, దాన్ని దాచిపెట్టమని మా మామ నాకిచ్చిండు. నేను ఆ పుస్తకాల సంచిలో పెట్టుకుని బడికి తీసుకుపోదుంటిని. 2-3 రోజులల్లా మొత్తం పుస్తకం బడంతా తిరిగింది. మేము మా క్లాసులనే మేళం కట్టినాం. ఈ 2-3 రోజులు గొల్ల కొమ్మరాయి ఇంట్లో రిహార్సల్ జరిగింది. తాత తిట్టిండని మామ పోలేదు, నేను కూడా పోలే. మామ పోకుంటే అక్కడ మేళమే లేదా, ఇక ఇచ్చుకపోతుందనుకున్న సమయాన మా దాసిన్నాయన మెల్లగా ఒక మంచి వార్త తెచ్చిండు. అదేందంటే మా ఊళ్ళే జంగం పంతులున్నాడు, ఆయన నాటకం నేర్పిస్తానన్నాడట. ఒక్కటి కాదు, 2 కాదు, వరుసగా 5 ఆటలు నేర్పిస్తానన్నాడట. చిన్నాయన మా మామ మెల్లగా ఇద్దరు కలిసి జంగం పంతుల దగ్గరికి పోయినారు. పంతులకు 2 కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు పట్నంలోనే నౌకల మీద ఉంటారు. ఊరి మీద మంచి ఆమ్దాన్ ఉన్నదని పంతులు పంతులమ్మ ఇద్దరు ఇక్కడనే ఉంటారు. ఇల్లు మస్తు పెద్దగా ఉంటుంది. ఇగో మీరు ఇష్టమున్న నాటకం తెచ్చుకోండి, నేర్పిస్తాగాని నాటకానికి 50 రూపాయలు ఇవ్వాలి నొయ్యి, మళ్ళా నేర్చుకుంటూ మా ఇంటికే రావాలి అన్నాడు పంతులు. మా చిన్నాయన 50 అంటే 50 కాదు పంతులు, జర ఎట్లన్నా చూడుండ్రి, కొత్త కొత్త నేర్చుకుంటున్నాం కదా, అంత కొత్త కొత్త పోరగాన్లు అని మెల్లగా 32 రూపాయల ఖాయం చేశారు. తబలాలు తాళాలు ఆ రాత్రికే పంతులింట్లకు మారినాయి. పంతులింట్లో కరెంట్ లేదు, వట్టిదే దీపం. రిహార్సల్ కానీ మా మామ ఒక కందిలు కూడా కొనుక్కొచ్చిండు. ఒక్కసారి 5 లీటర్ల గ్యాస్ నూనె కూడా కొనుక్కొచ్చిండు. ఇక గయోపాఖ్యానం ఆట నేర్వాలనుకున్నారు. ఇంత చేసిండు కానీ రాత్రి రిహార్సల్కు పోలేదు మా మామ. తాత తిడతాడని భయం కదా. మామ ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు వెంటబడదామా అని నేను చూస్తున్నా. అందుకనే జట్టన్నే తిని మా మామూలు ఇంటికి వచ్చిన. మామ ఎంతకు బయటకు కదలడు, నాకే యాష్టకచ్చింది. మామ రిహార్సల్ పోవద్దా అని మెల్లగా సీటు మీద అడిగిన. ఏ తాత తిడతాడు అన్నాడు మా మామ. తిట్టకుండా నేను ఒక ఉపాయం చెప్తా మామ అన్నా సీటు మీదనే. అప్పుడు మా తాత ఇంట్లోనే ఉన్నాడు, కళ్ళాగుతుండు. నేను మా లస్మావతో మెల్లగా, అవా మా బాపు ఊరికి పోయిండే, మామను పండుకునే తందుకు రమ్మన్నది మా అమ్మ అన్నా మా తాతయ్య తట్టు. అవ్వకు మా సంగతి తెలిసే తెలుసా, అందుకని వెంటనే, అరే కొండా జట్టను పోరా, ఇద్దరు ఇక్కడనే ఉంటే ఆ దొరసాన్ని భయపడుతుంది, చిన్నప్పటి నుంచి గదే చీకటి పడితే భయం అంటది అన్నది.

ఇక చూడు మా మామకు సందు దొరికింది. జట్టన తిన్నాడు, చెప్పులేసుకున్నాడు, గొంగడు కొప్పర పెట్టుకున్నాడు, నడుతూనే ఉన్నాడు. నడుచుకుంటా నడుచుకుంటా, అరే బక్కోడా నువ్వెందుకురా, నువ్వు వినే వాడుకో, నేను పోతా అని నాకే సరి పెట్టిండు. ఊర్నియావా, నేనే ఉపాయం చెప్తే నాకే సరి పెట్టే. అమ్మ మామ నాకే సరి పెడతావా అనుకున్నా. పుస్తకాలు గూట్లే పెట్టినా, ఓయ్ నేను ఉండా, నేను కూడా వస్తా అనుకుంటా, ఒక్కటే లెంక అనుకున్నా. చక్కగా ఇద్దరం జంగం పంతులింటికి ఆగినాం. పంతులు ఇల్లు సందిలుంది, అటు వరుస ఇటు వరుస అన్ని కొమటోళ్ళిన్లే, నడమలు ఒక్కటి మాత్రం జంగమోళ్ళిళ్ళు. బజార్ లైట్లన్నీ ఉన్నాయి కానీ ఆ సందిలకు వెలుగు రాదు. బయట రెండు అరుగులున్నాయి, అచ్చినోళ్ళు అచ్చినట్టు ఆ అరుగుల మీద కూర్చుంటున్నారు. ఇద్దరు కోమట్ల ఇండ్లల్లా కరెంటు ఉంది కానీ వాళ్ళు బయట లైట్ వేయలేదు. సందిలో చీకటి చీకటే ఉంది. అందరు జమైనాక రిహార్సల్ మొదలైంది. నేనేమో అనుకున్నా గానీ జంగం పంతులు రాగం మోత మోగుతోంది. పాటను ఎట్లా ఎత్తాలే ఎట్లా దించాలే బాగా తెలిసినోడు. సీసపద్యాలు భలే గుంజుతోండు, దరువును భలే ఎత్తుతోండు. మామ తబలా బాగా కొడుతున్నాడా లేక పంతులే పాట బాగా వాడుతున్నాడా అనేది తెలుసుకోవడం కష్టమైంది నాకు. గయోపాఖ్యానం కూడా బాగోతమే. అక్కడక్కడ కొన్ని పాటలు చదివి వినిపించిండు పంతులు. ఆ రోజు పాత్రలను పంచుకున్నారు. మేటేశాలు రెండు మా మామకోటి మా చిన్నాయన కోటి ఇచ్చారు. ఇక 5 రూపాయలు ఇస్తేనే పాత్రలు రాసిస్తానన్నాడు పంతులు. అందరూ ఒప్పుకున్నారు. జమా ఖర్చు లెక్క కూడా మా మామ అందరికీ చెప్పిండు. మర్నాటి నుంచి మా మామ భయం పోయింది. అది ఎట్లా జరిగిందంటే, మా జంగం పంతులు మా తాతను పిలిచి, తిరుపతి నీ కొడుకు మంచి హుషారున్నాడోయ్, 2 నాటకాలు నేర్పిస్తా తొలి, కొండలు లేకుండా అసలు నాటకమే నడు అది, వాళ్ళు ఎవ్వరు జమగూడరు అని మెల్లగా మా తాతను ఒప్పించిండట. మిగిలింది నా సంగతే. ఇక మా మామ నన్ను మాట మాటకు బెదిరిస్తుండు. నేనేం తక్కువ తిన్నానా, మా పంతులకే సూటి పెట్టినా. దీపం వెలుగులో పంతులకు అక్షరాలు సరిగా కనిపించాయి. అది గమనించి మొదటి రోజునే పుస్తకం చేతులు పట్టుకొని పంతులకు పాటలన్నీ అందించిన. వారం రోజులల్లా నా లెవలే మారిపోయింది. మాల్యంలో సగం మందికి చదివే రాదు, మిగిలిన సగం మందికి వానకాలం చదువులే. పాత్రలు చూసుకుంటా పాటలు అందించే పని నా మీద పడ్డది. 2 వారాలల్లా ఆ పాటలు మొత్తం నాకు నోటికొచ్చినాయి. పుస్తకం పట్టకనే పాటలు నోటికి అందించుడు మొదలుపెట్టినా. ఇక మా మామ నన్ను ఎట్లాద్దంటాడు. ఓ రోజు జంగం పంతులు లేకున్నా రిహార్సల్ నడుతుంది కానీ నేను లేకుంటే మాత్రం రిహార్సల్ నడతలేదు. అట్లా 1-2 సార్లు పంతులు లేకున్నా నేనే రిహార్సల్ ఎలా తీసిన. ఇది తెలిసినాక నేను కావాలనే 1-2 సార్లు రిహార్సల్ పోలేదు. మా కొండయ్య మామ తిరిగి తిరిగి నన్ను బతిలాడి పట్టుకుపోయిండు. ఇక చూడు మామ సంగతి అని అనుకున్నా. నేను లేనిది రిహార్సల్ జరగదని తెలిసినాక నేను ఊకుంటానా, మరి నాకు ఒక ఏషం కావాలి, ఆ ఏషం ఇత్తేనే అత్త, లేకుంటే రాను అన్న. అట్లా నాకు ఒక ఏషం ఇచ్చారు. 4 రోజుల తర్వాత ఆటను గడిలేసినాం. అంతకుముందే ఒకరోజు మేకప్ సామాన్లకు పోయినాం, రూపాయి టికెట్ పెట్టినాం. మొదటి ఆట మంచిగానే ఆడినాం కదా, మాకు ఊర్లో మంచి పేరు వచ్చింది కదా, ఇది కూడా ఎట్లా ఆడతారో చూద్దామని జనం బాగానే వచ్చారు. అంతవరకు ఆ నాటకాన్ని మా ఊళ్ళు ఎవ్వరు ఆడలేదు, ఎవ్వరు చూడలే. చూసిన వాళ్ళందరూ అబ్బా సరేరా, ఏం ఆట ఆడిన రాని అన్నారు. ఏషం మీద మా అమ్మనైతే నన్ను గుర్తే పట్టలేదట. ఈ పూర్వడెవలో గాని ఏషం మంచిగా కుదిరింది, బాగా హుషారున్నాడు అన్నదట ఎవలో. ఏంది నీ కొడుకేనాయా అన్నారట వాళ్ళు. నేను ఎంత తిడుతుందో మా అమ్మ అనుకున్నా, కానీ ఇంటికి వచ్చినాక నన్ను బాగా మెచ్చుకున్నది. జమా ఖర్చులో లెక్క చూసుకున్నాం, అక్కడికక్కడే అయినాయి, బాకీ లేదు నిల్వలేదు. అదే ఊపులో ఇంకో నాటకం నేర్వాలనుకున్నాం. యాసంగి కోతలు పడితే పని తీరదు కదా ఇక, అందుకని మళ్ళా రిహార్సల్ మోగించినాం. వరుసగా 4 రోజులు రిహార్సల్ చేసినాం. 5వ నాడు అగ్గి పిడుగు పడ్డది. బాలరాజు మా మేళంలో మనిషి, వాడే మేటేశకాడు. రోజు ఏం చెప్తుండట, గల్మకాడి కోతున్నానని భార్యకి చెప్పి ఈ రిహార్సల్ కత్తుండట. గల్మ లేదు, గండి లేదు, ఆడ 2 మడ్లు ఎండిపోయినాయట చేనులో. ఈగ చూడు ఆమె ఒకనాడు చేన్ను చూసి ఎటుపోతుండని దొరకబట్టి మా మేళానికి వచ్చి పొట్టు పొట్టు తిట్టింది భర్తను. అట్లా ఊర్లే పొలంకాడికి పోయి పంటున్నానని రిహార్సల్ కత్తున్నోళ్ళ కథలన్నీ బయటపడ్డాయి. వాళ్ళందరూ వచ్చి ఈడ బొబ్బ పెట్టిర్రు, జంగం పంతులను హెచ్చరించారు. భాగవతం బంధు పెడతావా లేకుంటే ఊర్లకెళ్ళి పోతావా అని పంతులను నిలదీశారు. అంతే మొత్తం మా రియార్

0: سل باندای بین
1: మావూరి భాగవతం కథలు సంపుటి నుంచి పెద్దింటి అశోక్ కుమార్ రాసి చదివి వినిపించిన మావూరి జంగం పంతులు కథ విన్నారు. ఈ రాత్రి ఆకుపచ్చ సూర్యోదయం డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 53వ భాగం నవలతో కార్యక్రమంలో 9:30 ప్రసారమవుతుంది. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. వినడం మరకొన్రి.
2: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

శంకడే సినిమా పాటల సందడి. పది గంటల వరకు మీకు నచ్చే మీరు మెచ్చే పాటల కోసం 08732 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

నంబర్లు మళ్ళొకసారి చెప్తున్నా, 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ని జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయండి కోరిన పాటి నుండి 10 గంటల దాకా.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి తొలి కాలర్, ఈ రోజు సింగడి కార్యక్రమానికి తొలి కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, శుభోదయం. ఎవరు?
1: శుభోదయం మేడం. బావురా మేడం.
0: బాగున్నాం. మీరు ఎట్లా ఉన్నారు?
1: మాది కోదాడ మేడం. ఇక్కడ బాగున్నాం. మాది కోదాడ. నా పేరు ఈశ్వర్ ఉపాచార్య.
0: ఈశ్వర్ ఉపాచార్య. ఏం పని చేస్తారు మీరు?
1: టైలరింగ్ మేడం.
0: మరి ఇప్పుడు వచ్చేసిండ్రా షాప్ కి?
1: వచ్చిన మేడం. అది షాపు ఇల్లు రెండు ఒకటే.
0: ఆహా, అన్ని ఒక దగ్గరే?
1: ఒక దగ్గర.
0: ఇట్లా ఉంటేనే బెస్ట్ ఏమో కదా, ఎందుకంటే ఇంకొక దగ్గర షాపు ఒక దగ్గర ఇల్లు అంటే రావడం పోవడానికి టైం సరిపోతుంది. అందుబాటులో ఉండొచ్చు. ఎంత సమయం దొరికితే అప్పుడు బట్టలు కూడా కుట్టేసుకోవచ్చు మీరు. ప్రస్తుతానికి ఏమున్నాయి ఎక్కువ మీకు గిరాకి?
1: స్కూల్ డ్రెస్ మేడం.
0: అంటే మరి జూలై నెల కూడా సగం గడిచిపోతున్నది, ఇంకా స్కూల్ డ్రెస్సులలో అంటే స్కూల్ డ్రెస్సులే ఉన్నాయా?
1: ఆగస్టు 15 దాకా ఉంటాయి మేడం. ఎందుకంటే కొంతమంది స్కూల్ చేంజ్ అవుతుంటారు మేడం. మళ్ళీ వాళ్ళకి నచ్చక పిల్లగాళ్ళు ఇంకో స్కూల్ పోతే ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ వాళ్ళు వేరే స్కూల్ పోతా అన్నది ఉంటుంది అనమాట. దానివల్ల మళ్ళీ డబుల్ డబుల్ పట్టిస్తారు బట్టలు.
0: అందుకని మీకు ఈ రెండు నెలలు మాత్రం అంటే జూన్, జూలై, ఆగస్టు దగ్గర దగ్గర

0: రెండు నెలలు ఈ స్కూల్ డ్రెస్ లోనే బిజీగా ఉంటారు కదా. అంటే జూన్ లోనే ఇస్తారా, అంతకు ముందే ఇస్తారా?
1: జూన్ 10 నుంచి ఎట్లా స్టార్ట్ అయింది మేడం?
0: అదే మీరు అన్నట్టు అప్పుడప్పుడే స్కూల్ కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి పిల్లలకి, కాబట్టి రెండు సార్లు కుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కళ్ళకి కదా. ఈ స్కూల్ డ్రెస్లు లేనప్పుడు పెళ్లిళ్ళవి ఫంక్షన్లవి ఏవైనా అన్ని రకాలు కుడతారు మీరు? మరి ఈ రోజు ఏ పాట విందాం సింగడి కార్యక్రమంలో?
1: శ్రీనివాస కళ్యాణంలో తుమ్మీద గోవింది అంటుంటది వాడు,
0: అదే పాట వినిద్దామా? ధన్యవాదాలు ఈశ్వరూపాచార్య, మీకు బాగా గిరాకీ పెరగాలని మా కార్యక్రమాలు వింటూ మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు కూడా మేము వినిపించే కార్యక్రమాలు వినిపించాలని కోరుకుంటూ మీరు అడిగిన పాట.

పోషిస్తారు దర్శకుడు వంశీకి మిత్రుడు. వంశీ దర్శకత్వంలో శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు సంభాషణలు అందించి ఒక పాత్ర కూడా ఇందులో పోషించారు. దాదాపు 320 చిత్రాల్లో నటించారు తనికెళ్ల భరణి. మిథునం చిత్రానికి దర్శకత్వం వహించారు. గౌతమి, చెవిలో పువ్వు, గాయం, శివ, ఆరో ప్రాణం, ఇంద్ర, మన్మధుడు, యమలీల, సీతారామయ్య గారి మనవరాలు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, చెట్టు కింద ప్లీడర్ మొదలైన చిత్రాల్లో నటించారు. కొక్కరకో, గోగ్రహణం, చల్చల్ గుర్రం నాటకాలు రాశారు. సీను, వాసంతి, లక్ష్మి, గాయం, చెట్టు కింద ప్లీడర్, స్వరకల్పన, వారసుడొచ్చారు, అన్వేషణ, లేడీస్ టైలర్ చిత్రాలకు సినీ కథ రచనలు అందించారు. తనికెళ్ల భరణి కథ అందించిన అన్వేషణ చిత్రం నుంచి ఈ గీతం.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరో మాట్లాడదాం. హలో
1: మేడం,
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాగేష్ మేడం, అర్లీ బి.
0: అర్లీ బి నుంచి నాగేష్. హలో నాగేష్, ఎక్కడున్నావు? బాగా సప్పుడు వస్తున్నది. గాలి బాగా వస్తున్నది. చేన్లో ఉన్నావు కదా? ఏ సినిమా పాట వింటావు? నీ మాటలు ఏమి వినిపిస్తలేవు, గాలి ఉంది కదా బాగా. ఓకే, సరే. నాకు ఒక సినిమా పాట, సినిమా పేరు వినిపించింది, మీరు అడిగిన పాట వేసిస్తున్నా, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ఓకే మేడం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி சை பால் మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై. మీకు నచ్చిన పాట కోసం 08732 కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయండి కోరిన పాటి నుండి 10 గంటల లోపల.
3: నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను.

దర్శకుడు రవిరాజ పిన్నిశెట్టి పుట్టినరోజు ఇవాళ. ఈయన చలనచిత్ర దర్శకుడు, రచయిత. తెలుగు తమిళ భాషల్లో దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. యముడికి మొగుడు, పెదరాయుడు, బంగారు బుల్లోడు, చంటి, కొండపల్లి రాజా లాంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1984లో వీరభద్రుడు చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. తర్వాతి చిత్రం జ్వాల. ఇంకా ఆ తర్వాత ఎం ధర్మరాజు, ఎంఏ, రాజా విక్రమార్క, ముత్తిమంతు ముద్దు, దొంగపెళ్లి, న్యాయం కోసం మొదలగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన రాజా విక్రమార్క చిత్రం నుంచి ఈ పాట.

0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: సింగడి కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై. 0873 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటి నుండి

0: சுவாமி குடிக்கு சிறுவை
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: నటి గీత పుట్టినరోజు ఇవాళ. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లో నటించిన గీత భైరవి అనే తమిళ చిత్రంతో పరిచయమైంది. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. 2 ఫిలింఫేర్ పురస్కారాలు, 1 కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు, 1 కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు అందుకున్నారు. మన ఊరి పాండవులు ఇద్దరూ అసాధ్యులే, అందమైన అనుభవం, కార్తీక దీపం, శివమెత్తిన సత్యం, అద్దాల మేడ, కొండవీటి సింహం, సాగర సంగమం లాంటి చిత్రాల్లో నటించింది గీత. గీత నటించిన సాగర సంగమం చిత్రం కోసం ఈ పాట.

0: గోవిందుడే.
1: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే. శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను రామారావు మేడం. బజార్ అన్నూర్ మండల్ కిన్నారపల్లి గ్రామం.
1: మంచిగున్నారా రామారావు?
2: అవును మేడం, మంచిగున్నాం. మీరు మంచిగున్నారా?
1: అందరం మంచిగున్నాం మేము కూడా. మరి మీ గ్రామంలో వానలు ఏమైనా పడ్డాయా లేదా ఈ మధ్య?
2: అంత మంచిగా వానలు కూడా కచ్చినాయి
1: కదా. అంత మంచిగా ఉన్నది కానీ వానలు వెళ్ళేవు. నిజంగానే ఎక్కడా లేవు వానలు.
2: ఇంకా రెండు రోజులు రావంటారు మరి ఏమో.
1: మీకు ఎట్లా తెలుసు రెండు రోజులు రావని?
2: ఈ వార్తలలో పొడి వార్త
1: అది అదే మరి అందుకే అడుగుతున్నా మీకు ఎట్లా తెలుసు మీరు అంటే రేడియో మొత్తం వింటున్నారన్నమాట.
2: అవును.
1: ఏం చేద్దాం మరి వాన శనుకు జాడైతే లేదు. పడతదని ఆశిద్దాం. అదే ఇక ఆశ అయితే పెట్టుకుందాము వాన పడుతుంది ఆశ.
2: అవును మేడం.
1: పడాలా కంపల్సరీ. ఇప్పుడు ఒక రెండు వానలు పెద్ద పడితే పంటలకు అన్నిటికీ మంచిదే కదా. సగం కంటే ఎక్కువ అయిపోయింది వానాకాలం కూడా. వానాకాలం మొదలై అదే అంటున్నా కాలం సగం వెళ్ళైపోయింది గాని ఒక్క చినుకు లేదు జాడ. ఒక్కనాడేమో పడ్డది గంతే. పెద్ద వాన లెక్క లేదు. ఉత్తగానే వాన పడ్డది గానీ ఎండలకెళ్ళి తక్కువ బయట పడి కొద్దిగా చల్లదా అనిపించింది గానీ ఇప్పుడు ఎండాకాలం కంటే ఎక్కువ ఉన్నది వేడి.
2: అవును. ఇప్పుడు మనకు ఆదిలాబాద్ల సిటీలా బాగా పడ్డది అనిపిస్తుంది గానీ ఏం పడలేదు మేడం.
1: పడలేదు. వర్షాలే లేవు అసలు. పడలేదు నిజమే. అవును ఒకటే వాన పడ్డది అంతే. ఏం చేద్దాం ఎదురు చూసుకుంటూ కూసుందాం ఇక వర్షం కోసం. మరి ఏ పాట విందాం రామారావు ఇప్పుడు? ఆ చిత్రం నుంచి మీరు అడిగిన పాట వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వానలు పడాలని అందరం ఎదురు చూద్దాం. దేవతలను కూడా మొక్కుకొని కోరుకుందాం. సరేనా?
2: సరే మేడం.
1: ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో అండి, నమస్తే.
1: నమస్తే, శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రేణు అండి, నేను మెదక్ నర్సాపూర్ నుండి మాట్లాడుతున్నాను.
1: మా దగ్గర కూడా రెండు నర్సాపూర్లు ఉన్నాయి.
2: అవునండి,
1: దగ్గర. చెప్పండి, మరి నర్సాపూర్ లో ఏం చేస్తారు మీరు?
2: నేను టీచింగ్ టీచర్ అండి, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తాను.
1: అదే, మీకు ఖాళీ సమయం తక్కువ ఉంటది కదా?
2: ఎక్కువ ఉండదండి, చాలా టైం, ఎప్పుడైనా హాలిడేస్ వస్తేనే స్పెషల్ గా.
1: అదే, మరి అంతటా రాష్ట్రం అంతటా వర్షాలు లేక అందరూ ఎదురు చూస్తున్నారు, మీ జిల్లాలో కూడా లేదనుకుంటా? అంత కూడా
2: లేదండి, ఇక్కడ కూడా లేదు. కర్షకులు అందరూ ఆకాశం వైపే చూపులున్నాయి.
1: హైదరాబాద్ లోనే కొంచెం భారీ వర్షాలు అంటే హైదరాబాద్ లోనే చాలా పడ్డాయి.
2: అవును, దాని వల్ల పెద్ద కర్షకులకు ఎంత ఉపయోగం
1: లేదు,
2: తాగునీటికి పనికొస్తుంది ఆ ప్రాంతానికి.
1: అవును, తాగునీటికి,
2: సాగుకు పనికిరాని వర్షాల
1: తాగుటికి పనికి వస్తాయి, కానీ సాగుకు లేదు కదా, సాగుకు లేదు. ఖాళీ సమయం ఉండదు. ఒకవేళ దొరికితే ఏం చేస్తారు?
2: ఏం లేదండి, పిల్లలు ఉన్నారు, పిల్లలతోనే వెళ్ళి ఎక్కడైనా చిన్న పక్కన ఉన్న టూరిస్ట్ స్పాట్స్ ఉంటే గానీ, ఏదైనా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండేది తీసుకెళ్తాను, ఎగ్జిబిషన్స్ కానీ సర్కస్ అలాంటివి
1: అట్లాంటివి. అయితే ఇంకా మీ దగ్గర ఏమైనా దగ్గర చూడదగిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, క్షేత్రాలు గానీ?
2: మామూలు అయితే దైవ క్షేత్రాలు, దైవ ప్రాంతాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏడుపాయలు అనేది అమ్మవారిది స్పెషల్. దగ్గరలో నాచారం అని నరసింహస్వామి ఉంటుంది, ప్లస్ మెదక్ లో మాత్రం చర్చ్ ఉంటుంది, చాలా ఫేమస్,
1: చాలా పెద్ద చర్చ్, చాలా ఫేమస్ కూడా.
2: ఫేమస్. అవును.
1: ఆకాశవాణితో ఈ రోజు మాట్లాడి కోరిన పాట వినాలనుకుంటున్నారు కదా, ఏ పాట విందాం?
2: ఇది మౌన పోరాటం సినిమా నుండి జానకి గారు పాడిన పాట, యాల యాల అన్న పాట కావాలండి.
1: సంగీతం కూడా ఆమెనే, ఈ చిత్రానికి ఆమెనే
2: సంగీత సారథ్యంలో ఆమెనే పాడారు.
1: అవును అవును. వినేద్దామా వేణుగారు పాట?
2: ఓ, తప్పకుండా. ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పుట్టినరోజు ఈరోజు. 1959 జూలై 14 తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారిన మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణాల్ని అధ్యయనం చేసి తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర బిరుదులను అందుకున్నారు. మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణము, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహాపురాణాన్ని, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలను అనర్ఘళంగా ప్రవచించారు. ప్రపంచవ్యాప్తంగా తనదైన శైలిలో ప్రవచనాలను అందజేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫోన్ కాలర్ ఫోన్లో ఉన్నారు, కానీ ఫోన్ లైన్ కట్ అయిపోయింది. రాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి గుప్పడి మనసు చిత్రం కోసం డాక్టర్ బాలమురళీకృష్ణ పాడిన పాట వినిపించండి అని ఫోన్ చేసిండు, కానీ ఫోన్ లైన్ కట్ అయిపోయింది. ఈ పాట వినేద్దాం ఇప్పుడు.

ఈ రాత్రి ఏడు మావుకు కిసాన్ వాణిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటది. ఇవాళ అంశం పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి రైతన్నలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలుంటాయి.

8 గనిని సందర్శించిన కేంద్ర మంత్రి కేటాయించిన గత 10 ఏళ్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికుల్లో

अधिकार तेल అనంతరం తాడిచెర్లకు బయలుదేరి వెళ్లింది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొద్దిసేపట్లో పరిశీలిస్తారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికుల్లో ధైర్యం భరోసా సన్నగిల్లాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్పల్లి కేటీకే 8 గని వద్ద ఆయన కార్మికులతో మాట్లాడుతూ తాము రాజకీయం చేయడానికి రాలేదని కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణిని బలోపేతం చేసి మళ్లీ లాభాల బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలన్న అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. రాష్టంలో యునానీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి నాణ్యమైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు నిజం సినిమా నుంచి పాట నడుతున్నారు కరీంనగర్ అమ్మన్ గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్. ఇంకా ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి వీళ్ళ కోసం ఈ పాట. ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో ఉషతో కలిసి పాడిన పాట కులశేఖర్ రచన.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సినిమా నుంచి పాట నడుతున్నారు పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా నిజామాబాద్ నందిపేట నుంచి నరేష్ నందిని స్నేహిత, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, రంగారెడ్డి శంకరంపల్లి నుంచి మోటకృష్ణ సంతోష స్పందన, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు, సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-234-0852, 2324-0853, మరో నెంబర్ 2955-09-23.

భగవానుకు నచ్చ సినిమా నుంచి చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట అది సిరివెన్నెల రచన కోటి సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, నల్లకొండ నుంచి మీనా అని, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు విందాం ఖడ్గం సినిమా నుంచి పాట నడుపుతున్నారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శేఖర్ అభిరామ్, ఇంకా పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఎడవల్లి నుంచి జనకంపేట నుంచి శ్యాంలాల్ జగన్మోహన్. స్వామి పాడారి పాటని సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మరసాదా నువ్వే సినిమా నుంచి మాట్లాడుతున్నారు. హసనాపురం నుంచి కన్యగారి సత్యనారాయణేంద్ర వేణి, ఇంకా సౌదీ అరేబియా నుంచి నవీన్ కుమార్, సంతోష్ నగర్ నుంచి సఫియా ఫారూక్, వీళ్ళందరి కోసం ఈ పాట. చిత్ర పాడారు ఈ పాటని సిరివేనెల రచన ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

జేఎం సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేష్ కన్నా చిన్నపాసి, నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్. ఉషా పాడారి పాటని కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చంద్రముఖి సినిమా నుంచి పాటను నడుపుతున్నారు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తుడు నాగలక్ష్మి, ఇంకా భూదాన్ పోచంపల్లి, మాధారెడ్డి చౌరస్తా నుంచి బాండ్ల రాజు మమత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పడారి పాటని భువనచంద్ర రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: నాని సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. హన్మకొండ నుంచి, తరాలపల్లి నుంచి బుచ్చయ్య, ఇంకా పాల్సిగుట్ట నుంచి స్వర్ణలత. హరిహరన్ హరిణి పాడారి పాటని చంద్రబోస్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: చివరిగా విన్నాం ఇంద్రసీమ నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ములుకలపల్లి నుంచి రవళి, నాగనిర్వాణ్, యాదాద్రి వలిగండి నుంచి ఇదిలోని లక్ష్మయ్య, ముదన కోచంపల్లి గాంధీనగర్ నుంచి లగందల సిద్ధులు శారద, ఉమ్మడి నుంచి దివాకర్ విమల, భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ. వీళ్ళందరి కోసం

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాల్పల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాగా కొద్దిసేపటి క్రితం సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు సహా పలువురు నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, మెయింటెనెన్స్ సదుపాయాలపై మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలతో సమావేశమై మెట్రో 2వ దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సీట్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీటు ఇప్పిస్తామంటూ ప్రలోభ పెట్టే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం ఎవరూ ప్రధాన కార్యాలయానికి గాని పాఠశాలల చుట్టూ గాని తిరగవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహకారంతో స్వయాన్ చొరవ కింద డ్రోన్ అప్లికేషన్ పరిశోధన కోసం జాతీయ ఆవిష్కరణ సవాలు 2వ ఎడిషన్ను నిన్న ప్రారంభించింది. జూలై 2022లో దాదాపు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించబడిన ఈ చొరవ భారతదేశ డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మిస్తుంది. చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణపతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని, తాపీ మేస్త్రి కూతురైన ప్రవల్లిక ప్రతిభ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం వద్ద స్పీడ్ బోట్ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకొచ్చారు. హోచిమిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో పార్థివ దేహాలను ముంబైకి తీసుకొచ్చినట్టు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

నాని వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 11:04 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం

0: 10 గంటల నుండి 11 గంటల వరకు. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోరం కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీ ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 232402 232403 295509 ఈ నెంబర్కు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్ మరొకసారి 0402324085 2324085 3 2955 0923.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. ఏబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వచ్చిన బయోపిక్స్ గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈ రోజు ఏ బయోపిక్ ని, ఏ బయోపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? కొన్ని అధ్యయనం ఇస్తాను, మరీ గుర్తుపెట్టేయండి ఆ చిత్రం ఏంటో. తెలుగు కన్నడం తమిళంలో కూడా అదే పేరుతో వచ్చిన ఒక క్లాసిక్ చిత్రం ఇది. 6 దశాబ్దాలు దాటిన వెన్ని తగ్గని వెన్ని చెదరని పౌరాణిక దర్శక బ్రహ్మ అద్భుత సృష్టి. చదువు అంటే తెలియని ఒక గొర్రెల కాపరి మహాకవిగా మారిన అద్భుత దృశ్య కావ్యం. అప్పట్లో స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సినిమా షోలు అంటే ఎడ్యుకేషనల్ టూర్స్ లా వేసి ప్రదర్శించారట ఈ చిత్రాన్ని. ఏం విశేషాలు అనుకుంటున్నారా? ఎన్ని విశేషాలు ఉన్న ఆ క్లాసిక్ బయోపిక్ ఏంటి? మీరు గుర్తుపడితే 0402 2024 2 ఈ నెంబర్కు నాకు సందేశం పంపించండి. వీటి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వస్తున్నాయి. గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయంటున్నారు శ్రోతలు. చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు, ఒక్కరిద్దరు మాత్రమే కాస్త తడబడ్డారు. మరి శ్రోతలు గుర్తుపట్టండి, నయం చెప్పబోయే సినిమా ఏంటంటే 1960లో వచ్చిన ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఈ బయోపిక్. మరి గుర్తుపట్టినారు మహిళ రవికుమార్ గారు, మాణిక్యంలోకర్ కథనం నుండి అపర్ణ గారు, రేణుక గోపరాజు గారు, వీరందరూ సరిగ్గా గెస్ట్ చేసి నాకు సమాధానం పంపించారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఒక చిత్ర కావ్యం, నటి సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మహాకవి కాళిదాసు. 1955లోనే జాతీయ అవార్డు అందుకున్న కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ఆధారంగా వచ్చిన ఒక తెలుగు రీమేక్ మహాకవి కాళిదాస చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలన్నీ ఈనాటి బయోపిక్ లో. ఆకాశవాణి వివిధ భారతి.

0: సమయం వింటున్నారు. మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టడీ క్లాక్ సమయం 11:16 దాటి 25 సెకండ్లు. అయితే ఈ మహాకవి కాళిదాసు చిత్రం విడుదలైన మొదట్లో మిశ్రమ స్పందన వచ్చిందిట. అమ్మో, ఇన్ని సంస్కృత శ్లోకాల, ఈ వీటి అర్థాలు మాకు తెలియవో అంటూ కొంతమంది మాత్రమే థియేటర్స్కి వచ్చి చూడటం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైన క్లాసిక్ హిట్గా నిలిచింది మహాకవి కాళిదాసు. 8వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రజత పథకం అందుకున్న గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు. మరి ఆ బయోపిక్ చిత్ర విశేషాలు మనందరి కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు వింటున్నారు. మీ కందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఇక కథ, మహాకవి కాళిదాసు కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ఒక అమాయకపు గొర్రెల కాపరి కాలుడు. చదువు రాకపోయినా పండితుల బలవంతం పైన రాకుమారి విద్యుద్ధరిని పెళ్లి చేసుకుంటాడు. భార్య అడిగిన సంస్కృత ప్రశ్నలకు జవాబివ్వలేక, ఎందుకంటే ఆయన చదువుకోలేదు కదా, జవాబివ్వలేక ఘోర అవమానానికి గురై కన్నీటితో కాళికాదేవి పాదాలను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. ఆ జగన్మాత అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది. ఆ సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుశీలమ్మ గానం అమృత ధారలా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటలో సరస్వతీదేవికి అమృతాభిషేకం చేసినట్టే ఉంటుంది వారి గానం. మహాకవి కాళిదాసు చిత్ర విశేషాలు, బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ జగన్నాథను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. జగన్నాథ్ అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అపర పాండిత్యంతో మహాకవి కాళిదాసుగా అవతరిస్తాడు కాలుడు. తన గతం అంతా మర్చిపోతాడు. ఎందుకంటే దేవికి ప్రార్థించినప్పుడు చెప్తాడు, నా గతాన్ని మర్చిపోయి కొత్త జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ కాళికాదేవిని వేడుకుంటాడు. అలా అపర పాండిత్యం లభిస్తుంది దేవి ఆశీస్సులతో. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం వంటి అమర కావ్యాలు సృష్టించి భోజరాజు ఆస్థానంలో మహాకవిగా ఎలా కీర్తి గడించాడు, తిరిగి ఆ దేవి దయతోనే గతం గుర్తుకొచ్చి భార్యని గుర్తుపట్టి మహాకవిగా వారి ప్రయాణం ఎలా సాగిందో చెప్పే ఒక అద్భుత దృశ్య కావ్యం ఈ మహాకవి కాళిదాస్ చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలు ఇంకా ఎన్నో అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ మన కోసం మన గుర్తుకొస్తున్నాయిలో. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చూస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి, ఏం నేర్చుకోవాలి అంటే భక్తి, మానవ విలువలు, పాండిత్యం అన్ని సమపాళలో ఉన్న చిత్రం ఇది. భారతదేశ చరిత్రలోనే మహాకవిగా నిలిచిన కాళిదాసు జీవితాన్ని అజరామరమైన చిత్రంగా అందించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు.

0: ఆలస్యంగా ఉంటున్నారు. మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కొన్ని విశేషాలు చెప్పుకునే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఏఐఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీ ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0 4 0 జత చేసి 2324 0852 2324 0853 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324052 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కాళిదాసుగా అఖిల నాగేశ్వరరావు గారు, రాణి విద్యుద్ధారిగా జూనియర్ శ్రీరంజని, భోజరాజుగా ఎస్వి రంగారావు గారు, కవి రాక్షసగా సిఎస్ఆర్ ఆంజనేయులు, రాజనర్తకిగా రాజసులోచన ముఖ్య పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. కథా సంభాషణతో పాటు సినిమాలోని అన్ని పాటలు, ముఖ్యంగా కాళిదాస పౌరాణిక శ్లోకాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించడంలో రచయిత పింగళి నాగేంద్రరావు గారి కలం అద్భుతం చేసింది.

అద్భుతమైన శ్లోకం అది. మహాకవి కాళిదాసు చిత్రం అక్కిన నాగేశ్వరరావు గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి. ముందు అమాయకత్వంగా నటించి కాళికాదేవి అనుగ్రహం పొందాక ముఖంలో దైవిక వర్చస్సు, పండితులతో వాదించేటప్పుడు ప్రదర్శించే పాండిత్యం, ఇలా కాళిదాసు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించలేదు, జీవించారనే చెప్పాలి. ఒక అమాయకుడిగా, విద్వాంసుడిగా నటనలో నాగేశ్వరరావు గారు చూపించిన వేరియేషన్స్ అత్యద్భుతం. అందుకే ఈ చిత్రం వారి సినీ ప్రస్థానంలో టాప్ 10లో ఉంటుంది అని చెప్పేవారు నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా ఇందాక మనం విన్న ఆ పాట, నాలుగుపై బీజాక్షరాల సన్నివేశం, జ్ఞానోదయమై ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో మాణిక్య వీణాం శ్లోకం చదువుతూ ఆయనిచ్చే ఎంట్రీ సీన్, ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ సన్నివేశం చూడటానికి మళ్లీ మళ్లీ వచ్చేవారట అభిమానులందరూ. అంత గొప్ప సన్నివేశం ఆ పాటది.

0: ఆర్ఎస్ఆర్ మూర్తి గారు సందేశం పంపించారు. ఇందాక మనం వినిపించిన మాణిక్య వీణ ఆ శ్లోకం కోసం వారు 10 సార్లు మహాకవి కాళిదాసు చిత్రాన్ని చూశారట. మీ సందేశానికి ధన్యవాదాలండి. మరి మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ మాధవపతి గోఖలే గారు వేసిన అప్పటి ఉజ్జయిని ధారానగరాల వైభవాన్ని సెట్స్ రూపంలో చూపించిన తీరు అత్యద్భుతం. ఈ సినిమా కోసం అఖిలయ్య గారి సంస్కృత శ్లోకాలను పలకడానికి వాటి భావాలను అర్థం చేసుకోవడానికి షూటింగ్ కి ముందే ప్రత్యేకంగా పండితుల వద్ద శిక్షణ తీసుకున్నారట. కాళిదాసు తన వాక్చాతుర్యంతో పండితులను ఓడించే సన్నివేశాల్లో సంభాషణలు శ్లోకాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇద్దరు మహానటులు ఎస్వి రంగారావు గారు, అఖిలయ్య నాగేశ్వరరావు గారు. అసలు ఎవరి నటనే చూడాలి అనేట్టుంటుంది కొన్ని సన్నివేశాల్లో. మరి మీరు మీకు ఎలాంటి అనుబంధం ఉంది మహాకవి కాళిదాసు చిత్రంతో నాకు వాట్సాప్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

సమయం వింటున్నారు. స్టూడియోల సమయం 11:48:25. పంజాల గారి సంగీతంలో ఘంటసాల గారు పాడిన శ్లోకాలు పాటలు ఇప్పటికీ ఎందరినో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చాలా మంది శ్రోతలు మనకు సందేశం పంపించారు, మాణిక్య వీణ ఆ పద్యం అంటే మాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు వింటూ ఉంటామని. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్యామల దండక మాణిక్య వీణ ముపలాలయంతి, భోజరాజు సభలో పాడే రసికరాజ తగువారము కామాని గీతాలు అజరామరం. ఒక విషయం చెప్పాలి, రికార్డింగ్ థియేటర్లో ఈ మాణిక్య వీణ శ్యామల దండకాన్ని రికార్డు చేస్తున్నప్పుడు అక్కడున్న వారంతా భక్తి పారవశ్యంతో కన్నీళ్లు పెట్టుకున్నారట. పెండ్యాల గారైతే వెళ్లి ఘంటసాల గారిని కౌగిలించుకొని మరి అసలు కన్నీటి పర్యంతం అయిపోయారట. అంత గొప్ప సంగీతం సాహిత్యం, ఎందరో దిగ్గజాల సమిష్టి పనితనం ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ చిత్రంగా నిలబెట్టింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, కరీంనగర్ నుండి రామగిరి సత్యనరావు గారు. వారు 6వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సినిమా చూశారట. ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలమ్మ. ఎస్విఆర్ ఏఎన్ఆర్ గారు పోటీ పడి నటించారు. నేను చాలాసార్లు ఈ మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశాను, నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. మీ ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలండి. ఇక మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథారచయిత పింగళి నాగేంద్రరావు గారు కాళిదాసు జీవితాన్ని, విక్రమాదిత్యుని కాలానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను లోతుగా అధ్యయనం చేసి మొత్తం ఈ కథ, ఈ సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకున్నారట. ఈ సినిమాలో కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి నటన గుర్తింపుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళిదాస కౌస్తుభ అనే అవార్డుతో సత్కరించింది. అయితే బహుశా ఇది అందుకున్న తెలుగువారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కరేనేమో అని నా అనుమానం. ప్రముఖ సంస్కృత అకాడమీ పండితులు అక్కినేని నాగేశ్వరరావు గారు పలికిన సంస్కృత శ్లోకాలు ఉచ్చారణను ఎంతో ప్రశంసించారట. అప్పట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మార్నింగ్ షోలు, ఎడ్యుకేషనల్ టూర్స్ లా వేసి చూపించిన గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు.

0: గుర్తుకొస్తున్నాయి అంటున్నారు మహాకవి కాళిదాస్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించే స్ఫూర్తిదాయకమైన చిత్రమే ఈ మహాకవి కాళిదాసు. వీలుంటే ఒకసారి చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన చరిత్ర, మన సంస్కృతి అన్నీ తెలుస్తాయి. ఇది ఇవాళ బయోపిక్ మహాకవి కాళిదాసు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో పాల్గొని శ్రోతల సందేశాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085239 5359 5359 5359 ఈ నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ మరొకసారి 0402324082 0402324085329550923. గమనికి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఏం మాట్లాడుకోబోతున్నాం అని ఎదురు చూస్తున్నారా? ఒక గొప్ప మానవత వ్యవాది వారు ఆదర్శమూర్తి, వారి గురించి ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను. సూపర్ హీరోస్ అంటే ఏవో అద్భుత శక్తులు, మాయలు చేసేవారు మాత్రం కాదు. మన చుట్టూ ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, కానీ మనం కొంతమందిని గ్రహించం, గుర్తుపట్టలేకపోతాం. అలాంటి ఒక సూపర్ హీరో, ఒక సాధారణ మనిషి సమాజంలో మహిళల కోసం ఒక పెద్ద మార్పును తీసుకొచ్చారు. ఎవరు? ఎవరు ఆయన? వారే ప్యాడ్మ్యాన్ గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగనాథం గారు. ఇటీవల 2026 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి హేమచంద్ర సిరియో బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11 దాటి 33 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజు ప్యాడ్ మ్యాన్ గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడులో కోయంబత్తూర్లో ఒక పేద చేనేత కుటుంబంలో పుట్టారు అరుణాచలం గారు. 5వ తరగతి వరకే చదువుకున్నారు, కానీ ప్రపంచమంతా గర్వపడేలా గొప్ప పనిచేస్తున్నారు, ఆదర్శమూర్తిగా నిలిచారు. భార్య కోసం మొదలైన ప్రయాణం అసలు ఎలా జరిగింది ఏంటి అంటే, ఆడవాళ్లు ఋతు సమయం పీరియడ్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ కొనే స్తోమత కూడా లేదు తన భార్యకి, అది గమనించారు. అలాంటి సమయంలో పాత బట్టలు వాడడం ఆయన చూశారు. ఇలాంటి అలవాట్లు ఎన్నో ఇన్ఫెక్షన్స్ అనారోగ్యానికి దారితీస్తుందని ఆలోచనలో పడ్డారట అరుణాచలం గారు.

అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408052 232408053 295509923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 040-232-40852, 233-40853, 2955-0923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానం పొందండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ అరుణాచల మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన ఒక ఆవిష్కరణ చేశారు, ప్రపంచం మొత్తం ఆయన ప్రశంసిస్తుంది. ఆ ఇన్స్పైరింగ్ జర్నీలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సవాళ్లు, ఎన్నో అనుమానాలు పడ్డారు వారు ఈ మొత్తం ఇదంతా చేస్తూ ఉంటే, ఈ ఇన్నోవేషన్ చేస్తూ ఉంటే. మహిళల సమస్యను అర్థం చేసుకోవడానికి ప్యాడ్స్ ఎలా పనిచేస్తాయో, శానిటరీ నాప్కిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి అరుణాచలం గారు పెద్ద సాహసమే చేశారు. స్వయంగా ప్యాడ్ని ధరించి వారం రోజుల పాటు తిరిగారట. ఒక పురుషుడు పీరియడ్స్ పెయిన్ని, అంటే ఋతుక్రమంలో వచ్చే బాధని, ఆ ఇబ్బందిని అనుభవించడానికి ఇలా చేశారట. బహుశా ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు ఒక పురుషుడు ఆ పీరియడ్స్ పెయిన్ని అనుభవించడం. మరి ఆయన ప్యాడ్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఆయనకి ఏదో ఇబ్బంది అయింది, అనారోగ్యం వచ్చింది, దెయ్యం పట్టిందేమో అని పిచ్చివాడిలా అవహేళన చేశారట. చివరికి భార్య కన్న తల్లి కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అయినా సరే ఆయన తన ప్రయత్నాన్ని పక్కన పెట్టలేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా శాసించేలా, ప్రపంచాన్ని ఆయన పొగిడేలా చేసుకున్నారు. మరి ఏం చేశారు, ఎందుకు ప్రపంచమంతా నోబెల్కి ఆయన నామినేట్ అయ్యారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చింతకాయల విచిత్ర నుండి విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అరుణాచలం మురుగునాథం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ యంత్రాన్ని కనిపెట్టారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో సవాళ్లు. 4.5 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత ఆయన అతి తక్కువ ఖర్చుతో కూడిన మిషన్ని కనిపెట్టారు. శానిటరీ నాప్కిన్స్ ని తయారు చేసే మిషన్ అన్నమాట. జాతీయ ఆవిష్కరణ పోటీల్లో మొదటి బహుమతి లభించింది ఆ మిషన్లకి. నా ఆవిష్కరణ వ్యాపారం కోసం కాదు, పేద మహిళల ఆరోగ్యం కోసం అంటూ ప్యాడ్స్ తయారీ మిషన్ల ద్వారా లక్షలాది మంది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేలా చేస్తున్నారు పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారు. మహిళా సాధికారతని ప్రోత్సహిస్తున్నారు వారు. మరి ఇలాంటి మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామీణ మహిళల్లో ఆయన తెచ్చిన విప్లవం ఆధారంగా రూపొందించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. వారి స్ఫూర్తితోనే వారి కథనే హిందీలో పాడ్మాన్ అనే బయోపిక్ ని కూడా అందించారు. దానికి కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ప్రపంచ సినిమా వేదికపై ఒక భారతీయ గ్రామీణ కథ సగర్వంగా నిలిచింది. ఆయన అంటారు, సమస్యలకి భయపడి వెనకడుగు వేయకుండా ఒక

గొప్ప మార్పు తెచ్చిన స్ఫూర్తిదాతగా మనం ఎప్పుడూ నలుగురికి 10 మందికి స్ఫూర్తినివ్వాలి అంటున్నారు. ఇది ఈ స్ఫూర్తిదాత అరుణాచలం మృగనాథన్ గారి కథ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్

2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ US డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: 2028 29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ ఇంటి కోసం ఎటువంటి సామాన్లు

0: ఎప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232 2324085239 ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పక ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
6: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
7: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
6: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈట్ ఫిట్ లో రోజు ఎన్నో ఫిట్నెస్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు ఒక సూపర్ ఫుడ్ గురించి చెప్పుకుందాం. అదేంటో మీరే ఊహించాలి. వేసవి కాలం అయిపోయింది, మామిడి పళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరమే అంటూ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక పసుపచ్చటి పండు ఒక సూపర్ ఫుడ్. ఈ పండు విత్తనాలు అలా పెరట్లో పడిస్తే చెట్టు వస్తుంది, ఓరెడని కాయలు వస్తాయి. ఆ చెట్టు కాయలు పళ్ళు ఆకులు కూడా పోషకాలమయం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? అతి చవగ్గా అందరిళ్లల్లో, చాలామంది ఇళ్లల్లో, ముఖ్యంగా గ్రామాల్లో పెరట్లో కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టి నాకు 04023248552 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సూపర్ హుషారైన పాటతో మన ఈట్ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి కాలభైరవ రాహుల్ సుప్లిగంజ్ ఆలపించిన పాటు విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. ఈట్ఫిట్ కార్యక్రమంలో మరి మీరే గుర్తించండి ఆ సూపర్ ఫుడ్ ఏంటో అన్నాను. చాలామంది శ్రోతలు గుర్తుపట్టారు, కొంతమంది మాత్రం తప్పులో కాలేశారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, అర్చన గారు నర్సంపేట నుండి, మాదర్సు సత్యనారాయణ గారు భువనగిరి మండలం రాయగిరి నుండి, అలాగే మియాపూర్ నుండి చారి గారు మనకి గుర్తుపట్టి సరైన సందేశం పంపించారు. కొంతమంది ఏంటో జాంపండు అన్నారు. జాంపండు పసుపు పచ్చగా ఉండదు కదండి. ఇంకొంతమంది అరటిపండు అన్నారు. కొంతమంది మొక్కజొన్నని కూడా రాశారు. కాదు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ తీయనైన సూపర్ ఫుడ్ పసుపు పచ్చటి పండు, బొప్పాయి పండు. ఏంటి బొప్పాయి పండు సూపర్ ఫుడ్ అని అనుకుంటున్నారా? అన్ని కాలాల్లో చవకగా దొరికే బొప్పాయి పండు, పోషకాలకు కానీ. మరి ఆ విషయాలేంటో చెప్పుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అల వైకుంఠపురంలో ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మేసిస్తామన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అసలు ఈట్ ఫిట్ కార్యక్రమానికి చాలామంది స్పెషల్ శ్రోతలు ఉన్నారని నాకు ఇప్పుడే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని సందేశాలు పంపిస్తున్నారు, ఈట్ ఫిట్ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం, మేము రోజు ఎదురు చూస్తాం ఈ కార్యక్రమానికంటూ. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మరి బొప్పాయి పండు అలసుగా చూడద్దు, బోలెడని పోషకాలు కానీ అదేంటో చెప్తానన్నాను కదా. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త నెమ్మదిస్తుంది. మనం గమనిస్తే కొంచెం డల్గా అయిపోతాం, పొట్ట కొంచెం అజీర్తి లేకపోతే జీర్ణశక్తి మందగించడం వల్ల. అలాంటప్పుడు బొప్పాయి తింటే దానిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ మీ పొట్టలో గ్యాస్ అజీర్తి ప్రాబ్లమ్ని చాలా తొందరగా తరిమేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు వైద్యులు. మరి అస్సలు ఆలస్యం చేయకండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా బొప్పాయి పండు ఇలాంటి సూపర్ ఫుడ్ని తీసుకోవాల్సిందే. ఇంకా పోలడని విషయాలు ఉన్నాయి బొప్పాయి పండుకి సంబంధించి, మాట్లాడుకుందాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సర్కార్ వారిపాట చిత్రానికి సత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. మరి వర్షం పడితే మేం రెడీ అంటూ వచ్చేస్తాయి జ్వరాలు, కొన్ని వైరస్లు. వాటిని తరిమేసే శక్తి ఈ బొప్పాయికి ఉంది అంటున్నారు వైద్యులు. బొప్పాయిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజు కాస్త మితంగా తింటే జలుబు జ్వరాలు రాకుండా కాపాడే దోస్త్ ఈ సూపర్ ఫుడ్ మన బొప్పాయి. ఇది తినాలంటే ఒక రూల్ మాత్రం తప్పకుండా పాటించాలి. మరి ఆ రూల్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వారసుడు చిత్రం నుండి అనురాకుల్ కన్ని ఎంఎం మానసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్తమన్ రచన రామజోగయ్య శాస్త్రి. ఎంతైనా అసలు ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటలు వింటే ఆ మజాయే వేరు కదా. మనకు ఒక సందేశం పంపించారు, సంపూర్ణ ఆరోగ్యానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి పండు అమృత ఫలం. దీన్ని మేము మా ప్రాంతంలో పప్పాయ పొప్పడి పండు పేరుతో పిలుస్తామంటున్నారు. జనగామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు, ధన్యవాదాలండి. మరి ఒక రూల్ ఉంది బొప్పాయి పండు తినాలంటే, ఆ రూల్ ఏంటో చెప్తానన్నాను కదా, ఏంటో చెప్పండి మేడం అంటూ మనకు పోలేపల్లి శ్రీనివాస్ గారు సందేశం పంపించారు. ఇదిగో చెప్తున్నాను, బొప్పాయి పండు అయినా ఎలాంటి పండు తాజా పండు తినాలన్నా ఒకటే రూల్, మీరే స్వయంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని కోసుకొని తినండి. అంతేగాని రోడ్డు పక్కన ముందుగానే తొక్క తీసి కోసి పెట్టిన పళ్ళ ముక్కలను మాత్రం అస్సలు కొనకండి, తినకండి. ఎందుకంటే అవి తింటే వర్షాకాలపు బ్యాక్టీరియా పొట్టలో సర్కస్ చేసేస్తాయి, చాలా అనారోగ్యాలకి దారితీస్తాయి. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఇంటికి తెచ్చి ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి బ్యాక్టీరియా వైరస్లు దాన్ని చుట్టుకొని ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా ఏం తిన్నా వేడివేడిగా ఆరోగ్యంగా తినండి. పళ్ళు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని శుభ్రపరచుకొని తినండి. ఎలాంటి ఆహారం తిన్నా ఏం తిన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మంత్రం, ఒకటే సూత్రం, ఎప్పుడు చెప్పుకునేది, మితం హితం. అందుకే మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇది ఇవాళ ఈట్ ఫుడ్ సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

భగవన్ కేసరి చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర 2 రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాలపల్లి, గోదావరి ఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8

0: గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే తాము వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ను ఎలాంటి వేళ లేకుండా కేటాయించామని వివరించారు. అనంతరం తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి పరిశీలించారు. అక్కడ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ
1: అవకాశం ఉన్నట్టుంది 350 టన్స్ అద్భుతమైనటువంటి 300 రూపాయలు టన్ అమ్ముడుపోతుంది ఆ కోల్. అటువంటి కోల్ బ్లాక్ ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి 45 నుంచి 50 సంవత్సరాలు ఆ కోల్ బ్లాక్ మన సింగరేణికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఈ రోజు ఉన్నటువంటి కోల్ రేట్ ప్రకారం 1,20,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తాడిచెర్ల 2 ద్వారా మన సింగరేణికి లాభం జరుగుతుంది.
0: అనంతరం సింగరేణి భరోసా యాత్ర కొద్దిసేపటి క్రితం రామగుండం ప్రాంతానికి చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురున్నారు. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ జీడీపీలో మాత్రం 5% వాటా కలిగి ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, వసతుల కల్పనపై చర్చించారు. ఈ 2 విమానాశ్రయాల పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సౌత్ పార్ట్ కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ది లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి త్వరలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తెలంగాణకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యను, రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా చెప్పారు. నవంబర్లో జరిగే ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 8,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలని అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఇతర ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి అధికారుల అసంతృప్తి నివారించేలాగా 2-3 నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడిచెర్ల 2 బొగ్గు గనితో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి మాట్లాడుతూ
2: తాడిచెర్లలో ఏ మైన్ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి అప్పుడు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తోని రిప్రజెంటేషన్ అప్పుడు ఆపడం జరిగింది. కానీ ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి బేలం గని మళ్ళీ సింగరేణికి రావాలని చెప్పి కొట్లాడి ఎంపీ గారు మన సింగరేణి సంస్థకు
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎల్నీన్యో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 3 దశల కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ క్రిసెట్లో వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వర్షపాతం లోటునందువల్ల జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆలయాల సంప్రదాయాలు, ఆగమశాస్త్ర విధి విధానాల ప్రకారమే దేవాలయాల నిర్వహణ, పూజా విధానాలు నిర్వహించడం జరుగుతుందని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు చెప్పారు. వేములవాడలో రాష్ట ప్రభుత్వం దేవాదాయ ధర్మాధాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
3: ముందు దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులందరికీ కూడా చక్కగా శిక్షణ ఇవ్వవలసిందే. వాళ్ళందరినీ కూడా

0: భారతదేశంలోని ఉత్తమమైనటువంటి దేవాదాయ శాఖ శ్రీకార్య నిర్వహణాధికారులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా మా దేవాలయాలు అభివృద్ధి చేసుకోవాలి అని మంచి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని ఈ మహాసంస్థని మళ్ళా 2026 జూన్ నెలలో ప్రారంభించారు.
1: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద పరిశ్రమల నేతృత్వంలోని ఛాలెంజ్ల కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు ఆహ్వానించింది. మీడియా వినోద రంగంలోని సృష్టికర్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి ప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీ లక్ష్యం. రాష్టంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానతో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూనే జనాభా ప్రతిపదికన ఎస్సీలకు రాజకీయ ఇతర రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రోజుకు 9 TMC నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయకుండా రైతులు నష్టపరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. కరీంనగర్లోని లోవర్ మానేరు డ్యాం నీటి పరిస్థితిని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నల్గొండ జిల్లాలో ఎల్ నిన్యో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్నందువల్ల తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 11 పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామదాస్ చెప్పారు. శిక్షణ కోసం అర్హులైన కరాటే, కుంఫు, జుడో, కళ్లరిపట్టు నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను గడువులోగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. యూనిఫామ్ల కుట్టే ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 2040 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడంతో పాటు చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపనుందని ప్రముఖ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెల్లడించారు. హైదరాబాద్ ఐఐటీలో నిర్వహించిన ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని మెరియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎస్, 1:21 దాటి 4 సెకండ్లు అయిపోయింది. మేడం గారు, మేమందరం షో టైంకి రెడీ అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైం కార్యక్రమంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402-3240852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. ఎంత సులువు కదా? కాకపోతే ఏంటంటే, పంపించిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పంపించకండి. మీరు మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ పేరు మీ ఆన్సర్ కిందకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి పంపించండి, తప్పకుండా మీ పేరు చదివే ప్రయత్నం నేను చేస్తాను. మరి షో టైం ప్రారంభించేసుకుందాం. విత్ ఇన్ నో టైం షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక తెలుగు సినిమా

మాకి ఒక తెలుగు సినిమాకి మనం రైల్వే స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు మన సామాన్లు లగేజ్ని క్లాక్ రూమ్లో పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు మనకి ఒక కూపన్ ఇస్తారు, అంటే లగేజ్ కూపన్ నెంబర్ ఇస్తూ ఉంటారు. ఈ 2, 3, 4 ఇట్లా నెంబర్లు ఇస్తూ ఉంటారు కదా. సో ఇదంతా ఎందుకు మేడం అంటారా? మరి ప్రశ్న అక్కడే ఉంది. ఒక తెలుగు సినిమాకి రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ని అనుకున్నారట, కానీ వేరే పేరును పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. మరి అదేమో సూపర్ హిట్ అయిన సినిమా, ఆ సినిమా పేరు ఏంటి? కష్టమైన ప్రశ్న అడిగేశానా? ప్రశ్న మరొకసారి, రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361, 24 లేదా 361 అనే టైటిల్ని అనుకున్నారట, ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు 04024248052 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అదే ఆన్సరు, అదన్నమాట ఆన్సరు. అదేంటి అంటారా? ఏంటి మేడం ఇంత తికమక పట్టి ప్రశ్న అడిగారు అని చాలామంది శ్రోతలు పంపించారు. మీకు ఎంత పెద్ద క్లూ ఇచ్చానో తెలుసా? క్షణక్షణం చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఆన్సర్ అదేనండి, సినిమా పేరు క్షణక్షణం. సో తెలుగు సినిమాకి రైల్వే క్లాక్ రూమ్లో ఇస్తారు లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారు, కానీ వేరే పేరు పెట్టారని చెప్పాను కదా, ఆ పేరు ఏంటంటే క్షణక్షణం. ఈ సినిమాకి అలా అనుకున్నారనమాట, లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ని పెడదామని. కానీ కథకి సంబంధించి కోటి రూపాయల బ్యాగ్ని లగేజ్ రూమ్లో దాస్తారు, మీకు సినిమా గుర్తుంటే. రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఉంచుతారు కదా, అందుకే నంబర్ 24 లేదా 361 అనుకున్నారట అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు. కానీ ఆ తర్వాత అది నచ్చక 24 లేదా 48 గంటలు అనే టైటిల్ని కూడా అనుకున్నారట, అది కూడా నచ్చక చివరికి క్షణక్షణం అనే పేరు పెట్టారు. అదేమో సూపర్ హిట్ అయిందనమాట. ఇది ఈరోజు షో టైంలో ప్రశ్న మరియు జవాబు. చాలామంది శ్రోతలు పాపం కూలీ నెంబర్ 1 అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే షో టైంలో మొదటిగా ఈ ప్రశ్న అడిగానమాట. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు పానుగంటి రవి, గౌడ్ బీహెచ్ఎల్ నుండి, కిట్టు కాంచనా కీసర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెం పోలయ్య ఆలగడ నంద్యాల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్, దివాకర్ ఉమ్మడి నుండి, కృష్ణ బాలనగర్ నుండి, సుజాత శ్రీనివాస్ జయన్పల్లి బీబీనగర్ నుండి, రంగ హైదరాబాద్ నుండి, పునా వెంకటేశం హేమలత నిర్మాణి నుండి, రమణి సుబ్బారావు గారు సైనిక్పురి నుండి, అంజనా మురళీధర్ కొండపూర్, ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శేషు కూకట్పల్లి, జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, శాలిని యశస్వి మేడిపల్లి నుండి, వీరు సరైన సమాధానాలు గెస్ట్ చేసి తొందరగా పంపించారు. చాలామంది కొత్త శ్రోతలు ఈరోజు మనకి షో టైంలో పాల్గొంటున్నారు. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే, మరి వెయిట్ చేయండి, ప్రశ్న అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైంలో తర్వాత ప్రశ్న. నాకు తెలుసు ఈ ప్రశ్న చాలా సులువైంది, మీరందరూ సరైన సమాధానం చెప్పేస్తారు. ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, ఏ దక్షిణ భారత నటి తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి.

మరణం మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి నేను అడిగాను, దక్షిణ భారత ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఏంటో? ఈరోజు శ్రోతలు కొంచెం నెమ్మదించినట్టున్నారు, ఎందుకంటే చాలామంది తప్పు సమాధానం పంపించారు. ప్రశ్న జాగ్రత్తగా వినాలి మరి, అందుకే నా పేరు చదవలేదు అని మీరు పంపించే కన్నా ప్రశ్న బాగా

శ్రద్ధగా వింటే మీరు సమాధానం పంపిస్తారు. సరైన సమాధానం ఏంటంటే, అసలు ముందు చాలామంది శ్రోతలు భానుమతి రామకృష్ణ గారని సందేశం పంపించారు, కానీ కాదు, ఈ బి సరోజాదేవి గారు వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనం షో టైంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. బి సరోజాదేవి గారు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదన్నమాట సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు, ఏంటో నాకు ఎక్కువ శ్రమ పెట్టకుండా ఇట్లా తక్కువ సమాధానాలు పంపిస్తున్నారో ఏంటో అనిపిస్తోంది. పద్మావతి, శిల్ప, ప్రసాద్ చెంచల్గూడ నుండి, జయలక్ష్మి కరతపాద నుండి, అప్పలరాజు గారి పెడ నుండి, పంతాడు శ్రీనివాస్ గారు మోరుపల్ల నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, హర్షిని ఆదిలాబాద్, రంగ హైదరాబాద్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం పంపించారు, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, దివాకర్ ఉమ్మడి నుండి. నేను సమాధానం చెప్పాక మీరు సమాధానం పంపిస్తే నేను పేర్లు చదవనమాట. ఇది షో టైంలో రెండవ ప్రశ్న మరియు సమాధానం. మరి షో టైంలో మూడవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. ఈరోజు మూడు సినిమా ప్రశ్నలు ఒక జనరల్ ప్రశ్నతో నేను మీ దగ్గరికి వచ్చానమాట. మరి ప్రశ్న ఏంటంటే, ఇది జాగ్రత్తగా వినండి, దీనికైనా మీరు బాగా రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శివ సినిమా అందరికీ గుర్తునే ఉంటుంది, తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. శివ సినిమాకి ఆయన సంభాషణలు రాశారు తనికెళ్ళ భరణి గారు. అయితే శివ సినిమాకి సంబంధించి ఈ ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారు శివ సినిమాలో కాలేజ్లో చాలామంది స్నేహితులతో తిరుగుతూ ఉంటారు కదా, అలాగా స్నేహితులతో తిరిగే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు అంటే ఒక యువకుడు, ఆ తర్వాత ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. అయితే తేజ గారు మాత్రం కాదు, తేజ గారు అనుకొని తేజ గారు పంపించద్దు, తేజ గారు కాదు, చాలా పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. మరి క్లూ ఇవ్వమంటే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఆయన పేరు ఒక క్షేత్రం పేరు. మరి ఎంతకీ ఎవరు ఆ యువకుడు? మీరు గుర్తుపడితే 04023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్మాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకం ఆలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి ఈ సినిమా కొంచెం ఈ ప్రశ్నకి తడబడతారేమో అని నేను అనుకున్నాను, కానీ విపి శ్రోతలు లేదు మా ప్రతాపం మేము చూపిస్తామంటూ బోలెడన్ని సందేశాలు పంపించారు. చాలామంది సరిగ్గా గెస్ట్ చేశారు, కాస్త తడబడతారని నేను అనుకున్నాను. ప్రశ్న ఏంటంటే, శివ సినిమాలో స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు, ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు. తేజ కాదు, సుబ్బలేఖ సుధాకర్ కాదు, ఆ డైరెక్టర్ పేరేంటి అని అడిగాను. క్లూ కూడా ఇచ్చాను కాబట్టి చాలామంది గుర్తుపట్టారేమో అనుకున్నాను. క్లూ ఏమిచ్చానంటే, ఆయన పేరు ఒక క్షేత్రం పేరు అని చెప్పాను. సరైన సమాధానం ఏంటంటే, పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు ఈ శివ సినిమాలో మనం ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడుగా కనిపిస్తారనమాట. అది ప్రశ్న మరియు సమాధానం. చాలామంది సరిగ్గా గెస్ట్ చేసి మనకి పంపించారు. వాళ్లలో మధుకర్ నందిపేట నుండి కర్ణాట్ దయానంద్, శివనగర్ వరంగల్ నుండి అరుణ రాజేందర్ జిబ్లక్పల్లి నుండి, నార్కట్పల్లి నుండి పున్నా వెంకటేశం హేమలత, హర్షిణి ఆదిలాబాద్ నుండి, అరుణ్ ఆదిలాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, యలగందుల మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మురళీ రాధాకృష్ణమ్మ దేవనూరు చిన్నంపల్లి నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అంబదాస్ గారు పెదంబర్పేట్, మురహరి యశోద నిజామాబాద్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు గెస్ట్ చేసి మనకి పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది కాస్త సరదాగా మనం ఎప్పుడు జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, రోజు మనం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటూ ఉంటాం కదా, ఫిట్గా ఉండడానికి పోలడని ఎక్సర్సైజెస్ చేస్తాము, మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ మానసికంగా ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు? మీరు మానసికంగా ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారు? మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్రం ఏంటో నాకు 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యూనిట్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. అబ్బో, చాలా చాలా చాలా చాలా మంది శ్రోతలు స్పందించారు, పోలిడని మెసేజెస్ వచ్చాయి. మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర ఏంటి అని నేను అడిగాను. చాలామంది సందేశాలు పంపించారు. కన్నడ దయానంద్ వరంగల్ నుండి నేను మెడిటేషన్ చేస్తానంటున్నారు. అలాగే నర్సంపేట్ నుండి అర్చన రాశారు, నేను యోగా చేస్తాను, అదే నా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర. మంచి పాటలు వింటానంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపల్లి నుండి రోజు యోగా వాకింగ్ చేస్తానంటున్నారు. రాగి శంకర్ భీమ్గల్ నుండి మరి బాలకృష్ణ గారు మంచి సంగీతం వింటానండి అంటున్నారు. వావ్. ఇక తోట సంతోష్ పొతంగల్ నుండి రాశారు, యోగా చేస్తానండి, ఎలాంటి ఎమోషనల్ వీక్నెస్ ఉన్నా నా ఫిట్నెస్ మంత్ర అదే అంటున్నారు. వీలున్నంత వరకు సకారాత్మక ధోరణి మనిషికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అలాగే ఉంటానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. సూపర్ మేడం. అక్కినేని కృష్ణకుమారి గారి పాటలు వింటానండి, నాకు చాలా ఇష్టం, మనసు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. రవి మాధవి స్నిగ్ధ మల్కాజ్గిరి నుండి మరి నీ వేమ నరసింహరావు గారు రాశారు, మంచి పాటలు.

వింటాను. వివిధ్ భారతి వింటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. మరి కళ్యాణాచారి గారు ఏంటంటున్నారు? ఆయన కూడా అదే అంటున్నారు, వివిధ్ భారతి వింటాను అంటున్నారు. నాగర్ కర్నూల్ నుండి నేదునూరు కళ్యాణాచారి గారు. మరి యోగా ధ్యానం నడక ఇవే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి యశోద. నాకెట్పల్లి నెమ్మాని మండడం నుండి పున్న వెంకటేశం హేమలత. నేను మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేషన్ చేసుకుంటాను, ఎలాంటి ఆలోచన నా మనసుకు చేరకుండా చూసుకుంటాను అంటున్నారు. సూపర్ అండి. ఇక బుజ్జి హుడా కాలనీ నుండి రాస్తున్నారు, మంచి డివోషనల్ సాంగ్స్ వింటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వివిధ్ భారతి పాటలు వింటామంటున్నారు. లతా పోచారం నుండి, ప్రగతి నగర్ హైదరాబాద్ నుండి, రోజు యోగా మంచి ఫలితం ఇస్తుంది, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, వివిధ్ భారతి వింటాము, అదే మాకు మా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఆదిలాబాద్ రామ్నగర్ నుండి పోలేపల్లి అరుణ్. అలాగే మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి, నేను కూడా మంచి పాటలు వింటాను. నమస్కారం పద్మిని గారు అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకి రాశారు. దేవనూరు మజిరా చిన్నంపల్లి నుండి రాశారు, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా ఉండటమే నా ఫిట్నెస్ మంత్ర, సంతోషంగా ఉంటానంటున్నారు. మురళీ రాధాకృష్ణయ్య గారు, రాధమ్మ గారు చాలా సంతోషం, యోగా చేస్తామంటున్నారు. ఋషిగిరి బాలరాజు గారు, చాలామంది అయితే మంచి పాటలు వింటామంటున్నారు. అపర్ణ బెంగళూరు నుండి, మంచి మ్యాగజైన్స్ చదువుతాం మేడం అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ నుండి, సంతోషంగా ఉండడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. సీతారాం భాగ్ హైదరాబాద్ నుండి, అరవిందాచారి లావణ్య గారు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి. దేనికి టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాము, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రమణి సుబ్బారావు గారు హైదరాబాద్ నుండి, డైలీ వాకింగ్ చేస్తాను, యోగా నలుగురితో సంతోషంగా ఉంటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, మాట్లాడదాం చెప్తాను ఈ పాట తర్వాత.

0: ఇంకా చాలా మంది శ్రోతలు తన ఫిట్నెస్ మంత్ర, ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర పంపించారు. మనకి మధుకర్ గారు నందిపేట నుంచి పంపించారు. వివిధ భారతిలో వచ్చే క్షేత్ర దర్శిని వింటూ నేను, నాకు అది చాలా బాగుంటుంది, రోజంతా నేను ఉత్సాహంగా ఉంటానంటున్నారు. మరి మనకు ఇంకొక సందేశం పంపించారు, 45 ఏళ్ళుగా నేను రోజు వీబి వింటానమ్మా, నాకు అదే చాలా నాకు ఎమోషనల్గా నన్ను ఫిట్గా ఉంచుతుంది అంటున్నారు. మనకి సందేశం పంపించినారు నాగరాజ్ నావతి ఫ్రమ్ సైనిక్పురి నుండి పంపించారు. మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి వారు భార్యతో కలిసి రోజు వాకింగ్ చేస్తారట, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. మేము రోజు యోగా వాకింగ్ చేస్తాము అంటున్నారు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల నుండి పంపించారు, వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఇంకా హంపాపురం చిరంజీవి నాగభూషణ రాశారు, నడవడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు వివిధ భారతి పాటలు వింటాము, అదే మాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. అప్పలరాజు గారు పెడల నుండి రాశారు ఏంటంటే, ఇళయరాజా గారి పాటలు వింటాను, నాకు అది బాగుంటుంది అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సమతుల ఆహారం, అరగంట వ్యాయామం, ఇదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే బుక్స్ చదువుతాను, యోగా చేస్తానంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. ఇంకా చాలామంది వాకింగ్ చేస్తామంటున్నారు, వివిధ భారతి ప్రోగ్రామ్స్ వింటామండి అంటున్నారు. జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, రోజు పండ్లు తింటాము, ఆరోగ్యంగా ఉంటాము, అదే మా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మీ పేర్లు చదివినా చదవకపోయినా రోజు ఇలాగే ఎంత ఉత్సాహంగా మా షో టైంలో పాల్గొనండి. బోలెడంత సరదా మంచి మంచి పాటలు వింటూ ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోరి చిత్రానికి చిన్మయి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 37 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశాలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రసవ్ వార్డులోంచి 20 మంది గర్భిణీ స్త్రీలందరినీ ఒక చిన్న పాంట్రీ రూమ్లోకి తీసుకెళ్లారు. అతి కష్టం మీద అమ్మయ్య అనుకున్నారు, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వార్డులో లైట్లన్నీ ఆర్పేసి నిశ్శబ్దంగా ఉండమన్నారు అంజలి గారు అందరినీ. అక్కడ వచ్చే ఏ చిన్న శబ్దమైనా బయటికి వినిపిస్తుంది కాబట్టి మొత్తం అందరూ కామైపోయారు. 20 మంది తల్లుల ప్రాణానికి ప్రమాదం ఒక చిన్న శబ్దమైనా సరే. అలాంటి సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎక్కువైంది, నొప్పులు, ఫుల్ టర్మ్ లేబర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. బయట ఉగ్రవాదులు విసిరే గ్రానైట్లు పేలుళ్ళు, లోపల ఆ తల్లి ప్రసవ వేదన. అంజలి గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చీకట్లో ఆ తల్లిని, గర్భిణీ అయిన ఆ తల్లిని, ప్రసవ వేదన పడుతున్న ఆ తల్లిని లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళి అతి కష్టంగా, ఎంత కష్టంగా తీసుకెళ్లారో ఊహించండి. చుట్టూ చిమ్మ చీకటి, ఒక పక్క గ్రెనేడ్ల మూత, ఒక పక్క ఏమో తల్లి ప్రసవ వేదన. ఎంత నిబ్బరంగా ఉంటుంటారు అంజలి గారు. అసలు ఆ సన్నివేశాన్ని నేను ఊహించుకుంటే అమ్మో అని అనిపిస్తోంది నాకు మీకు చెప్తూ ఉంటే. అలాంటి సమయంలో వారు లేబర్ రూమ్కి తీసుకెళ్ళి కాన్పు చేసి పసిపాపకి జన్మనిచ్చారు ఆ తల్లి. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్లియర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:42 దాటి 30 సెకండ్లు. మరి ఇందాకల నుంచి చెప్పుకుంటున్నాం అంజలి కుల్తే, స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గురించి. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తాం, కానీ నిజ జీవితంలో పేలుళ్ల మధ్య ఎంతో సమయస్ఫూర్తితో ధైర్య సాహసాలతో తన వృత్తి ధర్మం నిర్వహించారు శ్రీమతి అంజలి. చావు నీడలుముకున్న రాత్రి ఒక కొత్త ప్రాణం భూమిపైకి వచ్చింది. ఆ అమ్మాయికి పేరేం పెట్టారో తెలుసా? గోలీ అని పేరు పెట్టారు. ఎందుకంటే చుట్టూ పేలుళ్ళు, తుపాకీ గుళ్ళ వర్షం మధ్యలో ఈ ఆ ప్రాణం భూమి మీదకి వచ్చిందని ఆ పాపాయికి గోలీ అని పేరు పెట్టారట. ఉగ్రవాదులు ఆ తలుపులను దాటి లోపలికి రాలేకపోయారు. అంజలి గారి ధైర్యం ఆ రాత్రి 20 మంది తల్లులను, వారి బిడ్డల ప్రాణాలను కాపాడింది.

ఓజీ చిత్రానికి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి

మాట్లాడుకుంటున్నా. దాడి ముగిసిన తర్వాత కూడా ఆమె వెనకడుగు వేయలేదు. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లారు. బోన్లో నిలబడి ఉగ్రదాడికి మూల కారణమైన వ్యక్తిని గుర్తించి చూపించి మరీ సాక్ష్యం చెప్పారు. తన వృత్తినే దైవంగా తలచే అంజలి నర్స్ యూనిఫామ్లోనే కోర్టుకు హాజరై వృత్తి పట్ల దేశం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఉగ్రదాడిలో ఆమె అత్యంత కీలకమైన సాక్షిగా నిలబడి కీలక ఉగ్రవాదిని ఆ కోర్టులో ధైర్యంగా గుర్తించి అతడికి శిక్ష పడేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు శ్రీమతి అంజలి కుల్తే. ఆవిడ కదా అసలైన ధీశాలి, షీరో. ఏమంటారు మీరు?

వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు మన బ్యాలెన్స్, మన సమన్వయాన్ని మనం కోల్పోకుండా వెంటనే నిర్భయంగా స్పందించి ఆపద నుండి బయటపడాలి అనే గొప్ప సందేశాన్నిచ్చారు శ్రీమతి అంజలి. ఇటీవలే ఈ కథ భారత్ భాగ్య విధాత అనే సినిమాగా కూడా వచ్చింది. తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి 20 మంది గర్భిణీ స్త్రీలను, వారి కడుపులో పసి ప్రాణాలను కాపాడిన వీరవనిత, శక్తిశీలి స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారు. ఎందరికో స్ఫూర్తిదాతగా, ప్రాణదాతగా నిలిచిన అంజలి కుల్తే గారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రం నుండి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఇలాంటి ఎన్నో ఉమెన్ అచీవర్ స్టోరీస్, ఎందరో మహిళామణుల గురించి ప్రతిరోజు 2:15 నుండి 3 గంటల వరకు శక్తిశీలి కార్యక్రమంలో రోజు వినొచ్చు. మీరు చేయాల్సిందల్లా ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఇది ఇవాళ శక్తిశీలి. స్టూడియో క్లబ్ సమయం 2:59 దాటి 11 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: సునేంగే కుచ్ హీ పలో మే

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నిలయముల సమయం 5 గంటలు. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్

అవి కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలు. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో

శక్తి స్త్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్ప పువ్వు లడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయితో ముచ్చటుంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ సాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో ముచ్చటుంటుంది.

0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం దినేష్. 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్. 295081 ఈ నంబర్ కు ఫోన్ చేయొచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సుగినవచ్చు. ముందుగా మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి?
1: తంతోలి నుంచి రవి.
0: తంతోలి నుంచి రవి, ఏం చేస్తుంటారు రవి?
1: పాలు వ్యవసాయం.
0: పాల వ్యాపారం ఉందా?
1: ఉందేమండి.
0: ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు రోజుకి?
1: 15 లీటర్లు.
0: అంటే ఉదయం సాయంత్రం పూట రెండు పూటలు అమ్ముతారు? ఒక పూట నేను
1: ఒకటే పూట.
0: రాత్రి పాలు ఎట్లా నిల్వ ఉంచుతారు?
1: రాత్రి పొద్దున కలుపుతాం.
0: అక్క కాబగావా రాత్రి ఏ పాలు అట్లా ఉంచేస్తే? ఓహో, ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచి అమ్మేస్తారా? అంటే ఎదువారు అయిపోతుంది మరి పాలు పోసి ఇంటికి వెళ్ళిపోవాలంటే? ఏం పాట కావాలో చెప్పు, వినిపిస్తా మరి. ఏం పాట అందులో నుంచి? అదే ఏం పాట అందులో నుంచి?
1: ఏదైనా ఒకటి మంచిది.
0: ఓకే, తప్పకుండా వచ్చేసింది మీకోసం, విందాం మరి.
1: రైట్.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఈ చిరునామాకు ఉత్తరం

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే. ఎవరెక్కడి నుంచి?
1: పూసారి నుంచి. గంగాధర్.
0: గంగాధర్, ఏం చేస్తుంటారు మీరు?
1: మేము వ్యవసాయం సార్.
0: వ్యవసాయం? మరి ఇప్పుడు వర్షాలు లేవు, పంటలు ఎట్లున్నాయి?
1: పంటల మధ్యన ఉన్నాయి సార్, వర్షం కావాలి. ఇప్పుడు
0: ఇప్పుడు ఎన్ని రోజులు వర్షాలు లేక 10 రోజులైనా 15 రోజులైనా?
1: 15 రోజులు
0: ఎట్లా ఉన్నా మరి పరిస్థితులు?
1: పరిస్థితి ఘోరంగా ఉన్నాయి సార్.
0: మరి నీళ్ళు వారి కమ్మ ఏమైనా ఉన్నదా మరి పారిస్తున్నారా?
1: ఏ అట్లా ఏం లేదు, దగ్గర కొందరికి నీళ్లు ఉన్నారు, నీళ్లు పెట్టుకుంటున్నారు.
0: మీకు మీకు ఎట్లున్నది మీ పరిస్థితి?
1: మా పరిస్థితి 5 ఎకరాలకు వాటర్ ఉన్నాను, మిగతా అటు తినాలి.
0: పారిస్తున్నారా మరి నీళ్లు?
1: ఇప్పుడు నౌజల్
0: మందుగిన పోసిందా మరి?
1: పోసిన మందు పోసినామని నౌజల్.
0: ఏమో మరి వాతావరణ శాఖ అయితే 2-3 రోజుల వర్షాలు ఏం చెప్తుంది కదా మరి. చూద్దాం మరి, వర్షం పడితే బాగానే ఉంటది కదా, పడకపోతే ఘోరంగా ఉంటది. రైతు బతుకు, అందరు బతుకులు, రైతు బతుకే కాదు ఇక, అందరి పరిస్థితి ఘోరంగా ఉంటది వర్షాలు పడకపోతే. అవునా? సరే మరి మీకు ఏం పడగోరు చెప్పండి, వినిపిస్తాను ఇప్పుడే.
1: దేవుళ్ళ సినిమా నుంచి
0: మీ ప్రేమ కోరే వచ్చేది పాట. థ్యాంక్ యూ.

5:30 ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 0873223001 ఈ నంబర్ కు ఫోన్ చేయవచ్చు. మీరు మెచ్చిన పాట వినవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఏ పటలూను ఇంగ్లీష్ తానీ సర్.

0: చూసి హిందుస్థానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో సార్, నమస్తే.
2: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దుబ్బగూడ నుంచి కృష్ణ. ఏం చేస్తుంటారు మీరు? స్పిన్ మిల్. ఆర్టీ ఆఫీస్ పక్కన? మరి డ్యూటీ కోలే ఇవ్వాలా? డ్యూటీలు ఉన్నావా?
3: నైట్
2: ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు వస్తావు? మళ్ళా
3: రాత్రి 7 నుంచి 7
2: 12 గంటలు డ్యూటీ ఇవ్వాలి. ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు అక్కడ?
3: 14 సంవత్సరాలు.
2: అంటే పని చేసుకుంటా రేడియో అయినా సెలవు పట
3: ఫోన్
2: ఫోన్ వాడని సార్? అట్లా
3: పని
2: చేసుకుంటూ చేస్తుంటుంటారు అయితే. సరే, మరి ఇప్పుడు ఏం పాట ఇద్దాం చెప్పు, వినిపిస్తా.
3: నీరాజనం సినిమాలో పాట.
2: ఏం పాట?
3: నిన్ను చూడక నేను
2: వచ్చింది. మరి పాట విందమ్మా.

ఒక శ్రోత ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. సొనాల నుంచి బి విఠల్ ఉత్తరం రాశారు. మాకోసం సంక్రాంతి చిత్రంలో నుంచి డోలీ డోలీ పాట వినిపించినట్టు కోరుతున్నారు. విఠల్ వారి కుటుంబ సభ్యుల కోసం సంక్రాంతి చిత్రంలో నుంచి ఈ పాట మీకోసం విందాం.

0: మాట చెప్పుండ్రి పాట ఎన్నుర్రి. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. మళ్ళీ ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు, నచ్చినా మెచ్చిన పాటలు వినవచ్చు. రోజుట్లాగే రేపు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఎన్నుర్రి కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి స్త్రీల సంభాషణను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి శక్తి స్త్రీల కార్యక్రమంలో విందాం. ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయితో లెనిన్ పెట్టిన ముచ్చట, ఆ తర్వాత కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో గంగామణి పెట్టిన ముచ్చటుంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పపువ్వు లడ్డు మనకు 200-300 సంవత్సరాల క్రితమే ఇప్పపువ్వు దొరికినప్పటికీ అది లడ్డుగా గత కొన్ని

0: సంవత్సరాల క్రితమే రూపొందించబడింది. ఇప్పపువులో పుష్కలమైనటువంటి పోషకాలున్నాయి. ఇప్పపువ్వు తిన్నట్లయితే, ఇప్పపువ్వు లడ్డూలు తిన్నట్లయితే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో పుష్కలంగా దొరుకుతుంటుంది ఈ ఇప్పపువ్వు. ముఖ్యంగా గిరిజనులు దీన్ని అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఎండబెట్టి భద్రంగా ఉంచుతారు. ఆ ఇప్పపువ్వు ద్వారా గుడాలు చేస్తుంటుంటారు, రొట్టెలు కూడా చేసుకుంటుంటుంటారు. వివిధ రకాల ఆహార పదార్థాలు కూడా గిరిజనులు తయారు చేసుకుని తింటుంటారు. ఈ మధ్యలో ఇప్పపువ్వు లడ్డు కూడా ఇది ప్రజల్లోకి వచ్చేసింది. ఈ ఇప్పపువ్వు లడ్డు గొప్పతనం గురించి ఏకంగా భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్లో తెలియజేయడం జరిగింది. ఇప్పపువ్వు లడ్డు తయారు చేసినటువంటి వ్యక్తి ఏకంగా గణతంత్ర వేడుకల్లో, ఢిల్లీలో జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లోనే పాల్గొనడం జరిగింది. ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయితో లెనిన్ పెట్టిన ముచ్చట విందాం.
1: ఆమె ఒక సాధారణమైన ఆదివాసీ మహిళ. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా చేరి, తద్వారా మహిళలతో సంఘటితమై అడవుల్లో విరివిగా లభించే ఇప్ప పువ్వులతో లడ్డూలను తయారు చేయడమే పనిగా పెట్టుకుని, తద్వారా ఉపాధికి మార్గాన్ని సుగమం చేసుకున్న ఆ మహిళకు ఓ అరుదైన అవకాశం, గుర్తింపు లభించింది. అదే దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం. మరి ఆ అరుదైన అవకాశం పొందిన ఆ ఆదివాసీ మహిళ ఎవరు, ఆమె అనుభవాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ మరెవరో కాదు, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మారుమూల గ్రామం ఖైర్దాట్వాకు చెందిన పెందూర్ శాంతాబాయి. రామ్ రామ్ శాంతాబాయి గారు.
2: రామ్ రామ్.
1: మీరు ఈ స్వయం సహాయక సంఘంలో ఎప్పుడు సభ్యురాలుగా చేరిండ్రు?
2: 10 సంవత్సరాలు అవుతున్నాం సార్ మేము చేరి. డోక్రా గ్రూప్
1: ఎవరు చెప్పింది మీకు ఇట్లా డోక్రా గ్రూప్ లో చేరాలి?
2: విఓఏ తులసిరామ్ గారు.
1: అయితే మీ విఏఓ ప్రోత్సాహంతో డోక్రా సంఘంలో చేరిండ్రు. మీరు చదువుకున్నారా?
2: అవును సార్.
1: ఎంత వరకు చదువుకున్నారు?
2: 8th వరకు.
1: మళ్ళా తర్వాత చదువుకోలేదా?
2: చదువుకోలేదు.
1: ఏం చేస్తుంటారు మీరు మిగతా, అంటే ఇప్పుడు ఈ సంఘంలో సభ్యురాలుగా చేరి ఈ ఇప్ప పువ్వు లడ్డూల తయారీ పరిశ్రమను పెట్టుకోకంటే ముందు ఏం చేస్తుండేవారు?
2: వ్యవసాయం.
1: సొంత వ్యవసాయం ఉండేదా లేదా కూలీ పనులకు పోయేదా?
2: వ్యవసాయం కూడా, కూలీ కూడా, రెండు చేస్తాం సార్.
1: అయితే ఇప్పుడు మీరు ఈ స్వయం సహాయక సంఘ సభ్యురాలుగా అయిన తర్వాత మీ ఊర్లో 10 సంఘాలు ఉన్నాయని చెప్పిన కదా, ఈ 10 సంఘాల నుంచి కలిసి కొంతమంది సభ్యుల్ని ఎంపిక చేసుకుని ఈ ఇప్ప పువ్వు లడ్డూల పరిశ్రమని ఏర్పాటు చేసుకుని మీ ఊర్లోనే చేస్తున్నారు కదా?
2: అవును.
1: ఇది ఎట్లా శురైంది, దీన్ని ఎట్లా స్థాపించిండ్రు, దీని గురించి చెప్పండి.
2: అయితే సార్, ఇక్కడ డిఎల్డిఓ ఆఫీస్ లో మన రవీందర్ సార్ అని ఉంటాడు, మన కలెక్టర్ సార్, వాళ్ళిద్దరు కలిసి మేము ఇక్కడ పల్లెటూరులో రక్తహీనత చాలా జరిగేటి ఉండేది అప్పుడు. అయితే ఒకసారి మన మండలికి వచ్చిండ్రు. అయితే వచ్చి చూస్తే చాలా రక్తహీనత ఉన్నది, ఎట్లా చేద్దామని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఈ ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తే బాగుంటుందేమో. ఒకప్పుడు పెద్దలందరూ ఆహారంగా తినేవారు ఇప్ప పువ్వుని. అయితే మళ్ళా మన సార్ వాళ్ళు ఇట్లా గ్రూప్ చేసి ఇట్లా ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తే బాగుంటదమ్మా అని చెప్పిండ్రు. అయితే సరే సార్ చేస్తామనుకొని మేము ముందుకు వచ్చినాం. ముందుకు వచ్చి ఒక 5 రోజులు మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళా ఊర్లోనే లడ్డూలు చేస్తున్నాం ఇప్పుడు.
1: అయితే ఇప్పుడు ఈ ఇప్ప పువ్వుతోని లడ్డూలు చేయడం ఇదనేది ఈ మధ్యలో కొంత ప్రాచుర్యం పొందింది, కానీ మొదటి నుంచి మన ప్రాంతంలో ఇప్ప పువ్వు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో అడవుల్లో ఈ ఇప్ప పువ్వు అనేది విరివిగా లభిస్తుంది. దీన్ని అటవీ ఉత్పత్తుల్లాగా సేకరించి తీసుకొచ్చి వివిధ రకాల అవసరాలకు కూడా ఉపయోగించేది కదా, దాంతో వివిధ రకాల ఆహార పదార్థాలు కూడా చేసుకుని తినేది ఇంతకు ముందు.
2: అవును సార్.
1: ఎట్లా ఉపయోగించేది ఇంతకు ముందు ఈ ఇప్ప పువ్వు గురించి, ఏమేమి వంటలు చేసుకుంటుండేది?
2: కాల్చిట్లా ఒక గుడ్డతోటి గట్టిగా కట్టి తినేవాళ్ళట, బూరెలు చేసి తినేవాళ్ళట, మళ్ళా మిల్ చేసి కూడా తినేవాళ్ళట సార్.
1: ఇప్పటికీ ఈ ఇప్ప పువ్వుతో కొన్ని వంటలు చేస్తుంటారు కదా పూజలు ఆ సమయాలలో, ఎప్పుడెప్పుడు చేస్తారు వీటితో, ఏమేమి చేసి ఇట్లా నైవేద్యంగా పెడతారు?
2: అంటే పంచమి రోజున చేస్తాం సార్, దీపావళికి కూడా చేస్తాం, సంక్రాంతిలో బూరెలు చేస్తాం సార్.
1: అంటే ఈ ఇప్ప పువ్వుతోని బయట ప్రపంచంకి లేదా బయటి వ్యక్తులకి ఈ మధ్య ఈ లడ్డూల రూపంలో పరిచయం అయినప్పటికీ మీకు మొదటి నుంచి ఈ పప్పుతో పరిచయం ఉన్నది. దీంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకున్నారు, తిన్నారు, వాటి రుచుల్ని మీరు ఆస్వాదించారు కదా. అయితే ఇప్పుడు ఈ లడ్డూలు ప్రత్యేకించి ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా, అందులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి? సాధారణంగా మీరు ఇంట్లో చేసుకునే లడ్డూలు ఎట్లుంటుండే, ఇప్పుడు మీరు ఈ మహిళా సమాఖ్య ద్వారా ఏర్పడి ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని లడ్డూల్ని తయారు చేస్తున్నారు, మీకు ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు వస్తున్నాయి, వాళ్ళకి సరఫరా చేస్తున్నారు, ఆ లడ్డూలు ఎట్లుండే, ఇప్పుడు మీరు చేస్తున్న లడ్డూలు ఎట్లా ఉండే, వాటి ప్రత్యేకత గురించి చెప్పండి.
2: ఇప్పుడైతే మన లడ్డూలో మేము సార్ అడవి నుంచి ఇప్పపు తీసుకొస్తాం, తీసుకొచ్చి ఆరబెడతాం, ఎండినాక దంచుతాం సార్, ఎండినాక కడిగి దంచుతాం, దంచి సాఫ్ చేసి వాటిని తాల్పేస్తాం, తాల్పేసిన తర్వాత గ్రైండర్ చేస్తాం, దాంట్లో కాజు వేస్తాం, బాదం వేస్తాం, పల్లీలు వేస్తాం, నువ్వులు వేస్తాం, కిస్మిస్ వేస్తాం సార్, ఇలైచి వేస్తాం, అవి మొత్తం గ్రైండర్ చేసి అవి 9 రకాలు మొత్తం కలిపి మళ్ళేమో బెల్లం తోటి పానకం చేస్తాం సార్. బెల్లం తోటి పానకం చేసి అది గ్రైండర్ చేసిన దాంట్లో మేము కలుపుతాం, కలిపిన తర్వాత లడ్డు చుట్టుతాం సార్.
1: అయితే ఇప్పుడు ఈ ఇప్ప పువ్వుల లడ్డూల తయారీతోని మీకు ఒక గుర్తింపు లభించింది కదా, ఎక్కడెక్కడికో మీ పేరు పోయింది, ఫలానా ఊర్లో ఖైరదాట వాళ్ళ ఇగో ఈ మహిళలు ఇప్ప లడ్డూలు చేస్తున్నారు, ఇక్కడ మంచి నాణ్యమైన లడ్డూలు దొరుకుతాయి అని ఇట్లా ఒక గుర్తింపు వచ్చింది. మీకు ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి కదా.
2: అవును సార్.
1: అసలు ఇప్పుడు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీకి రమ్మని మీకు ఈ పిలుపు లేదా ఉత్తరం లేదా ఆహ్వానం ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది?
2: మేము ఇప్పపు లడ్డు తయారు చేస్తున్నాం అందుకు మాకేమో సార్ సంక్రాంతి రోజున లెటర్ రావడం జరిగింది. మళ్ళా 24కి మేము వెళ్ళినాం ఢిల్లీ, వెళ్ళి 26కేమో గణతంత్ర దినోత్సవం రోజున మేము వేడుకలు మేము పొందుకున్నాం సార్. ఆ మేడం తోటి మేము లంచ్ అన్నట్టుగా భావించాం.
1: అయితే ఇప్పుడు 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని మీకు ఆహ్వానం అందింది, మీరు ఒక రోజు 2 రోజుల ముందు పోయినరు కదా.
2: అవును.
1: పోయిన తర్వాత ఢిల్లీలో అక్కడ ఎట్లా మిమ్మల్ని ఎవరు దగ్గరుండి తీసుకుపోయినరు, అక్కడ మిమ్మల్ని ప్రధానమంత్రి గాని రాష్ట్రపతితో ఎట్లా కల్పించినారు, అక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎట్లా జరిగినాయి, ఏమనిపించింది మీకు? మామూలుగా మనం అక్కడ టీవీలోనో వీటిలో చూస్తుంటాం కదా, మీరు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొని చూసే అవకాశం వచ్చింది కదా, ఎట్లా అనిపించింది?
2: చాలా సంతోషం అనిపించింది సార్.
1: ఏమేమి చూసినారు అక్కడ?
2: అయితే మేము 10 మంది ఉన్నాం సార్, మా గ్రూప్ లో 10 మంది ఉన్నాం. వాళ్ళ సపోర్ట్ కూడా నాకుంది, మన వివోఏ సపోర్ట్ కూడా ఉంది సార్, మా ఊరు ప్రజల సపోర్ట్ కూడా ఉన్నది, మళ్ళా కలెక్టర్ సార్ సపోర్టింగ్ కూడా ఉన్నది, మన మండల సమాఖ్య నుంచి మన అందరు సార్ వాళ్ళది నాకు సపోర్ట్ ఉన్నది సార్, పిడి సార్ది కూడా ఉన్నది సపోర్టింగ్. వాళ్ళ సపోర్టింగ్ తోటి నేను ఢిల్లీ వెళ్లడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళినాక మిశ్రా సార్ అని ఒక ఉంటాడు సార్, నేను ఢిల్లీ వెళ్లి ఫ్లైట్ దిగ్గంగానే ఆ సార్ వచ్చి నాకు తీసుకెళ్లిండ్రు. తీసుకెళ్లిన తర్వాత అశోక హోటల్ అని ఉంటది, ఆ హోటల్ లో నాకు ఒక
1: విడిది ఏర్పాటు చేసి ఏర్పాట్లు చేసి
2: ఉండడానికి ఏర్పాట్లు చేసిండ్రు సార్. అయితే నేను అక్కడున్నా గణతంత్ర దినోత్సవం రోజేమో నాకు అక్కడ రాష్ట్రపతి భవనంలో తీసుకెళ్లిండ్రు. తీసుకెళ్లడం జరిగితే అక్కడ నాకు మోదీ గారు మళ్ళా మన ప్రెసిడెంట్ గారు నాకు ధన్యవాదాలు చెప్పిండ్రు. అయితే నాకు చాలా సంతోషంగా ఉన్నది.
1: అయితే అక్కడ ఢిల్లీలో ఎన్ని రోజులు ఉన్నారు మీరు?
2: 4 రోజులు ఉన్నాం.
1: ఈ 4 రోజులు ఇప్పుడు అందులో 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు, వేడుకలు చూసిండ్రు, మళ్ళీ అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి గారి భవనంలోకి వెళ్ళిండ్రు అక్కడ విందు కోసం. అక్కడ ఎట్లా అనిపించింది, అక్కడ ఏమేమి చూసిండ్రు, వాటి గురించి చెప్పండి.
2: అక్కడ రాష్ట్రపతి గారు మీటింగ్లు చేస్తారు, అది చూసినాం సార్. మన ఆదివాసులు అన్ని ఉన్నాయి సార్, అవి చూసినాం. మళ్ళా అక్కడ ఎవరెవరు వెళ్తారు, వాళ్ళకి వెల్కమ్ ఎక్కడ చెప్తారు, అది చూపెట్టిండ్రు మాకు. మొత్తం రాష్ట్రపతి భవన్ అంతా మొత్తం తిరిగినాం సార్. అయితే మంచిగా అనిపించింది మాకైతే, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. చూసుకుంటా వెళ్ళినాం, తిరిగినాం.
1: ఎక్కడెక్కడ నుంచి వచ్చిండ్రు ఇంకా మిగతా వాళ్ళు? ఇప్పుడు మీరు ఆదిలాబాద్ నుంచి పోయినరు, అట్లనే మన ఆదిలాబాద్ నుంచి ఇంకెవరైనా వచ్చిండ్రు, ఇంకా వేరే ఏ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, ఇట్లా మీరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం కలిగింది అక్కడ?
2: అవును సార్, కలిగింది. లదక్ నుంచి వచ్చిండ్రు సార్, కర్నూల్ ఒక్కటి, మళ్ళా మధ్యప్రదేశ్ నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు చాలా మంది, ఒక 200 మంది ఉండే సార్ మేము. అయితే అందరికి నేను అడగలే, కానీ అందరితోటి చాలా హ్యాపీగా ఉన్నా సార్. అట్లానే మళ్ళా అందరు కలిసి లంచ్ చేసినాం, లంచ్ చేసి మళ్ళా చేసినాం సార్.
1: ఇప్పుడు మీ ఊర్లో

0: మహిళా సంఘంలో 10 మంది సభ్యులు అంటున్నారు. ఆ 10 మంది సభ్యుల్లో మీరొకరు. కానీ ఢిల్లీకి పోయే అరుదైన అవకాశం మీ ఒక్కరికి దక్కింది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు, ఢిల్లీకి పోయినరు, వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించు, ప్రధానమంత్రి గౌరవ రాష్ట్రపతిని దగ్గర నుంచి చూసిండ్రు, వాళ్ళని కలిసిండ్రు, వచ్చిండ్రు కదా, ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు?
1: ఇప్పుడైతే నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. నేను చాలా గర్వపడుతున్నా, సంతోషంగా ఆనందిస్తున్నా సార్.
0: ఎట్లా మరి మీ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు, మీ తోటి సంఘ సభ్యులు ఏమంటున్నారు?
1: వాళ్ళు సంతోషంగానే ఉన్నారు సార్.
0: ఇప్పుడు ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం మీకు కలిగింది ఈ ఢిల్లీ పర్యటనతోని?
1: అవును సార్.
0: మరి రానున్న రోజుల్లో ముందు ముందు ఇట్లా ఏం చేయాలనుకుంటున్నారు?
1: ఇలాగే పని చేసుకుంటా, ఇలాగే లడ్డూలు ఇంకా బాగా అమ్మాలా, బాగా అమ్ముకుపోవాలా, బాగా స్టల్లో మేము సరఫరా చేయాలని మాకు ఆశగా ఉన్నది సార్. ఇట్లాగే ముందుకెళ్లాలని ఆశిస్తున్నా. ఇంకా మన సార్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నా, ఇంకా ముందుకు వెళ్లాలని అంటున్నా సార్.
0: ఏదైతే మీరు మీ ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు ఇట్లాంటి ఎన్నో అరుదైన అవకాశాలు, గుర్తింపులను మరెన్నింటినో మీరు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి, అట్లాగే మీ ఇప్ప పువ్వు లడ్డూల తయారీ పరిశ్రమకు సంబంధించి తయారీ గురించి ఇచ్చిన వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
2: శక్తి స్త్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం, ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయితో లెనిన్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు ఏ పని చేద్దామన్నా కంప్యూటర్ వచ్చేసింది. కంప్యూటర్ లేనిది అసలు పనులు అయ్యాలనే కనిపించడం లేదు. ఇంతకుముందు చేతులతో, చేతి వృత్తులతో చాలా పనులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంప్యూటర్ సాయంతో పనులు వేగంగా అవుతున్నాయి, చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది. కంప్యూటర్ సాయంతో ఫ్యాబ్రిక్పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో గంగామణి పెట్టిన ముచ్చట విందాం.
3: ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గానీ ఇది గానీ కరోనా టైం నుండి ఈ వర్క్ స్టార్ట్ చేసినాం.
4: మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఏం వర్క్ చేస్తారు?
3: మా కుటుంబంలో మా మామయ్య వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తుండే, మా హస్బెండ్ వచ్చేసి సివిల్ సర్వేయర్. తను కరోనా టైం నుంచి జాబ్ ఇదే వర్క్ చేస్తున్నాం, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఇద్దరం. తర్వాత మా మరదలు వచ్చేసి అందరు జాబ్.
4: సరేనండి. మీరు ఏం చదువుకున్నారు?
3: నేను ఎంఏ సోషాలజీ.
4: చదువు అనేది ఎక్కడ సాగింది?
3: బైన్సా.
4: అంటే చిన్నప్పటి నుంచి అక్కడేనా
3: మొత్తం
4: బైన్సా? ఎక్కడెక్కడ అంటే?
3: టెన్త్ వచ్చేసేసి బైన్సాలే, ఇంటర్ కూడా బైన్సాలే, స్కూల్ పేరేజ్ వచ్చేసి శిశు మందిర్ పులేనగర్ బైన్సాలోనే, కాలేజ్ వచ్చేసి జూనియర్ సరస్వతి కాలేజ్, డిగ్రీ వచ్చేసి మన కల్లూరు వాసవి డిగ్రీ కాలేజ్, పీజీ వచ్చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆదిలాబాద్ లో కంప్లీట్
4: చేశారు.
3: చేయలేదు.
4: పీజీ చేసి ఉన్నారు కదా, అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించడం, రాయడం?
3: రాస్తున్నాను, ఈ వర్క్ చేసుకుంటూనే అటు చేస్తా.
4: సరే, మీరు ఉన్నత చదువులు చదివి ఈ వర్క్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు?
3: జాబ్ పర్పస్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, దాంతో అనేసి ఈ వర్క్ చేసుకుంటూ అటు ఉద్యోగానికే కాకుండా ఇటు కూడా రెండు వైపుల బ్యాలెన్స్ చేసుకుందామని.
4: అంటే మీతో పాటు మీ సార్ కూడా
3: ఈ వర్క్ చేస్తాం?
4: అంటే వారు ముందు వచ్చారా ఈ వర్క్ లోకి? మీరా?
3: నేనే వచ్చాను. నేను వచ్చిన తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత కరోనా, దాంతో జాబ్స్ అందరికి ఇదేనే కదా, ఆ సిచ్యువేషన్ లో 1 ఇయర్ అయిన తర్వాత ఆయన కూడా ఇందులోకి వచ్చారు.
4: స్టార్టింగ్ నేర్చుకోవడం ఎలా, దీని గురించి ఐడియా మీరు ఎలా తెలుసుకున్నారు?
3: స్టార్టింగ్ వచ్చేసి 2029 ఫిబ్రవరి 19 రోజు తీసుకున్నాం చిన్న మిషన్. దీని గురించి వచ్చేసేసి మా రిలేషన్స్ వాళ్ళు చెప్పినారు, మా అత్తమ్మ వాళ్ళ రిలేషన్స్, వాళ్ళు బెజ్జంకిలో ఉంటారు, వాళ్ళు చెప్పినారు, వాళ్ళ త్రోన చూశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. తర్వాత మిషన్ చిన్న మిషన్ తీసుకుని 1 ఇయర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ మిషన్స్ తీసుకున్నాం.
4: చిన్న మిషన్ అంటే ఎంత, ఎంతకు వచ్చింది దాన్ని?
3: అది 1,20,000 కి వచ్చింది. ఉషా 450 జెనోమి ప్రీతి ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్నాము. వాళ్ళు సర్వీసింగ్ కూడా వాళ్ళే వచ్చి చేస్తారు, అన్ని బాగా వాళ్ళే చేస్తుండే. దాని మీద ప్రాక్టీస్ అయిన తర్వాత

0: 1
1: ఇయర్ పట్టింది.
0: అంటే మీరు అది కూడా మిషన్ తీసుకొచ్చి బయట పెట్టుకున్నారా?
1: ఇంట్లోనే ఖాళీ టైంలో, ఇంట్లో పని అయిపోయిన తర్వాత చేసుకుంటూ అట్లా అదే ప్రొఫెషన్ గా అయిపోయింది.
0: మొదట ఇంట్లోనే ప్రయత్నించారు, బయట మామూలుగా ఇలా చేయడం అనేది లేదు. 1 ఇయర్ తర్వాత ఇది పెట్టుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయింది?
1: దీనికి 5 లక్షస్ వరకు అయింది మేడం. అంటే ఇంట్లోనే అంటే పెద్ద మిషన్ అంటే 5 లక్షస్. ఇప్పుడు ఇవి మార్కెటింగ్ అవి ఏం లేకుండా ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి, అంతకు ముందు 5 లక్షస్ అయింది.
0: ఇప్పుడు అంటే ఇది ఎలా, మీరు ఇంట్లో పేమెంట్ అయినా మామూలుగా బయట లోన్స్ ఇలా తీసుకుంటారు కదా, ఆ విధంగా తీసుకున్నారా?
1: ఇంట్లో అమౌంట్ ఫస్ట్ గోల్డ్ తోటి తీసుకున్నాం, గోల్డ్ లోన్ తోటి తీసుకున్నాం. తర్వాత అది క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే మన సిబిల్ ని బట్టి బ్యాంకు వాళ్ళే వచ్చి మనకు సిబిల్ చెక్ చేసి వాళ్ళు ఇచ్చాను 2వ మిషన్ కి కూడా, ముద్ర పిఎంఈ చెప్పి.
0: మీరు ఈ వరకు చెయ్యక ముందు నేను చేస్తాను అన్నప్పుడు ఇంట్లో సపోర్ట్ అనేది ఎలా ఉంది, మీ వారిది గాని మీ కుటుంబంది గాని?
1: ఫస్ట్ అందరూ అదేం నడుస్తుంది, అదేం ఇదైతుంది, అంతా 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ అవసరమా అది ఇదనే ముందు అందరు అన్నారు. మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. తర్వాత అంటే ప్రతి ఒక్కళ్ళు అన్నారు 1 లక్ష ఎందుకు ఎందుకు ఎందుకు అని ప్రతి ఒక్కళ్ళు అన్న తర్వాత వాళ్ళే ఇప్పుడు ఇదేనా వరకు ఇప్పుడు ఇదే బాగా ట్రెండింగ్ లో ఉందనేసి వాళ్ళే అంటున్నారు. అట్లా అనేసరికంటే ఇంట్లో సపోర్ట్ కూడా పెరిగింది.
0: ముందుగా మీకైతే హస్బెండ్ సపోర్ట్ అనేది ఉంది, అంటే చేస్తాను అన్నప్పుడు చెయ్యు అనే సపోర్ట్
1: ఉంది.
0: అలాగే ఇప్పుడు మీతో పాటు మీ హస్బెండ్ కూడా ఇక్కడ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇది పెట్టడం అనేది అది చిన్న మిషన్ ఉన్నప్పుడు ఇంట్లో అన్నారు కదా, ఇక్కడ ఈ రూమ్ ఓన్ గా తీసుకున్నారా మీరు లేకుంటే?
1: సొంతమేనండి, ఇల్లు షాప్ ఒకటి.
0: అంటే ఇది మిషన్ లో తేక ముందే కట్టారా ఇంతకు ముందు ఉండేనా?
1: అంటే మిషన్ తేక ముందు కాదు కానీ మిషన్ తెచ్చిన తర్వాతనే మా హస్బెండ్ సూపర్ మార్కెట్ వేద్దామన్న ఆలోచనతో ఇది కట్టారు. అవి లోన్ ప్రాసెస్ కరెక్ట్ కాక జాబ్స్ అవి అన్ని కరోనా టైంలో సరిగ్గా ఇది కాక ఇక మిషన్ల పైన కంటిన్యూస్.
0: ఇప్పుడు మీ వర్క్ ఏమేమి ఉంటది, మీరు ఎప్పుడు వస్తారు ఇక్కడికి?
1: వర్క్ వచ్చేసేసి ఇంట్లోనే కాబట్టి టైమింగ్స్ అనేటివి ఏమి ఉండవు. మన వర్క్ ని బట్టి మార్నింగ్ 4 కే వచ్చేసి చేయడం, నైట్ 12 అవుతుంది, దాన్ని బట్టి అంటే సీజన్ ని బట్టి ఉంటది. కస్టమర్ల టైమింగ్ వచ్చేసి 10 నుంచి 5 వరకు, ఈవినింగ్ మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు. ఇక మన వర్క్ వచ్చేసేసి టైమింగ్స్ అనేది ఏం లేవు. ఒక్క వర్క్ వేయడానికి మినిమం బ్లౌజ్ వర్క్ వేయడానికి 5 అవర్స్ పడుతుంది. అంటే కంప్యూటరే వేస్తుంది, అదే నడుస్తుంది అన్నట్టు ఏమి ఉండదు, దాని పక్కనే చూసుకుంటూ ఉండాలి. దానికి సిస్టమ్ లో మనము ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము, దాని ప్రకారం అది వేస్తూ ఉంటుంది. డిజైన్స్ సెట్ చేయడం, మ్యాన్ పవర్ కూడా ఉంటుంది. సింపుల్ వర్క్స్ అయితే 2, హెవీ వర్క్ అయితే 1 ఒకటి
0: రోజుకి. అంటే ఎన్ని అంటే అన్ని చేయడం
1: ఉండదు.
0: ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2
1: మిషన్స్? 2 ఉన్నాయి.
0: 2 ఉన్నాయి, రెండింటితో మీరు ఇప్పుడు చేస్తున్నారు. మీతో పాటు మీ హస్బెండ్ తో పాటు ఇంకెవరన్నా వర్కర్స్ ఉన్నారా మీకు?
1: లేదండి, మేము ఓన్ గానే. స్టిచ్చింగ్ కు ఒక టైలర్ మా ఫ్రెండే ఉంది, వర్కర్ అన్నట్టు కాదు కానీ ఫ్రెండ్ అవుతాను.
0: మగ్గ వర్క్ కు ఈ వర్క్ కు తేడా ఏంటి అంటారు?
1: మగ్గానికి పూసాలు ఉంటాయి, అవి షైనింగ్ గా అనిపిస్తాయి కానీ వాషబుల్ ఉండదు. ఇది వాషబుల్ ఉంటది, లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. దానికి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ ఇదేందనంటే మనం ఎంత వాష్ చేసినా, వాషింగ్ మిషన్ వేసినా గానీ ఈ వర్క్ ఏమి కాదు. అట్లా దీనిపైన లోగోస్ చేయొచ్చు, మళ్ళీ ఫేస్ ఎంబ్రాయిడింగ్, ఫోటో ఎంబ్రాయిడింగ్ అన్ని వచ్చు.
0: అంటే బ్లౌజ్ కే కాకుండా ఇవి కూడా వేరే కూడా చేయొచ్చు?
1: చేయొచ్చు చేయొచ్చు.
0: మీరు ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్లే వరకు మీకు ఎంత కమాయి అనేది ఉంటది ఇందులో?
1: 500 అయితే ఉంటుంది మేడం.
0: మీరు ఇది నేర్పించడానికి ఎవరికన్నా చూస్తున్నారా, అంటే ఎవరన్నా వచ్చి నేర్చుకోవడము ఇది ఎలా ఉందని చెప్పి?
1: లేదు మేడం, ఎవరికి చెప్పట్లేదు.
0: మీరే చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, మీరు ఒక వ్యాపారాన్ని పెట్టుకుని దాంట్లో రాణిస్తున్నారు కదా?
1: ఫస్ట్ కొంచెం నర్వస్ గా ఉన్నా గానీ ఈ 5 ఇయర్స్ తర్వాత క్లిక్ అయిన తర్వాత బాగా అనిపిస్తుంది. ఫస్ట్ లో కొంచెం నర్వస్ గానే అంటే అబ్బా ఎందుకు ఉన్నాము ఈ ఫీల్డ్ లో అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మౌత్ పబ్లిసిటీ, వచ్చిన వాళ్ళు కస్టమర్లు మంచిగా రెస్పాన్స్ ఇచ్చేసరి కంటే ఆ వర్క్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది.
0: ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మగ్గం వర్క్ ఎక్కువ గిరాకీ ఉందా, దీనికి ఎక్కువ గిరాకీ ఉందా మీ అనుభవంతో?
1: మగ్గంది కొంచెం తగ్గింది మేడం. అయిందనంటే పెళ్లి పిల్ల వాళ్ళే వేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం పక్కన వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందరూ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అప్డేట్ డిజైన్స్ వచ్చినాయి. మగ్గం డిజైన్స్ తో పాటు అవే స్టిచ్చెస్ ఇలా మిషన్ లో కూడా వచ్చినాయి. డిజిటైజ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, దాంతో ఇందులో మనకు అన్ని విధాలు
0: ఎక్కువగా ఇదే నడుస్తుంది ప్రస్తుతం. దీంతో పాటు ఇంకేమన్నా చెయ్యాలి అనుకుంటున్నా? ప్రస్తుతం ఈ వర్క్ చేస్తున్నారు కదా, ఇంకేమన్నా ఆలోచన ఉందా?
1: లేదు మేడం,
0: దీన్నే కొనసాగించాలనుంది. మినిమం మీకు ఎంత ఒక్కొక్క బ్లౌజ్ తక్కువ నుంచి ఎక్కడ వరకు, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది పేమెంట్ అనేది?
1: 500 నుంచి స్టార్టింగ్ మేడం, 3000 లాస్ట్. అందరు మార్కెట్ లో పెట్టుకుంటున్నారు. మార్కెట్ లో ఉన్నంటే రెంట్ గానీ దాని పర్పస్ గానీ ఇది సూటబుల్ కాదు. ఇంట్లోనే చేసేటి పని ఇది. ఇప్పుడు వస్తారు మౌత్ పబ్లిసిటీ తోటి కొందరు వస్తారు, కొందరు టైలర్స్ వచ్చి ఇస్తారు. వాళ్ళు ఇట్లా నాకు రిక్వైర్మెంట్ ఇట్లుంది అని చెప్తారు, దాన్ని బట్టి మనము వేస్తాం. కొందరు నెట్ లో చూసుకుని డిజైన్స్ వస్తారు, కొందరు నెట్ లో కాకుండా పల్లెటూరు నుండి వస్తారు. ఫస్ట్ లో టైలర్స్ వేస్తుండే, ఇప్పుడు చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఒకళ్ళ నుంచి వాళ్ళే వస్తున్నారు. ఇది మనకు దగ్గర వచ్చేసి సెల్ఫీ పాయింట్, ఆదిలాబాద్ సెల్ఫీ పాయింట్ దగ్గర వస్తుంది. గణేష్ నగర్ సెకండ్ లైన్. మన క్వాలిటీని ఫినిషింగ్ నీట్ గా ఇస్తున్నాం కదా, దాన్ని బట్టి వర్క్ అనేది క్లిక్ అయింది. కానీ కాకపోతే వాళ్ళకు మాకు ఇట్లా రావాలి ఫినిషింగ్ అనేది, కొందరు సాటిస్ఫై చూస్తారు, కొందరు అమౌంట్ చూస్తారు, దాన్ని బట్టి వస్తారు.
0: ఇప్పుడు మీలాగా వేరే మహిళలు ఈ రంగంలోకి రావాలి అంటే దీంట్లో ఏమేమి మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది మనం గమనించాల్సి ఉంటుంది?
1: మేడం, ఫస్టే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఫస్ట్ వర్క్ ఎక్కడ వేస్తున్నారు, వర్క్ ఫినిషింగ్ ఎట్లుంది, దాన్ని అంటే కలర్ కాంబినేషన్స్ కానీ కస్టమర్లకు ఎట్లా చెప్పాలి, ఏం చేయాలని ఒక 6-7 మంత్స్ వరకు కంటిన్యూ చేసి తర్వాత తెచ్చుకుంటా అంటే తెచ్చుకొని వర్క్ అయ్యొచ్చు. వర్క్ కూడా వేయడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తారు, ఒక 3-4 డేస్ ఇచ్చేస్తారు. కానీ మనం కంప్లీట్ గా మనకు మిషన్ గ్రిప్ లో రావాలి, మొత్తం కంప్లీట్ అయ్యేసరికంటే 1 ఇయర్ పడుతుంది. అట్లా మీకు ఒక్కసారి కస్టమర్ నుంచి రేమార్క్ వచ్చింది అనుకో అది వస్తుంది, లేకుంటే కరెక్ట్ వేస్తే వస్తాయి.
0: మనం కస్టమర్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వర్క్ పరంగా.
1: వాళ్ళు వచ్చినా గానీ విసుక్కున్నా మీరు ఇట్లా వేసినా అంటే అలా ఏం లేదు, మీకు ఇంకొకటి వేసిస్తాం, మాతోటి మిస్టేక్ అయింది కదా అంతే అని చెప్పేసి వాళ్ళకి ఎంత నార్మల్ గా బిహేవ్ చేస్తే వాళ్ళతోటి
0: కస్టమర్లతో కూడా మనం ఉండే పద్ధతి అనేది
1: మెయిన్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఉంటుంది.
0: సరే, ఇప్పుడు మీరు చేసే వర్క్ గురించి చెప్పారు కదా, చివరిగా మహిళల గురించి చెప్పాను. అంటే మహిళలు వారు ఒక వృత్తిని ఎంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం అనేది ఇప్పటి పరిస్థితులలో ఎంత అవసరం అని మీరు అనుకుంటున్నారు?
1: అవసరమే మేడం, ప్రతి ఒక్కరు. మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ అనేది బాగా, దాన్ని బట్టి మీ ఇంట్లో సపోర్ట్ బట్టి మీరు వర్క్ ఎంచుకోండి. ఆ వర్క్ మళ్ళీ తర్వాత మధ్యలో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అది అంటున్నారు ఇది అంటున్నారు అని వదిలేయకుండా గట్టిగా పట్టుకొని ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అన్ని ఉంటే దాన్ని బట్టి ఈ వర్క్ చూస్ చేసుకోండి. మరి మొత్తానికి గృహిణిగా ఉంటే ఆమె ఏమంటారు, ఏమి రాదు ఏమి చేయదు ఊరికైనా ఉంటుందని అన్నది కాకుండా, వాళ్ళ టాలెంట్ వాళ్ళ ఎంత చేయగలుగుతారో అంత చేసి మిగతా ఇంట్లో పనులు కూడా గృహిణిగా ఉంటే సరిపోతుంది.
0: ఇప్పుడు మీరు ఈ వర్క్ చేస్తూ ఇంకా చదువు పరంగా ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా?
1: ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఆలోచన.
0: మొత్తానికి ఎలా ఉంది, మీరు అనుకున్న ఒక గోల్ ని రీచ్ అయ్యాను అనుకుంటున్నారా? ఇంకేమైనా చెయ్యాలి అన్నట్టుగా ఉందా?
1: రీచ్ అయినా మేడం, రీచ్ అయినా. నేను ఎప్పుడైతే నేను వర్క్ కోసం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వర్క్ చేస్తున్నాము మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళే వేరే వాళ్ళ త్రోల రాకుండా ఇప్పుడు వాళ్ళే నాకు ఇస్తున్నారు ఆ వర్క్. అది నా సక్సెస్ అయినా అనేది ఒకటి నమ్మకం వచ్చింది.
0: ఆనందం కూడా
1: ఉంటుంది చాలా. అంటే మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి ఇచ్చినాము, కానీ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ కాలేరు. కానీ కాకపోతే కొందరు సపోర్టివ్ గా మన కస్టమర్లే వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇయ్యండి పర్లేదు మేము చూసుకుంటాము అది ఇది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎంచుకున్న తర్వాత ఒక్కొల్లని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసుకుని ఇట్లా కొందరు ఫస్ట్ సపోర్ట్ చేసారు, కొందరు ఆయనకు లాగినరు. ఇప్పుడు అదంతా ఏం లేదు బా, ఇంత పోయినా ఆయన ఎన్ని మిషన్స్ వచ్చినా ఆదిలాబాద్ లో ఫస్ట్ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఫినిషింగ్ గాని అవి కానీ నచ్చలేవు, సెకండ్ టైం మాత్రం మళ్ళీ ఇటు వస్తున్నారు.
0: మొత్తానికి మీరు చేసే వ్యాపారం మీద మాత్రం సంతృప్తిగా ఉంది?
1: అవును, కష్టపడుతుంది మేడం. నెలకు 50,000 వరకు కూడా అన్ని చేసుకున్నాం. యూట్యూబ్ లో చూసి 1 లక్షలు అవి వనన ఏం లేదు, కానీ సీజన్ ని బట్టి మన కష్టాన్ని బట్టి 50,000 దాకా మాత్రం సంపాదించవచ్చు. డే అండ్ నైట్ మేడం, అంటే ఇట్లా పెట్టేసేసి వెళ్ళిపోతాం చేస్తాం అనంటే కాదు, దాని పక్కనే కూర్చుండాలి, చూడాలి మనిషి ఎట్లా పని చేస్తారో దానికి కూడా అట్లానే రెస్ట్ ఇవ్వాలి, మనం కూడా దాన్ని కూడా చూడాలి,
0: మన కష్టం కూడా తప్పనిసరి అంటారు మనం చేసే పనిలో.
1: అంతే.
2: మీరు ఇంతవరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బిజ్జంకి నవ్యశ్రీతో గంగామణి పెట్టిన ముచ్చట విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శక్తి కార్యక్రమంలో ప్రసారమైనటువంటి ఇప్పటి 2 ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడొక పాట విందాం.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నిలయంలో సమయం 6 గంటలు మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం. ఈ సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలి పాటలు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది 7:15 నుంచి 7:45 దాకా. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 0873229501. తొమ్మిదిన్నరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం. శ్యామయ్య గజల్ కార్యక్రమంలో 9:45 పంకజుదాస్ పాడిన గజల్లు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొండల రాయిని కథ, బుడిగ జంగం కథ, మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం ఈడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలెం శీర్షికన కీటక జనిత వ్యాధులు నివారణ జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్పిల్లివార్ ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రయోజకులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదిలాబాద్. ఆ తర్వాత భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన తెగిన బంధాలు కథ గురించి కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగం వింటారు. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ముస్తాబు తెచ్చిన ముప్పు, ఆ తర్వాత ఇచ్చి పుచ్చుకో, ఈ రెండు కథలు వింటారు. ఏడంబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో వ్యవసాయదారుల కార్యక్రమం. 9:30 నవలతో కార్యక్రమం. 9:45 చెవికింపు. రాత్రి 10:00 మావా, 10:30 మధుమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: are tuned to the Indraprastha channel of Akashwani. Entire India is witnessing a spectacle that many few nations are fortunate to experience, and that is the monsoons. The pitter-patter of the rainfall on the tin sheds can inspire a simpleton to write a few good lines. But how about the versatile writers? In our English talk song, Dr. Gunta Shah Tulasi is going to unravel the magic of monsoons as his...
1: 30 भारतीय नाविकों को ले जा रहे दो जहाजों पर हुए हमले के खिलाफ कड़ा विरोध दर्ज कराया। रेल मंत्री अश्विनी वैष्णव ने कहा, भूमि अधिग्रहण प्रक्रिया के प्रबंधन के लिए रेल भूमि पोर्टल
2: 452 व्हाट्सएप नंबर 7382608586।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలోని రహదారులు, విమానాశ్రయాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణి అభివృద్దిని నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏఐ సాంకేతికతను అలవరుచుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల అనుగుణంగా పంటల ప్రణాళికను సిద్దం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇంకొక 3 వారాల్లో ప్రారంభమవుతాయని, 2028 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అలాగే రక్షణ శాఖ భూసేకరణ సమస్యలు పరిష్కారం కాగానే ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, ఇది రాష్ట రవాణా అనుసంధానతను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖనిలో జరిగిన బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1.2 లక్షలుండగా ప్రస్తుతం 35 వేలకు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అంతర్గత కలహాల వల్ల కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. సింగరేణి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కోల్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థ అభివృద్ది పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోల్ ఇండియా 2లో 2,60,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇండియాలో సింగరేణిలో కొత్త గన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మణుగూరు గని 3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులు త్వరలో శుభవార్త వింటారని మంత్రి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగాలు కోల్పోతామన్న భయాన్ని అధిగమించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్రలను గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు 2026లో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సవాళ్ల నేపథ్యంలో కార్మిక హక్కులు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 14 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ 3 రోజుల సదస్సు భవిష్యత్తు ఉపాధి రంగంపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ కృషి చేస్తోందని వివేక్ పేర్కొన్నారు. ఆగస్టు 4-5 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు కోసం భద్రత, రవాణా, వైద్య సేవల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:03 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085252, 0402324085853, 0402955092323. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో 668 కోట్ల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు ఈఎస్ఐ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేస్తాయని, లక్షలాది

0: కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ప్రత్యేక సంక్షిప్త సవరణ గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, కేవలం 21% మాత్రమే పూర్తయిందని ప్రభాకర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసేందుకు విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. డిజిటలైజేషన్ పనుల పెండింగ్ కారణంగా గడువు పొడిగించాలని రాష్ట ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరడంతో ఇంటింటి సర్వే ప్రక్రియ జులై 24 వరకు కొనసాగనుంది. ముసాయిదా జాబితాను జులై 31 విడుదల చేయనుండగా తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురితమవుతుంది. రాష్ట్రంలో 30-35% వర్షపాత లోటుకు కారణమైన ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అధికారులందరూ సమన్వయంతో రైతులకు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరకు పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఐఎండి, ఐఐఎంఆర్, భూగర్భ జల వనరుల సంస్థల అధికారులు కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట వ్యాప్తంగా రైతులకు నీరు లేక పంటలు పండించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం 2026 రైతులు 6 తడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత కోచింగ్ కోసం జులై 17 నుంచి ఆగస్టు 7, 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉన్న 150 మంది గ్రాడ్యుయేట్లను ఆగస్టు 16 నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం క్రీడాకారులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, కోచ్లలో ఆధునిక క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ ఆందోల్ జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిశాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్లోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రపంచంలో ఎక్కడున్నా
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో భజనలు, జానపద గేయాలు, బతుకమ్మ పాటలు, కోలాటం పాటలు, తత్వాలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, ఆ తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన అలాల్ సుశీలా బృందం పాడినటువంటి లాలి పాటలు వింటారు. ముందుగా విందాం కత్తి గంగమ్మ బృందం పాడినటువంటి భజనలు 3వ భాగం.
2: భక్తుడు ఇట్లా గురుని వేడుకుంటున్నాడు. వేడుకుంటే నాకెంత ఆనందం కలిగింది. నా గురుదేవుడు నన్ను కరుణించి దగ్గరికి తీసుకున్నాడు. గురుదేవా, నేను ఎప్పటికీ కూడా నిన్ను మరో

గురుడు భక్తునికేమని చెప్తున్నాడు? జ్ఞానముని వర్తించుకొని మెదులవురా కొడక, కుదురుగా రెండు గలగల నడమ ఎద్దు రెంక వినురంటే భగవంతుడు ఎద్దు మీద వస్తున్నాడు, తెలుసుకోరా, ఇంకెన్నద్దులు అటు ఇటు తిరుగుతావు, జ్ఞానము బోధగా అని చెప్తున్నాడు గురుదేవుడు.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ

0: మా బృందం పాడిన భజనలు వింటున్నారు. ఇప్పుడు మరిన్ని విందాం.
1: భక్తుడు ఏమంటున్నాడంటే, గురుదేవుని నా క్రామ కోదాలన్నీ వాపినవు, నా మంచి జ్ఞానంలా వేసిన గురుదేవా, నీ సాటి నాకు ఎవ్వరు లేరని భక్తుడు గురుదేవుణ్ణి వేడుకుంటున్నాడు. పద్మ

గగనమా కటకాని గాలి తెప్పలువేరా, గగనమో కటకాని గాలి తెప్పలువేరా.

పరమ పదవికి మార్గం ఎరుగుమురా పాపాపు జీవుడ పనికిరాని పనులు చెయ్యకంటే భజనలు గాని ఏడన్న ఎయ్యంగా ఇట్లా ఎడిచ్చుడు ఎక్కిరిచ్చేటోళ్ళు వేస్తలు కాబట్టి అసుంటి పనులు చెయ్యకురా బిడ్డ, గురుని నమ్ముకొని బతుకు అని గురుదేవుడు చెప్తున్నాడు.

0: మీరు ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు మూడవ భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అలాల్ సుశీలా బృందం పాడినటువంటి లాలి పాటలు.
4: నేను ఇప్పుడు వాడబోయే పాట లాలి పాట. బాలు నియ్యాలేసి పాడతారు, ఆ పాట వాడుతున్నా నేను. లాలి గోపాల బాల, లాలి సుగుణాల బాల, మిముగన్న తండ్రి వాచు మీకు సక్కరి పాలు తెచ్చు. లాలి గోపాల బాల, లాలి సుగుణాల బాల, మిముగన్న తండ్రి వాచు మీకు సక్కరి.

0: నమోదు.
1: పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన అలాల్ సుశీలా బృందం పాడిన లాలిపాట విన్నారు. ఇవాళ ప్రసారమైనటువంటి పల్లె పదాలు కార్యక్రమంలోని ఈ పాటలు భజనలు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్కు చెందిన బస్సి నానక్రామ్ బృందం పాడిన జగన్నాథ్ పాటలు, తర్వాత ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే జగ్లీబాయి బృందం పాడిన గురుదేవ్ బాబా పాటలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ടാം విద్యా ఉద్యోగ సమాచారం. ఉట్నూర్లోని కొమరంభీం ప్రాంగణంలో ఉన్న యువజన శిక్షణ కేంద్రంలో ఐటీడీఏలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలోని యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించే జాబ్ మేళాలో 22కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయని తెలియజేశారు. యువత వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మేళాకు వచ్చే యువత తమ సర్టిఫికెట్లతో రావాలని ఐటీడీఏపీఓ సూచించారు. త్రీ లాంగ్వేజెస్ పాలసీపై సిబిఎస్ఈ మరొక కీలక ప్రకటన జారీ చేసింది. ఇకపై 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్ను తప్పనిసరి అర్హత సబ్జెక్టుగా వెల్లడించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధిస్తే 10th సర్టిఫికెట్ లభిస్తుందని స్పష్టం చేసింది. 9వ తరగతిలో ఫెయిల్ అయితే 10th ఖచ్చితంగా పరీక్ష క్లియర్ చేయాలని పేర్కొంది. కాగా త్రీ లాంగ్వేజ్ పాలసీలో స్టూడెంట్స్ 2 భారతీయ భాషలను, 1 విదేశీ భాషను చదవాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల బీఈడి యూజీ డిపిఈడి బీపీఈడి కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్సెట్ టీజీ పిఈ సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రవేశాలకు సంబంధించి అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లను చేసుకోవచ్చని తెలియజేసిండ్రు. మరిన్ని వివరాలకు ఎడ్సెట్ అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ టీజీ ఎడ్సెట్కు 21 నుంచి 28 వరకు, టీజీ పిఈ సెట్కు 21 నుంచి 25 వరకు. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం టీజీ ఎడ్సెట్కు 28 నుంచి 31 వరకు, టీజీ పిఈ సెట్కు 28 నుంచి 29 వరకు. వెబ్ ఆప్షన్ల నమోదు కోసం టీజీ ఎడ్సెట్కు 2 నుంచి 4 వరకు, టీజీ పిఈ సెట్కు 28 నుంచి 30 వరకు. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ విషయానికి వస్తే టీజీ ఎడ్సెట్కు 4, టీజీ పిఈ సెట్కు 31. సీట్ల కేటాయింపు వచ్చేసి 8 టీజీ ఎడ్సెట్కు, 2వ తేదీన టీజీ పిఈ సెట్కు ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సినటువంటి సమయం వచ్చేసి 10 నుంచి 14 వరకు, ఇంకా 3 నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. విద్యా ఉద్యోగ సమాచారం అది. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:05. మరికాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు.

0: एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है। स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है। इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है। भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है। इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं। हम यह उम्मीद कर
1: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్టాల అభివృద్దిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్దిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్దిదారులకు ఐసీయూ, ఎన్ఐసీయూ సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసీ లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్దిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 335,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ది నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు, బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
2: అగరం ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్.

0: में ले सकते हैं। अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता है। सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है।
1: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీకా సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లో నెడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్ లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 0873229250.

0: है परंपरागत खेती।
1: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295-0081 ఫోన్ నంబర్లు, మరొకసారి 087-32-295081. నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు.
2: నమస్కారం దినేష్ గారు.
1: ముందుగా చెప్పండి, ఈ పత్తిలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఈ అంశం విషయంలో జిల్లా యందు పంటల సాగు తీరు ఎలా ఉందంటారు?
2: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ప్రధానమైన పంటగా చెప్పుకుంటాము. సుమారుగా 400,000 ఎకరాలలో ఈ పత్తి పంట సాగు చేయడం జరుగుతూ ఉంది. మిగతా 125,000 ఎకరాలలో మనకు సోయాబీన్ కానీ, లేకపోతే కంది అంతర పంటగా కానీ, లేకపోతే కొంత మొక్కజొన్న, జొన్న, ఈ పెసర మినుము లాంటి పంటలు జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. సో సింహభాగం అంటే మనకున్న 5.25 లక్షల ఎకరాలలో 400,000 పైచిలుకు మనకు పత్తి పంటని, ఈ సంవత్సరం కూడా పత్తి పంట కొంత విస్తీర్ణంలో తగ్గుదల ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా 80% దాకా పత్తి పంటనే మనకుంది. తర్వాత పత్తి పంట అంతా కూడా వర్షాధారంగా సాగు చేసే రైతులంతా కూడా జూన్ 3వ వారం నుంచి 4వ వారంలో ప్రధానంగా వాళ్ళు విత్తుకోవడం జరిగింది. నీళ్ళ వసతి ఉన్న వాళ్ళు మాత్రము మనకు జూన్ 1వ వారంలో సాగు చేయడం అనేది చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం చాలా చోట్ల కూడా స్ప్రింక్లర్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ కింద కూడా, ఆరు తడి పంట కింద కూడా ప్రధానంగా కాటన్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 2 వారాలుగా మనకు వర్షాభావ పరిస్థితి జిల్లాలో నెలకొంది. తర్వాత పడ్డా కూడా మనకి ఇప్పటికీ కూడా ఇంకా 34% లోటుగానే ఉంది. జూన్లో పడాల్సిన వర్షానికి దగ్గరగా పడింది మనకు, సాధారణ వర్షపాతం అయింది. బట్ జూలై ఈ రోజు దాకా తీసుకుంటే మాత్రం మళ్ళీ మనం లోటు వర్షపాతంలోనే ఉన్నాము.
1: అందులో
2: అయితే అందులో ఈ పత్తి పంట సాగు తీరు తీసుకుంటే మనకి ప్రధానమైన పంట కాబట్టి ఈ పంటలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను, తేమను దృష్టిలో పెట్టుకుని మనం ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. సో పత్తి పంట అంతా కూడా ఒక 3-4 ఆకులు పెట్టే దశలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. తర్వాత చాలా మంది రైతులు అంతరకృషి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ అంతరకృషి చేసుకోవడం వల్ల కొంత తేమ సంరక్షణ జరుగుతూ ఉంది, కలుపు నివారణ సకాలంలో చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత జూలైలో ఉండాల్సిన గ్రోత్ మాత్రము పత్తి పంటలో మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఒక 20-25 రోజులుగా మనకు పంట కాలము లేటుగా నడుస్తూ ఉంది. తర్వాత ఈ రోజు కూడా మేము పొద్దున గుడిహత్తూరు, ఇచ్చోడ మండలాల్లో చాలా గ్రామాలు తిరిగేసి వచ్చినాము. సో అంటే భయపడాల్సిన పరిస్థితి లేదు, బాధపడాల్సిన స్థితి ఏం లేదు. కాకపోతే కొంత బలమైన వర్షం పడితే బాగుండు అనేది అందరూ అనుకుంటా ఉన్నారు. బట్ ఈ మధ్యలో వచ్చిన ఈ 10-12 రోజుల సమయం కూడా చాలా వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా మారింది. రైతులంతా కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు, ధైర్యంగా పనిచేస్తూ ఉన్నారు.
1: అయితే ఈ ఎల్నినో ప్రభావం దృష్టిలో పెట్టుకుంటే పత్తి సాగులో మరి ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాల్సి వస్తుంది?
2: ఒకటండి, ఇప్పుడు ఎరువుల యాజమాన్యం చేపట్టినా కూడా భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు మనం చేసుకోవాలని చెప్తూ ఉంటాము. పత్తి పంటలో మనకు 99% అంతా కూడా ఈ హైబ్రిడ్స్ BG2నే మనం సాగు చేస్తూ ఉన్నాము. వీటిని తెలుగులో సంకర రకాలని చెప్తూ ఉంటాము. సంకర రకాలలో అంటే యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ వల్ల మనకు తేలింది ఏంటంటే, మొదటి 20 అంటే దుక్కే సమయంలో కొంత ఎరువులను వాడుకుంటాము. పైపాటుగా 20 రోజులకోసారి, 40 రోజులకోసారి, 60 రోజులకోసారి, 80 రోజులకోసారి, ఈ 4 దఫాలుగా సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాషియము ఈ ఎరువులను మాత్రం వాడవలసిన అవసరం ఉంటుంది మనకు. ఇప్పుడు ఏ పంటకైనా కూడా 16 పోషకాలు కావాలి. అందులో ప్రధానంగా 3 పోషకాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాము, నత్రజని, భాస్వరము, పొటాషియము. ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువు మనం దుక్కి చేసుకునే సమయంలో మనం వాడుతూ ఉంటారు. అందులో ప్రధానంగా మనకు DAP కానీ లేకపోతే ఇతర కాంప్లెక్స్ ఎరువులను రైతులు చాలా మటుకు వాడతారు. అయితే కొంత వర్షభావ పరిస్థితులు ఉండడము, తర్వాత మళ్ళీ భూమిలో సరిపడు మాయిశ్చర్ లేకపోతే ఎట్లుంటుందో అన్న ముందు చూపుగా వల్ల కూడా చాలామంది రైతులంతా కూడా దుక్కిలు వేసుకోకుండా మళ్ళీ పైపాటుకు మలిచినంగా తేమను దృష్టిలో పెట్టుకుని వేసే అలవాటు ఉంది వాళ్ళకి. అందుకని ఈ DAP అనేది దుక్కిలు వేసుకునే మంది, ఇది ఎకరానికి ఒక 35-50 కేజీల దాకా కూడా వివిధ సాయిల్ ఫర్టిలిటీని దృష్టిలో

0: పెట్టుకుని వాళ్ళు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ యూనివర్సిటీ పరంగా మేము ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే, ముందు కాటన్ లాంటి దీర్ఘకాలిక పంట, తర్వాత వాణిజ్య పంటకి ఖచ్చితంగా మనము ఈ సేంద్రీయ ఎరువులను వేయవలసిన అవసరం ఉంది. సేంద్రీయ ఎరువులలో ప్రధానంగా పశువుల ఎరువులు అయితే 4 టన్నుల ఎకరానికి, కోళ్ల ఎరువు అయితే 2 టన్నుల ఎకరానికి, లేదా మాగిన గొర్రెల ఎరువైనా 1 టన్ను నుంచి 2 టన్నుల దాకా మనం వేయాల్సిన అవసరం ఉంటుంది.
1: ఒక రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ముందుగా మీ పేరు, మీ ఊరు చెప్పి ప్రశ్న అడగండి. హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు లింగారెడ్డి కోడ.
1: చెప్పండి, అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? శ్రీధర్ చౌహాన్ సార్ ఉన్నారు.
2: హలో
0: లింగారెడ్డి గారు, వింటున్నాం మిమ్మల్ని.
2: హలో
1: హలో, అడగండి, ప్రశ్న అడగండి.
2: సార్, పత్తిలా కొంచెం కరెక్ట్ అంటే పత్తి విధంగా వర్షాలు లేవేం లేవు.
1: ఏమైనా సమస్యలు వచ్చినాయి పత్తికి? ఇప్పుడు ఏమైనా ఎండిపోతుందా, వాడిపోతుందా?
2: మరి సార్ ఎండకి ఎండిపోతున్నాయి, అంటే మంచి ఆరోగ్యంగా లేవు. దానికి ఏం చేయాలి
0: అయితే, అంటే ఇంకా ఈ సిచ్యువేషన్ మీకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అట్లే ఉంది. ఇంకా మన ప్రాంతం రకంగా బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే భూమిలో తేమ లేకపోవడం అనేది ఒక సమస్యనే, దీంట్లో మనం కాదనలేని నిజం అది. అయితే 16-17వ తేదీలలో కొంత జల్లులు, 20వ తేదీ తర్వాత ఓ మోస్తరు మంచి వర్షం పడే అవకాశం అయితే ఉంది. అందుకని ఈ లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, కొంత అంతర్కృషి చేసుకుని కలుపు నివారణ చర్యలు చేసుకోండి. తర్వాత వర్షపాతం పడ్డాక మనం అడుగున వేయాల్సిన ఎరువు మిస్ అయినా, లేకపోతే పైపాటుకు వేయాల్సిన ఎరువులు ఏదున్నా కూడా మనము భూమిలో తేమ ఉన్నప్పుడు మనం చేయాలి. సపోజ్ నేను అనుకున్నట్టు 20వ తేదీ తర్వాత కూడా వర్షం పడలేదు అనుకోండి, నీళ్ళలో కరిగే ఎరువులు ప్రధానంగా ఇప్పుడు మనం నానో డిఏపి కానీ, నానో యూరియా కానీ, లేదా 3:19 కానీ మల్టీకే, లేదా 3:20, లేదా 28:28 ఇలా నీళ్ళలో కరిగే ఎరువులు కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి నానో యూరియా అయితే మీకు ఐడియా ఉంది 1/2 లీటర్ ఎకరానికి, నానో డిఏపి ఇది కూడా మీకు 1/2 లీటర్ ఎకరానికి. ఈ రెండిట్లో మనం మొదట్లో ఒకవేళ దుక్కిలో ఎరువులు వేసుకున్నప్పటికీ కూడా పైపాటుగా వీటిని ఎలాంటి ఆలోచన లేకుండా మనం వాడుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా అక్కడక్కడ వస్తూ ఉంది మనకు, ముఖ్యంగా పేనుబంక సమస్య చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఇది ఉన్నా కూడా పేనుబంకకు వాడే ఎసిటమోప్రిడ్ అనే మందుతో పాటు వీటిని కలుపుకోవచ్చు. అసలు ఈ సమస్యలు ఏవి లేవు అనుకోండి, నానో డిఏపి యూరియా కూడా లేదనుకుంటే, సింపుల్గా మార్కెట్లో దొరికే 3:19 కానీ, 3:20 కానీ, లేకపోతే మల్టీకే కానీ, ఇది ఎకరానికి 2 కేజీలు లేదా లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి మనం పైపాటుగా మనం స్ప్రే చేసుకోగలిగితే, కొంత పోషకాల లోపాలను లేదా పోషకాలతోటి ఏదైతే మొక్క పెరుగుదల ఆగిపోతున్నట్టు మనకి అనిపిస్తుందో కొంత మనం పికప్ చేయొచ్చు. సో ఒకటి చేయమని నా యొక్క సలహా సూచన.
1: ఓకే, ధన్యవాదాలండి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732-295-081. మరొక రైతు ఫోన్ చేశారు. హలో హలో, లైన్లో ఉండండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో,
1: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: అంకోలి గణేష్ సార్.
1: అంకోలి గణేష్, అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు?
3: సార్, పత్తిలో ఏజులు కొట్టినా సార్, ఏజులు కొడితే అది తొగరి మీద పడ్డది. హలో సార్,
0: వింటున్నా. ఏజులు పడింది,
3: తొగరి మీద పడితే కొంచెం పట్టగా వచ్చింది.
0: అవునండి, అవును.
3: ఎండిపోకలేదు, కొంచెం పట్టగా వచ్చింది.
0: ఓకే, ఈ మధ్యలో ఒక 1-2 కేసెస్ నేను కూడా విన్నాను పేపర్లో. చెప్తున్నా గణేష్ గారు, వినండి నన్ను. ఇప్పుడు పత్తిలో వాడవలసిన మందు మనం సోయాబీన్లో లేదా కందిలో వాడడం వల్ల కొన్నిసార్లు ఎండిపోవడం లేదా తాత్కాలికంగా వడిలిపోవడం అనేది చూస్తాం మనం. అదే అదే, అయితే మీరు ఏం చేయొచ్చు అంటే, గణేష్ ఇప్పుడు 8 రోజులైంది మీరు ఎజిల్ మందు కొట్టి.
3: వారం రోజులైంది
0: మరి వారం రోజులు ఈ పాటికి ఎండిపోతే పూర్తిగా ఎండిపోవాల్సిన పరిస్థితి మీకు కనబడుతుండే. ఎండలే కాబట్టి అది ఏం కాదు, అది నెమ్మదిగా రికవర్ అయిపోతుంది. ఒకటి దానికి చేయాల్సిన పని ఏంటంటే, సింపుల్గా నీళ్ళలో లీటర్ నీటికి 10 గ్రాముల షుగర్ మీరు కలిపి ఒకసారి పైపాటుగా స్ప్రే చేసుకోండి.

0: 10 గ్రాములు. లేదనుకుంటే మీకు ఒకవేళ ఇబ్బంది ఉంది, ఆకులు బాగా ఎండుతున్నాయి, మొక్కలు బాగా ఎండు వడలిపోతున్నాయి వరుసలు అనుకుంటే, మార్కెట్ లో మనకు బీటీ బయోజైమ్ అని ఒక మందు దొరుకుతుంది. ఇందులో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ అంటే ఎప్పుడైనా ఈ గడ్డి మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 1/2 లీటర్ ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీటీ బయోజైమ్ గానీ ధనుజైమ్ గానీ, దేంట్లో అయితే అమినో యాసిడ్స్ ఉంటాయో, తర్వాత సముద్రపు నాచుతోటి తయారు చేసిన బయో కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడచ్చు. సో ఒక్కసారి చూడండి మరి.
1: ఓకే, ధన్యవాదాలు అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 0873229501. మరొక రైతు ఫోన్ చేశారు. హలో హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం పేరు? జైనత్ మండల్ నుంచి రైతు. ఎవరు, ఏం పేరు అన్నారు? ప్రకాష్. అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు ప్రకాష్ గారు?
0: ఇప్పుడు ఒకటి, ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చిన సీడ్ బాగాలేదు అనేది ఒక జనరల్ కంప్లైంట్ ఉంది మనకి జిల్లాలో. దానిపైన
2: ఇప్పుడు అన్ని
0: చెప్పండి చెప్పండి, వింటున్నా
2: సార్. అన్ని కంపెనీలకు ఇచ్చి జనరేషన్ ఎందుకు రావట్లేదు సార్?
0: రైట్ ప్రకాష్ గారు, ఒక మాట ఇక రైతుకు వినాలి. ఇక మీరు మనము ఏమంటారు, కంప్లైంట్ ఇచ్చిన దాని లెక్క కాదు. సరే, ఇప్పుడు సోయాబీన్ ఎట్లా అంటే మనకు వర్షాకాలంలో పండిస్తాము, మళ్ళా ఒక 6 నుంచి 9 నెలలు దీన్ని దాచిపెట్టుకుంటాము. అంటే 2వ సీజన్లో 3వ సీజన్లో పండించి విత్తనాల కింద అమ్మే వ్యవస్థ లేదు మన దగ్గర. కొన్ని రాష్ట్రాలలో అక్కడక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకి మన పక్కన మహారాష్ట్ర ఉంది, వాళ్ళు కూడా 2వ సీజన్లో కూడా వాళ్ళు సీడ్ ప్రొడక్షన్ చేస్తారు, మళ్ళీ దాచిపెట్టి మనకి ఇస్తారు. ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్లో దొరికే సోయాబీన్ విత్తనము మనకి ఎక్కడో మధ్యప్రదేశ్లో తయారైంది, మహారాష్ట్రలో తయారైంది, కర్ణాటకలో తయారైంది, మనకు వస్తుంది. సోయాబీన్లో ఉన్న గుణం ఏంటంటే చాలా డెలికేటెడ్ సీడ్ కోట్ ఉంటుంది, దాని పొర ఏదైతే ఉంటుందో పైన చాలా తేలికగా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 5 సంచులు ఒకదాని మీద ఒకటి పెట్టేదాకా ఏం కాదు, 6వ సంచి వచ్చినప్పుడు కింద విత్తనము నలిగిపోతుంటుంది. సో మీరు ఊహించుకోండి, ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో సీడ్ వచ్చేటప్పుడు అది ల్యారీలలో వాళ్ళు ఏ రకంగా పట్టుకొస్తారు, ఏ రకంగా లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు, దీంట్లో ఎక్కడైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దీనిపైన మళ్ళీ గవర్నమెంట్లో వాళ్ళు కూడా చాలా చోట్ల సీడ్ సర్టిఫికేషన్ కూడా చేపిస్తారు కంపెనీ వాళ్ళు, వాళ్ళు ఏం చేయకుండా రారు. కానీ కొన్ని
2: నేను ఒక్కటి చెప్పేది ఏమిటంటే, ఇన్ని కంపెనీలకు ఇచ్చే జనరేషన్ తక్కువ ఉంది కదా సార్.
0: అవును,
2: ఇప్పుడు ఎందుకంటే సార్ ఇంత కష్టపడి 3025 కిలోలకు 3,700 పెట్టుకొని ఇలా సార్ మొత్తం జనత్ మండల్ మొత్తం అంతా జనరేషన్ తక్కువ ఉంది సార్?
0: అవును, జనత్ ఉంది.
2: మేము
0: ఆలోచన చేసినాము, మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము. అంటే మీరంతా ఫీల్డ్ విజిట్ చేసిన మా టీం అంతా కూడా
2: సార్. ఒకటి నా ఉద్దేశం ఏంటంటే, కాకపోతే జనరేషన్ ఇట్లా మొలిచింది కదా సార్, అది దిగుబడి రాదు సార్.
0: రాదు, అంటే మొలక శాతం ఒకసారి పోతే రాదు, రెండవది మొక్కల సాంద్రత తగ్గిపోయినా కూడా మనకు దిగుబడి రాదు. తర్వాత ఆల్రెడీ కాలం ఎత్తిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు సోయాబీన్ ఇద్దామన్నా మీకు 2-3 క్వింటాల్ కన్నా ఎక్కువ రాదు.
2: ఇక మళ్ళీ వేస్తే అన్న ఏమి రాదు సార్, అట్లా బాసాలు వేసినాం.
0: అవును,
2: అట్లా రానే రా సార్.
0: అందుకని నేను ఏమంటానంటే, రైతుగా మీరు కూడా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంటుంది. ఎప్పుడైనా కూడా విత్తనం తీసుకోగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంత మొలక శాతం చూసుకోవాలి.
2: చూసినాం సార్, 70-80%
0: ఉన్నప్పుడు కూడా మరి అది అంటే ఏ మెథడ్లో మీరు చేసుకున్నారు? డైరెక్ట్ నీళ్ళలో పెట్టుకున్నారా, టవల్ మెథడ్లో పెట్టుకున్నారా, కుండీలలో పెట్టుకున్నారా? ఒక 3-4 రకాలకు మనం చేయొచ్చు. మీకు మినిమం ప్రకాష్ గారు, మినిమము 70% మనకు ఖచ్చితంగా మొలక వస్తేనే ఆ సీడ్ మంచిదని మనం అనుకోవాలి. సోయాబీన్ ఎలాంటి పంట అంటే ఇక మనకు కోడిగుడ్లు లాంటిది అనమాట, చాలా డెలికేటెడ్ సీడ్ ఇది. ఇందులో ఏ మాత్రం డ్యామేజ్ జరిగినా ఒక 6-7 నెలలు సరిగ్గా దాన్ని మనము ప్రిజర్వ్ చేయకపోయినా ఖచ్చితంగా దాని మొలక శాతం

0: తగ్గుతూనే ఉంటది.
1: ఇప్పుడు సార్ ఇంటి దగ్గర వేసినాం సార్, ఇప్పుడు రవి ఉన్నట్టు నేను పోసిన సార్, రవి ఉన్నట్టు 8 పోసినాం.
0: అవునవును
1: సార్. ఏమైంది, ఇంటి కాడ వేస్తే మంచిగా జనరేషన్ వచ్చింది, చైన్లా 78% పోసిన సార్.
0: నేను అంటే కొన్నిసార్లు మనం
1: పట్ల ఉంది సార్,
0: అయితే విత్తన కంపెనీకి పర్మిషన్ ఇచ్చే విషయం ఇప్పుడు నేను రేడియో ద్వారా చెప్పాను, ఎందుకంటే నా పరిధిలో లేని అంశం అది. దీనికి వేరే వ్యవస్థ ఉంది మా ప్రకాష్ గారు, ఇక మనం దీని మీద ఎంతసేపు రేడియోలో మాట్లాడలేము. ఇక
2: ఓకేనండి ప్రకాష్ గారు, ధన్యవాదాలు.
1: ఓకే,
2: ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామానంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి మరొక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: హలో సార్.
6: హలో, నమస్కారం. ఎవరు ఎక్కడి నుంచి?
7: కట్ల సతీష్ ని, భద్రాద్రి కొత్తగూడెం.
8: అడగండి సతీష్ గారు.
7: సార్ నమస్తే. సార్
8: నమస్తే. నమస్తే.
7: ఇప్పుడు ఫస్ట్ చేసినాం సార్ మేము, ఎంత ఒక జాడ ఎత్తున్నది కానీ కలుపు బాగున్నది, కాకపోతే వర్షం లేదు. మరి ఇప్పుడు కలుపు మందులు ఏమైనా పిచికారీ చేస్తే ఇప్పుడు వరి మన పత్తి ఆకులు ఏమన్నా ఎర్రబడతాయా సార్? దెబ్బతింటాయి అంటారా?
8: మనం సరైన మోతాదులు వాడుకుంటే ఏం కాదు, మోతాదు మించి వాడినా, 2 సార్లు అటు ఇటుగా స్ప్రే డబ్బా అటు ఇటు తిప్పినా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అయితే ఈ పంట ములిచినాక వాడే గడ్డి మందులకి భూమిలో పదన ఉండాల్సిన అవసరము నియమం ఖచ్చితంగా ఏం లేదు.
7: అయితే ఇక్కడ మా పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మన కలుపు గడ్డి మందు కొట్టేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా తేమ ఉంటేనే గడ్డి తొందరగా దత్తాలి, లేకపోతే పత్తి కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది, స్టెమినా ఉండదు కదా అంట.
8: అవును, నిజమే. అంటే కొంత వాస్తవమే ఉంది దాంట్లో. అంటే నీ భూమిలో పదనం ఉన్నప్పుడు మనం గడ్డి మందు స్ప్రే చేస్తే మొక్క కూడా గడ్డి కూడా చాలా యాక్టివ్ గా పెరుగుతూ ఉంటది. ఇప్పుడు ఏమైతుందంటే భూమిలో సరిపడ పదనం లేదు కాబట్టి దాని ఫలితం మనం కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. సో ఇట్లా కూడా పనిచేస్తుంది, పని చేయదని కాదు. కాకపోతే వాడవలసిన మోతాదు ఖచ్చితంగా మనం అంతే వాడాలా, మోతాదు మించొద్దు. ఇప్పుడు ఉదాహరణకి కాటన్ లో ఏం గడ్డి మందు వాడతారు మీరు? పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్
7: ఆల్రౌండర్ అని ఒకటి ఉంది
8: సార్. ఆల్రౌండర్ ఎంత వాడతారు దీంట్లో?
7: అది ట్యాంక్ వచ్చి 30 ml అట్లా స్ప్రే చేస్తున్నాం.
8: ఓకే.
7: ఎందుకంటే ఎక్కువ అయినా కానీ ఒకసారి ఏమైందంటే కొద్దిగా 50 ml బాగా ఉన్నదని 50 ml కూడా ఆకులు మొత్తం ఎర్రగా పచ్చి ఆకులు.
8: అవునవునవును. సరే, సో మీకు మరి ఆ మందు బాగా పనిచేస్తుంది, దానికి కొంత అనుభవం కూడా ఉంది కాబట్టి అంతే మోతాదు వాడండి మీరు. భూమిలో పదన ఉన్నప్పుడే వాడాలని ఏం లేదు, మనకు 3 నుంచి 4 వారాలలో ఎప్పుడైనా కూడా మనం వాడచ్చు గడ్డి మందుని. తర్వాత గడ్డి కూడా 3 నుంచి 4 ఆకులు పెట్టిన దశలనే బాగా పని ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. ఒకసారి అది ముదిరింది అనుకోండి గడ్డి కూడా కంట్రోల్ కాదు. సో ఈ 2 కండిషన్స్ ఉన్నాయి.
7: చెప్పండి.
8: అడగండి.
7: అదే నార్మడి ఏమైతుందంటే ఇప్పుడు కొద్దిగా అదే నీళ్ళు లేకపోతే బెట్టలాగా అయింది.
8: అవునండి.
7: మననే నీళ్లు పోసి అంటే నీళ్లు పెట్టి ఇంత యూరియా 2.5 kg అంటే 25-25 kg వరకు 2.5 kg మాత్రమే యూరియా చల్లాను.
8: సరే అండి.
7: ఇంకా దానికి అన్న ఇంకా మరి 20-20 గానే ఏమన్నా మళ్ళీ ఏమైనా వేసుకోవచ్చా లేకపోతే ఎట్లా?
8: నీళ్ళు ఒకవేళ మీకు అనుకున్నట్టు నార్మడి హెల్తీగా లేదు, సరిగ్గా ఆకులంతా కూడా కొంత ఎల్లోయిష్ కలర్ లో ఉందనుకోండి, మీరు ఈ నీళ్ళు కరిగే ఎరువులు కూడా స్ప్రే చేయొచ్చు.
7: సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనం మన నార్మడికి గుళికలు ఏ టైంలో వేసుకోవాలి సార్?
8: గుళికలు అంటే ఇక సమస్య, ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే నారు పీకే ముందు ఒక 2-3 రోజుల ముందు జల్లుకుంటారు. ఒకవేళ మీకు నారుమడిలో కూడా ఈ

0: పీడల సమస్య మొదలైంది అనుకోండి, మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కూడా మీరు వాడుకోవచ్చు.
1: అంటే ఎందుకంటే మేము ఈసారి మన గవర్నమెంట్ సన్న రకాలే వేయమంటుంది కదా.
0: అవునండి.
1: అంటే సాంబ మసూరి అది 40 సంవత్సరాలు దాటిపోయింది ఆ రకం అనేది.
0: అవునండి.
1: కాకపోతే మా చుట్టుపక్కల రైతులు అది వేస్తున్నారు. మన వేరే రైతే ముందొచ్చిన తిప్పలే వెనుకొచ్చిన తిప్పలు కొయ్యడానికి ఇబ్బంది అవుతుంది కదా హార్వెస్టర్ తోటి.
0: అవునవును.
1: దాని గురించి అయితే ఇప్పుడు సాంబ మసూరికి ఇటు మన ఏది గొట్టం అంటే మన ఉల్లి కోడి వస్తుంది మన
0: అంటే సన్నగా సన్న వాళ్ళకి మనకి చీడపీడల సమస్య ఎక్కువ, కొద్దిగా కర్ర తీయగుంటది అని అంటారు. అందుకని మనం నారుమడిలో కూడా ఖచ్చితంగా గులికలు వేసుకోవాల్సిందే. దీంట్లో
1: 3G గులికలు వేయమంటారు.
0: మీరు 3G వేసినా 4G వేసినా మోతాదు కరెక్ట్ వేసుకోండి. మీరు ఇప్పుడు మామూలుగా 4G గులికలు ఎన్ని కిలోలు వేస్తారు
1: అంటే ఇప్పుడు నార్మల్ 25 కేజీలు కాబట్టి కేజీ వేద్దాం అని చూస్తాను. ఎక్కువ వేసిన మన ఇబ్బంది.
0: అవునవును సరిపోతాయండి, సరిపోతాయి.
1: సరే సార్, థ్యాంక్ యూ
0: సార్.
2: ఓకే, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
2: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. అయితే చెప్పండి, ఈ నానో డిఏపి నానో యూరియా ఎరువుల వాడకం గురించి తెలియజేస్తారా?
0: అయితేనండి, నానో యూరియా నానో డిఏపి మీద కొంత అంటే మిశ్రమ స్పందన రైతులలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాడేవాళ్ళు దానిని ప్రత్యక్షంగా చూసే వాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ ప్రైవేట్లో జరిగినా గవర్నమెంట్లో జరిగినా కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఎవరైతే అడుగుమందుగా వేయాల్సిన ఎరువులన్నీ వేస్తున్నారో వేసినాక మనం పైపాటుగా యూరియా నానో యూరియా ప్లస్ కానీ లేకపోతే నానో డిఏపి కానీ వాడమని చెప్తా ఉన్నాము. అయితే ఒకటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు జిల్లాలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ గత 2 వారాలుగా వర్షాలు లేవు, భూమిలో సరిపడు పదనం లేదు, మొక్క ఎదుగుదల అనుకున్నంతగా లేదు. అందుకని ఈ నీళ్ళలో కరిగే ఎరువులను మనం పైపాటుకు వేయడం వల్ల భూమిలో దుక్కిలో మనము ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు 20 రోజులకోసారి 40 రోజులకోసారి 60-80 రోజులకు వేయమని చెప్తా ఉన్నాం. వేద్దామంటే సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేదు. అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా ఈ నీళ్ళలో కరిగే ఎరువులు ముఖ్యంగా నానో ఫార్ములేషన్స్ని మనం పైపాటుగా పిచికారిగా మనం వాడుకోవచ్చు. సో నానోలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ మనము ఈ చీడపీడలతో వీటిని కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. సో వాడవలసిన మోతాదు ఇప్పుడు నానో యూరియా అయినా సరే డిఏపి అయినా సరే మనకు 500 ml ఒక ఎకరానికి. మరి ఎన్నిసార్లు వాడుకోవాలి అంటే, మనకు అడుగు మందుకి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేనంత వరకు అవసరమైతే నానో యూరియాని 2-3 సార్లు వాడుకోవచ్చు. అతిగా నానో డిఏపి అనేది ఒకసారి మనం రికమెండ్ చేస్తాము. ఇక తప్పని పరిస్థితులలో భూమిలో తేమ లేదు, మనం పైపాటుగా వాడుకుందాము, మొక్క ఎదుగుదల సరిగా లేదనుకుంటే 2 సార్లు మనం నానో డిఏపిని కూడా చెప్తాము. బట్ నానో డిఏపి బేసికలీగా ఒకసారి, నానో యూరియా అవసరమైతే 2-3 సార్లు కూడా మనం వాడుకోవచ్చు. బట్ 2 సార్లు నానో యూరియా అనుకుందాము, ఒకసారి నానో డిఏపి అనుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని కెమికల్స్ అంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పత్తిలో వాడవలసిన ఎరువులను వాళ్ళు కస్టమైజ్డ్గా తయారు చేసుకుని కూడా మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను చూసిన దాంట్లో కొరమండల్ ఫర్టిలైజర్స్లో నేను చూసినాను, వాళ్ళు పప్పు జాతి పంటలకు ఒక రకమైన కస్టమైజ్డ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ మార్కెటింగ్ చేస్తున్నారు. అయితే కాటన్ క్రాప్ కూడా అట్లే చేస్తున్నారు. అందుకని ఆ కాటన్ క్రాప్కు పనికొచ్చే కస్టమైజ్డ్ ఫర్టిలైజర్ని ఎకరానికి మినిమం 1 kg, ఒకవేళ మరీ మొక్క ఎదుగుదల సరిగా లేదు, మన అడుగు మందు సరిగా వేసుకోలేదు, తర్వాత పశువుల ఎరువులు కానీ సేంద్రియ ఎరువుల వాడకం అసలే లేదు అనుకుంటే మనం 2 సార్లు కూడా ఈ కస్టమైజ్డ్ ఫర్టిలైజర్ని మనం వాడుకోవచ్చు.
2: అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి సాగులో చేపట్టవలసినటువంటి ప్రధానమైన పనులు ఏమున్నాయంటారు?
0: ఒకటండి, మనకు అంటే బయట డే టెంపరేచర్ తీసుకున్నా కూడా 36-38 డిగ్రీల మధ్యలో వస్తూ ఉంది. సాయిల్లో సాయిల్ మాయిశ్చర్ లేదు నేలలో. తర్వాత మనకు స్ప్రింక్లర్ తోటి వేసే డ్రిప్తో నీళ్ళిచ్చే రైతులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఒకటి, కొంత ఈ బయట వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే చీడపీడల సమస్య మనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మా ఫీల్డ్ విజిట్లో మేము చూస్తే కొంత ఈ చిత్ర పురుగుల వల్ల ఆకులు దెబ్బతింటా ఉన్నాయి. తర్వాత కొంత పేనుబంక వల్ల కూడా అక్కడక్కడ మనకు సమస్య కనిపిస్తూ ఉంది. సో దీనికి బాగా పనికొచ్చే మందు తీసుకుంటే మనకు ఎసిటమోపరిడ్ అనే మందు 40 గ్రాములు ఇది మనం వాడుకోవచ్చు. లేదా ఈ చిత్ర పురుగులకైతే మనకు క్లోరోపైరిఫాస్ 30% అయితే 2.5 ml మనం కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు, సరిపోతుంది మనకు. తర్వాత ఇంకా పైపాటుగా అంటే ఆల్మోస్ట్ 20-25 రోజుల దశలో చాలా చోట్ల కాటన్ క్రాప్ ఉంది కాబట్టి మనం పైపాటుగా ఇప్పుడు వాడవలసిన ఎరువుల మోతాదుల గురించి చాలా సార్లు నేను ఇంతకుముందే చెప్పిన ఈ కస్టమైజ్డ్ ఫర్టిలైజర్ ఏదైతే 1 kg ప్యాకెట్ మనకు మార్కెట్లో దొరుకుతా ఉందో ఎకరా

0: దానికి ఒకటి లేదా రెండు కేజీల దాకా మనం వాడుకొని ఈ పోషకాల లోపాలు ఏవైతే తాత్కాలికంగా ఏర్పడ్డాయో వాటిని మనం సవరించుకుంటే సరిపోతుంది.
1: మన సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాలలో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
0: సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9441 9441 678 2 6 7 8 2 1
1: 9441 6 7 8 2 1 రెండు ఒకటి. ఇది డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి యొక్క ఫోన్ నంబర్. ధన్యవాదాలు అండి శ్రీధర్ చౌహాన్ గారు.
0: ధన్యవాదాలు.
1: ఈ పత్తి సాగులో ఎరువుల యాజమాన్య గురించి చక్కగా ఫోన్ ఇన్ లో సలహాలు సూచన ఇచ్చినందుకు మీకు మరొకసారి నమస్కారం.
0: నమస్కారం.

ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ ఫోనీని ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయబడింది. రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం మేడం బాబుకు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో తొలి దశలో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయంతో సుస్థిరత ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటుంటుంది.

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:45. మరికాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: శ్రీ కర్నూల్ ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి, పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్, ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపు నీలిమా గారి.

0: వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి మరి ముఖ్యంగా అండి అంటే ఏంటి దానిలో
1: వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి

0: వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగర్ యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
2: నమస్కారం సార్.
1: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
2: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్

0: అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతా ఉందండి. గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్ ని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ని మనము సృష్టించుకోవడం జరుగుతా ఉంది. దీనివల్ల ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
0: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్ అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్ కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్ కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి SHC మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా

0: లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాఘర్ లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్ గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలు అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నీలిమ గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకుని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్లీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1830333 టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి

0: అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి, చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి, స్వస్తి.
0: నమస్కారం సార్.
1: మరి ఈరోజు శ్రీమతి పసుపులేటి నీలిమ గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉభయ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పిఎం సూర్యగర్ యోజన గురించి చాలా చక్కగా వివరించారు. మరి విద్యుత్ రంగంలో పిఎం సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకము ఎంతో ప్రాముఖ్యమైనదని, అలాగే వికసిత్ భారత్ 2047లో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని, వికసిత్ భారత్ 2047కు ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేసినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, అలాగే వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్ అవకాశం కల్పించినందుకు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

హుషారు, సినిమా పాటల జోరు. ఈ జోరు జోరుదారుగా ఉండాలంటే శ్రోతలు రేడియో దగ్గరని కూర్చుండాల్సి ఉంటుంది, అట్లనే ఫోన్ కూడా చేయాల్సి ఉంటుంది. మా ఫోన్ నంబర్లు 0873 295 081. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటి, ఈ ఒక్క నంబరే పనిచేస్తుంది. ఈ ఫోన్ నంబర్ మరొకసారి చెప్తున్నా, 0873 295 081. ఈ నంబర్ కు ఫోన్ చేయవచ్చు, మీరు నచ్చినా మీరు మెచ్చినా పాట సిగినవచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జైనత్ విలేజ్. పేరు ప్రకాష్. మీరు కిసాన్ వాణిలో కూడా ఫోన్ చేశారు కదా ఇవాళ? చెప్పండి, ఏం చేస్తుంటారు మరి మీరు ప్రధానంగా? వ్యవసాయం. ఇప్పుడు రేడియో ఎప్పటిదాకా వింటారు మీరు? ఎప్పటిదాకా వింటారు రేడియో రాత్రి? ప్రతిరోజు రేడియో వింటారు అయితే మీరు హుషారు? ఇట్లా హుషారు వింటుంటే హుషారు అనిపిస్తుందా లేదా మరి? అనిపిస్తుందా పాటలు వింటుంటేనా?
1: అందుకే కాల్ చేస్తా.
0: రేడియోలో వింటారా, సెల్ ఫోన్లో వింటారా? చెప్పు మరి, ఏం పాట విందాం? వినిపిస్తా చెప్పు, ఏం పాట విననుకుంటున్నావు?
1: జానకి రాముల్లో పాట కావాలి.
0: ఓకే, నీ గుంట ఒక చిన్న

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిప్పల్కోట్ నుంచి. ఏం పేరు?
1: విశ్వనాథ్.
0: విశ్వనాథ్, మీకు నమస్తే. ఏం చేస్తుంటారు విశ్వనాథ్ గారు? మీరు
1: వ్యవసాయం.
0: ఎట్లా ఉన్నాయి మరి పంటలు? ఎట్లున్నాయి? వర్షాలు అయితే లేవు. వాతావరణ శాఖ ఏం చెప్తుంటే 19-20 తర్వాత వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది. ఈ లోపల అసలు మనం ఎరువులు పెద్దగా వాడకపోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ నానో డిఏపీ నానో యూరియా వాడుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇంతకు ముందు సైంటిస్ట్ చెప్పారు మనకు. కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు విన్నారో లేదో గానీ విన్నారా? ఈ నంబర్ కిసాన్ వాణి సమయంలో కూడా మీరు ఫోన్ చేయవచ్చు, మంగళవారం శుక్రవారాలలో. అవునా, చెప్పండి. ఏం పాట కావాలి చెప్పండి, వినిపిస్తాను ఇప్పుడు.
1: మా భూమి నుంచి పల్లెటూరి పిల్లగాడ
0: వచ్చింది మరి మీకోసం పాట. పల్లెటూరి పిల్లగాడ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్ 08732295081. 8:45 దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో హలో హలో హలో మాట్లాడండి. హలో
2: హలో సార్.
1: మాట్లాడతలేరు మీరు?
2: చెప్పండి.
1: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిపాయి నుంచి. ఏం పేరు? ఆనంద్. అంత ఆనందమేనా? ఎట్లా మరి వర్షాలు పడతలేవు? ఏం చేస్తుంటావు? వ్యవసాయమేనా? కూలి పనికి వెళ్తావా? మరి వర్షాలు పడకపోతే కూలి పని కూడా దొరకదు కదా ఆనంద్. ఏం పని? అవునా? సరే, ఏం పాట వింటావు అనుకుంటా చెప్పు, వినిపిస్తా. వచ్చింది పాట నీకోసం, విందామా?
2: ఆల్ రైట్, ఓకే సార్,
1: రైట్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గణేష్ గౌడ్, భాగ్యనగర్ నుంచి. ఓకే, ఎట్లా ఉంది మరి పని? ఎట్లా ఉంది? నడుస్తుందా? అయిపోయిందా నైట్ డ్యూటా డే డ్యూటా? రేపు వెళ్తావు? ఇప్పుడు రెస్ట్ ఇక. అంటే మీ టైమింగ్ ఏంటిది మరి అక్కడ? మీ టైమింగ్ ఏంటిది? 3 గంటలకు వచ్చేసి ఇంటికి అన్నీ. ఇక సరే మరి చెప్పు, ఏం పాట కావాలి చెప్పు, వినిపిస్తా ఇప్పుడు. అంటే వాన లేవని చెప్పేసి ఆ పాట అడుగుతున్నారా? అవును. సరే మరి వచ్చింది పాట విందాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హుషారు కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ చేశారు. హలో.
1: హలో సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నిగంటి రేడియో మెకానిక్ ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నాగేశ్వరరావు గారికి రేడియో నాగేశ్వరరావు

0: అంటారు కదా మిమ్మల్ని.
1: అవునండి అవును.
0: ఎందుకోసం అట్లా అంటారు చెప్తారా?
1: నేను రేడియో మెకానిక్ అండి. రేడియో నుంచి రేడియో మెకానిక్ శ్రోతను.
0: అంటే మీ ఊర్లో అని అంటారా లేకపోతే రేడియో శ్రోతలే మిమ్మల్ని అట్లా పిలుస్తారా?
1: ఇప్పుడు నా ఊర్లో నేను ఆ ఫీల్డ్ లో ఉన్నంత కాలం రేడియో నాగేశ్వరరావు అనేవాళ్ళు. ఇప్పుడు నేను ఆల్రెడీ వర్క్ చేయకపోయినా కూడా రేడియో స్టేషన్లకు అన్నిటికీ పాటలు, వాట్సాప్ పాటలు గాని, సందేహాలు గాని, లెటర్స్ కానీ పంపిస్తాను. రేడియో నాగేశ్వరరావు అని
0: అంటారు. ఎన్నేళ్ళు పనిచేస్తారు రేడియో మెకానిక్ గా మీరు?
1: నేను దాదాపుగా 50 సంవత్సరాలు పనిచేశాను.
0: ఓహో, అందుకే ఆ పేరు స్థిరంగా ఉండిపోయింది. మీ ఇంటి పేరు ఏంటిది మరి? అసలు ఇంటి పేరు ఏంటిది? మీ ఇంటి పేరు ఎనుగంటి ఇంటి పేరు కాబట్టి రేడియో నాగేశ్వరగా మారిపోయింది. ఓకే, ఈ చెప్పండి మరి, మీరు ఏమన్నా సందేశం చెప్పాలనుకుంటున్నారా?
1: నేను ఈరోజు మన అంటే వర్షాలు అయితే ఆగిపోయింది సార్. ప్రకృతి చాలా ఇదిగా ఉంది ఈ సంవత్సరము. గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయేసి వర్ష ఋతువులో వర్షాల గురించి చెప్పుకోవాల్సిన కాలంలో కొంచెం బెట్ట కాలం అంటారు. ఇది బెట్ట అంటారు. అయితే దాని గురించి నేను చిన్న మాట చెప్తానండి.
0: చెప్పండి.
1: ఈ తరి ఒక అంటే వ్యవసాయం చేసే టైంలో తరి అంటారు. తరి అంటే రెండు పంటల గురించి మధ్యలో తరి అంటారు. ఆ తరి అనే దాని గురించి చెప్తున్నాను.
0: చెప్పండి చెప్పండి.
1: ఒక తరి నొక సరి వయ్యారంగా తరిలో తొలకరి పుల్లకరింతగా విరిసిన మబ్బుల చిటపట చినుకుల కురిసిన వాన తెరలై అలలుగా జాలువారిన నింగిలో సింగిది ఏడు రంగులు చిందిన ఇంద్రధనస్సుతో కురిసిన వానకు చిగురులు తొడిగిన తరువుల మొదళ్ళు తమకంతో చిత్తరవులై పురుడోసుకున్న పుడమి తల్లి పెంచిన బిడ్డలు వటవృక్ష సంపత్తితో ప్రగతి పర్యావరణ బాటకు నీడ చూపే తల్లని మానులతో మాత వృక్షో రక్షతి రక్ష. చెట్లను నాటుదాము, అరణ్యాన్ని మనము పరిరక్షిస్తాము. వర్షాలు కురవపోవటానికి కారణం అడవులు తగ్గింది కాబట్టి వర్షాలు కురవట్లేదు సార్ అనుకుంటున్నాను నేను.
0: బాగుందండి,
1: కవిత ఒకటి చెప్పాను.
0: బాగుంది కవిత, బాగుంది. మీ కవితకు నా చెప్పట్లు. అయితే మీ మస్తకంలోకి పుస్తకం ఎక్కిందో మరి రేడియో ఎక్కిందో అది మీరే చెప్పాలి.
1: నా మస్తకంలోకి రేడియో నుంచి నా కవితల పుస్తకం ఎక్కింది. కవితలు కావ్యాలన్నీ.
0: అవునా? సరే, ఏ పాట ఇందా చెప్పండి, వినిపిస్తాను.
1: నాకు ఈరోజు తరలి రాదు తనే వసంతం అనే పాటని వినిపించాను సార్. నాకు
0: రుద్రవీణ
1: ఆ పాట
0: వచ్చిందండి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
2: సార్, గుడ్ ఈవినింగ్. సార్
1: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం.
1: నరేంద్ర రెడ్డి గారు అదేనా? హలో, నరేంద్ర రెడ్డి గారేనా? హలో, మీ ఫోన్ కట్ అవుతుంది, మీరు మాట్లాడకపోతే. చెప్పండి, ఏం చేస్తున్నారు? అదేం చెప్పుడు, కుక్కల చెప్పడా? అంటే డాగ్స్ ఉన్నాయేంటి మీ దగ్గర?
2: మా దగ్గర లేవు సార్, వీధిలో ఉన్నాయి.
1: వీధి కుక్కల?
2: అవును సార్. ఇంట్లో డిస్టర్బ్ అవుతుందని చెప్పి బయట వచ్చినా.
1: బయట వస్తే బయట చెప్పుడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చారేమో.
2: అది వేరే వస్తే.
1: అవునా, చెప్పండి. మరి అయిందా, భోజనం అయిందా? లేదండి, ఇంకా తింటేదు. చెప్పండి మరి, ఏం చేస్తుంటారు మీరు? నరేంద్ర రెడ్డి గారు, వ్యవసాయమా?
2: అవును సార్.
1: ఏమేమి పంటలు ఉన్నాయి మరి? వర్షాలు ఎట్లున్నాయి, పంటలు ఎట్లున్నాయి? ముందే రాయలసీమలో ఎప్పుడు ఎల్నినో లాగే ఉంటుంది పరిస్థితి.
2: అవును
1: సార. అవును కదా, ఈసారి ఎడారిని తలపిస్తుందేమో మరి రాయలసీమ, చూడాలి. చెప్పలేం కదా.
2: పాపం, ఒకసారి అయితే ఒక వాన పడింది సార్, దానికి
1: ఇప్పటివరకు 0 ఇయర్ ఎప్పుడు కాలేదు రైతులకు.
2: అవును సార్.
1: చూద్దాం మరి, ఈసారి కూడా కాకూడదు, కావద్దని అనుకోవాలి.
2: అవును సార్.
1: 0 ఇయర్ అయితే ఇప్పటివరకు కాలేదు, మరి సరిగా చూద్దాం. కొన్ని రోజులు 20 తర్వాత వర్షాలు ఉన్నాయని అంటున్నారు మరి ఈ వాతావరణ శాఖ వారు. కొంచెం వర్షాలు పడ్డ తర్వాతనే ఎరువులు మందులు వాడుతుంటే బాగుంటది. ఇంకా వర్షాలు పడక ముందు ఎరువులు వేస్తే పంట నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అవునా, చెప్పండి. ఏం పంట కావాలి చెప్పండి, వినిపిస్తాను. ఢాకు మహారాజ్ పాట కావాలా, విందామా మరి?

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసులో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డోప్టాల నుంచి. ఏం పేరు? మనకు టైం దగ్గర పడుతుంది, చెప్పండి మీకు ఏం పాట కావాలి?
1: రాయలసీమ నుంచి
0: ఎర్రజెండ చీమల దండు. ఎర్రజెండ పాటనా? వచ్చేసింది మరి పాట, చివరి పాట ఇది మనకు హుషారు కార్యక్రమంలో.

హుషారులోని సినిమా పాటలవి. రోజు లెక్కనే రేపు రాత్రి 8 గొట్టంగా హుషారుంటుంది. ఇలా రాత్రి 10:30 మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: FTA, and the rest is then, as I said, up to the exporters as to what best they can make out of this.
1: Thank you so much, Mr. Kohli, for giving us such deep insight. Thank you so much for joining us for Spotlight tonight.
0: It was a pleasure. Thank you.
2: You were listening to a discussion on expanding India-Europe strategic partnership and cooperation in trade, technology and innovation. The participants were Sharad Kohli, economic analyst, and Deeksha Saxena, Akashwani correspondent. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on EIR. This program is also available on our YouTube channel, News on EIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:30 రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో నవలతో కార్యక్రమం ఉంటుంది. 9:45 షామే గజల్ కార్యక్రమంలో పంకజు దాస్ పాడిన గజల్ వింటారు. 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పినటువంటి కొండలరాయిని కథ బుడిగ జంగం కథ 4వ భాగం మధురిమ 10:30.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30 నవలతో కార్యక్రమం ఉంటుంది. గత కొన్ని వారాల సంధి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చారిత్రక నవల ధారావాహిక పఠనం 53వ భాగం విందాం. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి.
6: తెల్లవారాక అధికారులకు అసలు విషయం తెలిసింది. రాత్రి కొండదలం కృష్ణదేవిపేట నుంచి జోగంపేట శివార్ల వరకు 30 చోట్ల టెలిఫోన్ తీగలను కత్తిరించింది. ఆ ఊళ్ళోనే భోజనాలు చేసింది. కొద్దిసేపు నాటకం కూడా చూసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కందుకూరి నారాయణరావు అంతమంది చూస్తుండగా రామరాజుతో మాటామంతి జరిపాడు. అందుకే వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసేసి కేసు నమోదు చేయించాడు హెపెల్. అక్టోబర్ 12, 1922 నాటికి మలబారు దళాల రాక పూర్తయింది. పూనాలోని దక్షిణ కమాండ్ కార్యాలయం నుంచి 2 లూయిస్ గన్లు కూడా వచ్చేశాయి. ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన బలమైన ఆయుధం లూయిస్ గన్. అమెరికా వారు తయారు చేస్తే మొదటిసారి ఇంగ్లండ్ మహాయుద్ధంలో ప్రయోగించింది. ఆ యుగం నాటి లైట్ మిషిన్ గన్ ఇది. లూయిస్ ఆటోమేటిక్ గన్ లేదా లూయిస్ ఆటోమేటిక్ రైఫిల్ అంటారు. అక్టోబర్లో వచ్చిన పెనుతుపానుతో అనారోగ్యం పాలైన పోలీసులు కూడా కోలుకున్నారు. రామరాజు జబ్బుపడి ఉన్నాడని మన్యంలో చెప్పుకుంటున్న తరుణం. అసలు కొండదళంలోనే చీలిక వచ్చిందని కూడా వినిపిస్తోంది. ఇలాంటి అదును కోసమే చూస్తోంది పోలీసు యంత్రాంగం. బ్రిటిష్ సామ్రాజ్యం తలుచుకుంటే ఎంతటి గాయం చేయగలదో చూపించాలని తహతహలాడిపోతున్నారు పోలీసులు. ఆ రోజు డిసెంబర్ 6, 1922. శరభన్నపాలెంలో వెతికారు. అక్కడ్నుంచి కొండ దరిన ఉన్న నిమ్మగడ్డలో కూడా గాలించారు. అక్కడికి మైలు దూరంలోనే ఉంది పెద్దగడ్డపాలెం. ఈ కదలికలన్నీ గమనిస్తున్నారు ఇద్దరు కొండదళం సభ్యులు. జాన్ చార్స్లీ నాయకత్వంలో పెద్ద బలగమే కొండల్లో కదులుతోంది. 59 మంది మలబారు దళం సభ్యులు, అంటే 2 పటాలాలు కూడా, మరో 20 మంది అధికారులు కొత్త కొత్త ఆయుధాలతో అడుగడుగూ వెతుకుతున్నారు. వెనకే దాదాపు 15 కంచర గాడిదలు ఆహార పదార్థాలతో. ఏదో కీడు శంకిస్తూ గడగడలాడిపోతోంది మన్యం. ఆ ఇద్దరు నిన్నటినుంచి తమను అనుసరిస్తున్న సంగతి జాన్ మొదట కనిపెట్టేశాడు. ఈ ఉదయం ఆ ఇద్దరు దొరికిపోయేలా చిన్న పథకం వేశాడు. బల్లపరుపుగా ఉన్న ఒక రాయి మీద కూర్చోమన్నాడు చార్స్లీని జాన్ సేనాని. వెనక జేబులో నుంచి ఒక కాగితం తీసి రాయి మీద పరిచాడు. పై జేబులో నుంచి ఒక పెన్సిల్ ముక్క తీసి ఊరికే పెదవులు కదుపుతూ గీయడం మొదలుపెట్టాడు. ఆ ఇద్దరు చూస్తూనే ఉన్నారు దూరం నుంచి. ఏదో నిర్ధారించినట్టు చిబాల్న లేచాడు జాన్. అతడి వెనకే లేచాడు చార్స్లీ. అక్కడ్నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ కాగితం అక్కడే వదిలేశారు. పావుగంట ఆగి నెమ్మదిగా ఆ ఇద్దరు ఆ రాయి దగ్గరికి వచ్చి ఆ కాగితం తీసుకోబోయారు. 2 బలమైన చేతులు ఇద్దరి మెడలను ఒక్కసారి పట్టేశాయి, పాము కప్పను పట్టినట్టు. ఒక జమీదారు, ఒక కానిస్టేబుల్, వాళ్లతో ఇంకో 4 లాఠీలతో ముందే మాటేసి వచ్చి పట్టుకున్నారు. అక్కడే ఉంది ఒక చిన్న పశువుల కొట్టం. కన్నుమూసి తెరిచేలోగా అందులోకి చేర్చారు ఇద్దరిని. ఇద్దరూ యువకులే, భయంతో వణికిపోతున్నారు. ఎవర్రా మీరు? చింతపల్లి పోలీసు పిడికిలు బిగిస్తూనే అడిగాడు. కొండోళ్లందరా అన్నాడొకడు. ఎప్పుడు పిడికిలి వాడి కడుపులో తాకిందో, ఎప్పుడు కింద పడిపోయాడో తెలియదు. ఆ సమాధానం ఇచ్చినవాడు కింద పడి గిరగిల్లాడుతున్నాడు. నువ్వు చెప్పరా ఎవరు మీ ఇద్దరు? మళ్లీ బిగుసుకుంటోంది పిడికిలి. నాకేం తొలదు దొరా, నాకేం తెలుదు. ఈసారి ముఖం పగిలిపోయేటట్టు కొట్టాడు చింతపల్లి పోలీసు రెండోవాణ్ణి. పెదవి పగిలి చిబ్బున చిమ్మింది రక్తం. పళ్ళు స్పర్శ కోల్పోయాయి. చెప్పండి. ఆ 6 కలిసి నరకం చూపిస్తున్నారు. అయినా నోరు విప్పడం లేదు. ఆ మొండి పట్టుదలతోనే పోలీసులకు రూఢి అయ్యింది. మీరు కొండదళంలో వాళ్లే, చెప్పండి రామరాజు ఎక్కడున్నాడు? పళ్ళు నూరుతూ అడిగాడు చింతపల్లి పోలీసు. మళ్లీ ఎముకలు విరిగేటట్టు గుద్దారు. మీరు ఇవాళ ఏదో ఒకటి చేబితేనే బతుకుతారు, లేకపోతే ఇక్కడే చస్తారు. గంట తరువాత మాంసం ముద్దలైపోయారు ఆ కొండవాళ్ళిద్దరు. మొత్తానికి చెప్పించాడు చింతపల్లి పోలీసు. వెంట తెచ్చిన ఒక లూయిస్ గన్తో పెద్దగడ్డపాలెం వైపు ఉరికింది మలబార్ బలగం. ఒకచోట విశాలమైన వరి పొలాలు కనిపించాయి. మధ్య మధ్య చింత చెట్ల గుబుర్లున్నాయి. తుపాకులు బారు పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు 70 మంది. అన్నివైపులా దృష్టి సారించుకుంటూ సాగుతున్నారు. బాగా పెరిగిన వరి పొలం గట్టును నడుస్తుంటే చాటునుంచి హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. 100 తుపాకుల పెట్టు. మరో 2 కొండదళం సభ్యులు పడిపోయారు. వాళ్లలో హాహాకారాలు. యువతల పక్క జమీదార్ కేశవ్ నాయర్ కడుపు మీద తూటా తగిలి బలమైన గాయమైంది. భీకరంగా జరుగుతున్నాయి కాల్పులు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏడుపులు, పెడబొబ్బలతో చేతికందిన సామాను తీసుకుని ఇళ్ల నుంచి కట్టుబట్టలతో ఎవరికి తోచిన దిక్కుకు వారు పరిగెడుతున్నారు. సంగతి తెలిసి పక్క గ్రామాలు కూడా ఖాళీ అవుతున్నాయి. వరుసగా గ్రామాలన్నింటికీ చేరుతోంది సమాచారం. తల్లడిల్లిపోతున్నారు కొండ ప్రజలు. కొండ కనుమల్లో గాలిస్తున్న స్వెయిన్ బలగాలకు కూడా ఈ హడావుడితో పెద్దగడ్డపాలెం కాల్పుల గురించి తెలిసింది. 47 మంది నాన్ కమిషన్డ్ అధికారులు, ఇంకో పటాలం, మలబారు దళం, కీనే, సూబేదార్ పణిక్కర్, పరమేశ్వరన్ నాయర్ అనే మరో మలబారు దళం అధికారి హుటాహుటిన ట్రక్కుల్లో అక్కడికి చేరిపోయారు. అంతా కలిసి కాల్పులు సాగిస్తూ కొండదళాన్ని తరుముకుంటూ వెళ్లారు. కొంత దూరం వచ్చేసరికి మళ్లీ ఎవరూ కనిపించలేదు. అక్కడంతా గాలిస్తున్నారు. సాయంత్రం అవుతోంది, అయినా వెనుదిరక్కుండా గాలిస్తూనే ఉన్నారు.
3: ఇక్కడే ఉంటారు, ఇవాళ వదిలే ప్రశ్నే లేదు, జాన్ శపథం చేస్తున్నట్టే అన్నాడు.
6: అప్పుడే అటుగా వచ్చారు ఒక గిరిజన కుటుంబం. ఈ కాల్పులకు భయపడే సామాను పట్టుకుని ఎటో పోతున్నారు. వాళ్లని కొట్టినంత పనిచేస్తే కొందరు విల్లమ్ములతో లింగాపురం వైపు వెళ్తూ కనిపించారని చెప్పారు. పెద్దగడ్డ పాలానికి 5 మైళ్ల దూరంలోనే ఉంది.

గంగాపురం. అక్కడే పెద్దవాగు కనిపించింది. జాన్, చార్స్లీ అలసటతో దాని గట్టున కూలబడ్డారు. బలగాలు చుట్టూ వెతుకుతూనే ఉన్నాయి. చీకట్లు పడిపోతున్నాయి. బ్యాటరీ లైట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అప్పుడే ఎలా వచ్చిందో ఆ ఆలోచన స్వయిన్కి. ఆ వాగులోనే దిగి వాయవ్యంగా అలాగే శబ్దం కాకుండా నెమ్మదిగా నీళ్లలో నడిచాడు. ఆ వెనకే సుబేదార్ పణిక్కర్. ఇద్దరూ గన్లు గురిపెట్టి నడుస్తున్నారు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు స్వయిన్. అక్కడే ఉంది కొండదళం స్థావరం. ఒక్క క్షణం పరికించాడు. ఒక పక్క కొందరు వంటలు చేస్తున్నారు. కొందరు తూటాలు తగిలిన వాళ్లకు ఏవో ఆకులు వేసి కట్లు కడుతున్నారు. రెండు నెగళ్లు వేసున్నాయి అప్పటికే. వాటి వెలుగులో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే రెండు కడవలు తీసుకుని అటు వచ్చారిద్దరు. ఆ ఇద్దరిని వెనక నుంచి పీకలు పట్టుకుని చాలా దూరం వెనక్కి లాక్కుపోయారు ఇద్దరు పోలీసులు. అంతలోనే ఒకడు తప్పించుకున్నాడు. ఒక్క ఉదుటున దూకాడు. కానీ గురి తప్పింది. పణిక్కర్ తుపాకీ అడ్డం పెట్టాడు. దాని బయనెట్ మీద పడిపోయాడు. కడుపు చీరుకుపోయింది. కొద్దిసేపటికే చనిపోయాడు. అతడు శరభన్న పడాలు. హడావుడి పడుతూ వెనక్కి వచ్చిన స్వెయిన్ సంగతి చెప్పి మలబారు దళాలను మూడు భాగాలు చేశాడు. ఒక విభాగం నీటిలో నుంచి వెళ్ళింది. రెండో విభాగం వెనక పక్కకు వెళ్లి మాటు వేసింది. మరొకటి ముందుకు వెళ్ళింది. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. పగలంతా యుద్ధం. తిండి లేదు. అంతా డస్సిపోయి ఉన్నారు కొండదళంలో. అప్పుడు రెండు విభాగాలు ఒక్కసారిగా విరుచుకుపడి కాల్పులు ప్రారంభించాయి. అయినా కొందరు వీరోచితంగా పోరాడారు. కాల్పులు జరిపారు. కానీ ఎదుర్కొనడం సాధ్యం కాలేదు. అక్కడే ఉన్న కొండగుహలోకి పారిపోయారంతా. నిజానికి అసలు స్థావరం అదే. రామరాజు కోసం, ఇతర నాయకుల కోసం అక్కడ పక్కలు కూడా వేసున్నాయి. రామరాజు అక్కడే ఉండి గాయపడిన వాళ్లకు ఏవో లేపనాలు పూస్తున్నాడు కాగడాల వెలుగులు. ఆ పక్కల మీద ఎవరో ఉన్నారని కాల్పులు సాగించారు. నిజానికి రామరాజు పడుకునే పరుపు మీద కూడా కాల్పులు జరిగాయి. కానీ ఆ సమయంలో ఆయన దానిమీద లేడు. ఆ చీకటిలోనే రామరాజును తీసుకుని గంతన్న, కొటికల బాలయ్య బయటపడ్డారు. మల్లు, పడాలు నాయకత్వంలో పోరాటం సాగుతోంది. అర్ధరాత్రి వరకు ఒక కసితో, ఉన్మత్తతతో కాల్పులు సాగించారు పోలీసులు. చివరికి మల్లు కూడా గాయపడి పక్కకు తప్పుకున్నాడు. చీకట్లో ఎవరికేం జరుగుతుందో తెలియడం లేదు. తెల్లవారింది. అలాంటి వేకువను మన్యం ఏనాడూ చూడలేదు. అడవి బిడ్డల నెత్తురులోని ఎరుపును కూడా రంగరించుకుని మరింత ఎర్రబడ్డాడు సూర్యుడు. లింగాపురం నుంచి శరభన్నపాలెం వైపు నడుస్తున్నాయి పోలీసు బలగాలు. మూడు పటాలాలు. ఒక పటాలం ముందు నడుస్తోంది. రెండు పటాలాలు వెనక నడుస్తున్నాయి. వాటి మధ్యలోనే 13 నులక మంచాలు. ఒక్కొక్క దానిమీద ఒక్కొక్క శవం. పొట్టచీలి, పేగులు బయటకు కనిపిస్తున్న శవం ఒకటి, తలలో తూటా దిగిన శవం ఒకటి, గుండె చీలినది ఒకటి. ఇలా నిన్నటి పోరులో కన్నుమూసిన అడవి బిడ్డల శవాలే అన్నీ. ఒళ్ళు జలధరించేటట్టు, రక్తం గడ్డకట్టేటట్టు ఉన్నాయి కొన్ని. ఇంకా రక్తమోడుతున్నవి కొన్ని. పెద్దగడ్డ పాలెంలో చనిపోయిన వాళ్లు 5. లింగాపురంలో కూలిన వాళ్లు 8. అదొక నిలువెత్తు రక్తపు ముద్దల ఊరేగింపు. ఛిద్ర మానవాంగాల భయానక ప్రదర్శన. పోయిన భయం మన్యవాసుల కళ్లల్లో మళ్లీ వచ్చి చేరుతున్న సంగతి పోలీసులకు తృప్తినిస్తోంది. పొగిలి పొగిలి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అణచిపెట్టుకుంది మన్యం. దొరికిన 10 చేతులు కట్టేసి నడిపిస్తున్నారు. రామరాజు పట్టుబడలేదన్న సమాచారంతో ఊపిరి పీల్చుకోగలిగిన మన్యప్రజల గుండెల్లో మొదటిసారి భయానికి బీజం పడిపోయింది. ఇది ఘన విజయమంటూ మద్రాసుకు తంతివార్త పంపాడు హెపెల్.

వచ్చే సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 53వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:54 భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శామే గజల్ ఈ కార్యక్రమంలో పంకజుదాస్ పాడినటువంటి గజల్లు విందాం. పంకజుదాస్ భారతదేశానికి చెందిన గజల్ నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాపులో తన రచనలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పంకజుదాస్ 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బంతో తన కెరియర్ను ప్రారంభించి 1981లో ముఖరర్, 1982లో తరన్నం, 1983లో మొహఫిల్, ఆ తర్వాత పలు ఆల్బంలో కూడా పాడి మెప్పించాడు. పంకజుదాస్కు 2006లో భారతదేశ 4వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ లభించింది. 2006లో పంకజుదాస్ పాడినటువంటి ఓ గజల్ విందాం ఇప్పుడు. కిత్నా బేదర్దియే జమానా హై, ఈ గజల్ విందాం.

0: రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో రాజేష్ వైద్య స్వరరచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు ఉంటుంది. ప్రతి శనివారం సాయంత్రం 6:20 కూడా ఉంటుంది. ఇలా మన పురాణాల కార్యక్రమంలో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి మన పురాణాలు కార్యక్రమంలో గత కొన్ని వారాల సంధి నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయిని కథ, బుడిగ జంగం కథ వినిపించడం జరుగుతుంది. బల్మూరి కొండలరాయుడు తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలలో సుమారు 300 సంవత్సరాల నాటి చారిత్రక జానపద కథల్లో కొండలరాయుడు ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. భోగం సానితో కలిసి ఉన్న కొండలరాయుడిని అక్కడి ప్రజలు దేవుళ్ళుగా పూజిస్తారు. ఇప్పుడు విందాం కొండలరాయిని కథ, బుడిగ జంగం కథ 4వ భాగం.
1: ఈ కథ కొండల కథ చెప్పేవాళ్ళు లక్ష్మణ మండలం జిల్లా ఆదిలాబాద్ కనకాపురం వాటి గ్రామం ఆ తరబడి బుడిగ రంగాల కళాకారులు గంధం నడిపి గంగారాం, చిన్నగంగారాం, గంగారాం ఈ కథ చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ చెప్పేవాడ 3వ భాగం,
2: 4వ భాగం,
1: 2వ భాగం అయిపోయింది, 3వ భాగం కథ అయిపోయింది. అయితే రక్పతి రాయుడు ఆ పిల్లగాన్ని మాత్రం పెద్ద చేసుకొని 3వ భాగం కథ తల్లి చేతికిచ్చి ఆయన వ్యవసాయం చేస్తుంటే ఆ దశలకు ఒరిసి ఓరవలేక పగవట్టి ఎత్తల మీద మత్తల మీద తలగట్టి నీళ్ళవారిస్తుండే నడిచి నేను కయ్యముడిచ్చి నేటలైన చంపింది దానికి పగలబట్టి రక్పతి రాయుడు చంపించింది వాళ్ళు దేశాయుడు. ఎల్లమ్మ చెరుకాడ పరిశ్రమ గడికాడ కన్నయ్య కాలక్కడ రక్త కుంభం పోసి రక్పతి రాయుడు చంపితే దమ్మబోయి కాలు కడుపులు మొక్కిన ఎనలేదు. ఎనకపోతే పిల్లలు ఎరబడి కాలం చేసిన కాలతో తన్నేసాడు. తన్నేసి ఇప్పుడు దేశాలు చంపి వెళ్ళిపోయినరు. దమ్మవాడవాడు రక్పతి రాయుడు రావంగా దమ్మవాడికి ఈ కొడుకులు అత్త నువ్వు వస్తావు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పని ఏ దేశం వెళ్ళిపోయి కొడుకులు దాదుకు అని చెప్పి రక్పతి రాయుడు పాన విడిచాడు. రక్పతి రాయుడు సందం చేసి దమ్మవ మాత్రం 5 దినము నాడు ఎవరికి వెళ్ళకుండా మానగడు వదిలిపెట్టి ఆడికెళ్ళి మాత్రం పోలస్ దాటింది. కోణాపురం దాటి అల్లిపురం మీకెళ్ళి అడగడం మైతాపురం అయోధ్య మీకెళ్ళి ఉప్పడిగా దాటి రాయకల్లికెళ్ళి బుత్పురం రామజీపేట దాటి లింగాపురం దాటి సింధూరు మీకెళ్ళి బోరపల్లి రేవు దాటి చిన్నపిల్లల పెరకపల్లి చిట్లూరికెళ్ళి మధ్యపల్లి మాసాయపేట దాటి వెళ్ళొచ్చింది. 3వ భాగం ఇడుకు వచ్చిపోయింది. 4వ భాగం కథ చెప్పబోతున్నాం వినండి. 4వ భాగం కథ అయితే ఆ ఊళ్ళో ఎలగడప గడి లోపల ఉన్నవారు ఏతురుడు జిల్లరిసా యవసిన్న

0: సాయం వదనొచ్చింది అమ్మవ్వ.
1: కాణాపులు లేకుండే, కడము లేకుండే, జల్లలు లేకుండే, ఇంద్రపల్లి లేకుండే, నిర్మల్ కూడా చిన్నగానే ఉండే. కానీ పెద్దగా ఉన్నది ఎలగడపనే. ఎలగడప అంటే ఒక కులంకు 1000 గడప,
2: కులానికి 1000 గడప,
1: ఒక కులంకు 1000 ఇండ్లు. ఆ ఒక్క కులంకు 1000 ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఊరు పేరు ఎలగడప అని పెట్టిండ్రు. పెడితే ఆ ఎలగడప వెళ్తుండ్రు జమదార్ సాహెబు. జమదార్ సాహెబ్ అవ్వడంగా ఎలగడప వెళ్తున్నాడు వారం అంగడి అంగడికి. అలాగే ఒక్క అంగడికి ఎల్లిగడ్డ పొట్టు ఏడుగు మోతాయి, ఎల్లిగడ్డ పొట్టు వెళ్తుంది అంగడి ఎలగడప.
2: ఎలగడప
0: అంత పెద్ద వచ్చింది,
1: అంత పెద్ద ఎలగడప వెళ్తున్నాడు జమదార్ సాహెబు. ఆ జమదార్ సాహెబు వెళ్తున్నా చెప్పింది అమ్మకు తెలిసింది. ఏమిరా నాకు నలుగురు కొడుకులు, నేను మరి తిందాం, తిండి లేదు, కట్టబట్ట లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర తీయరు, జమదార్ సాహెబు కాలు పట్టుకుంటా చెప్పి ఆ జమదార్ సాహెబు దగ్గరికి వచ్చింది అమ్మ.
0: అంగీత

0: దేవుడు చెప్పాలని చెప్పాలి విండు సాయం
1: సాయం
2: నా దేశం ఎక్కడ నా రాజ్యం ఎక్కడ నడుతున్నావా?
1: అవునవును
2: అజంధర్ సాహెబ్, నా దేశం నా రాజ్యం మానలపల్లి.
1: మానలపల్లి
2: నా తల్లి గారు వనగా పోలాస, నా అత్తగారు వనగా మానలపల్లి.
1: మానలపల్లి
2: అత్తగారు వనగా పలువురోళ్ళు, తల్లి గారు వనగా జువ్వరోళ్ళు. డెబ్బేడుగా దేశాయిలా తోడ పుట్టలి అమ్మవారి.
1: అవునవును
2: రక్పతిరాయుడు సాగంగా దిక్కుండు. రక్పతిరాయుడు సావంగా ఇక్కడ సర్దారు పిండవు రక్పతిరాయుడు. రక్పతిరాయుడు బుద్ధి పెంచి అతను నాకు పెళ్లికిచ్చారు. పెళ్లికిచ్చినాక నాకు ముగ్గురు నలుగురు నలుగురు కొడుకులు పుట్టాక రక్పతిరాయుడి మీద పగబట్టి నా భర్త చేసిన పనుల మీదకి వెళ్ళి నానాంబులంత పగలబట్టి ఆ పొలస కట్ట మీద రక్త కుంభం పోసి నడబడి చెట్టు కింద రక్త కుంభం పోసి నా పాడ తీసిండ్రు. నా భర్త పాడ తీస్తే నా భర్త పాడ పోంగ నా పాడ కూడా పోతా చెప్పి నా కొడుకులు పట్టుకొని నా రాజ్యం నా దేశం ధనం శ్రీమంతవంతం వదిలిపెట్టి ఊళ్ళను వదిలిపెట్టి ఊళ్ళు దాటకుండా పల్లె దాటుకుంటా నర్సిన కాలం బొక్కలు వచ్చిన ఊపిరి శత్రువులు తీరయి. నా కడుపులో వండం లేదు, నోటి పైన జలం లేక
1: జలం లేక
2: మట్టుకొని

0: ఎత్తచ్చి నరివి ఎత్తచ్చి నరివి ఏడులో కరువు
1: దిగులేక నీవు లేక కాసుకున్నట్టు లేక తెలుసుకునే బాంధవ లేక
2: లేక
1: తెలుసుకునే భర్త తప్పుకొని వద్ద వచ్చాను. కానీ నీ ఆడతల్లి తల్లి అంటే ఆడతల్లి అంటే అందరికి తల్లి
2: అంతే
1: కదా. నీ తోడ ఉంట అక్క ఎదురనుకో,
2: అవును
1: లేకుంటే నీ కడుపులో బిడ్డ బిడ్డనుకో
2: బిడ్డనుకో
1: కడుపు కన్నా పెట్టి నోటి మీద జలం ఇచ్చి
0: నలుగురు
1: అయ్యా
2: నలుగురు
0: పేరేవాడు
1: పెద్ద కొడుకు ఎంగలరాయుడు, నడిపో నరసింగరాయుడు, మూడవ
2: లింగరాయుడు,
1: ముగ్గురికి చిన్నవాడు బలుగురికి కొండయ్య.
0: కొండయ్య పేరు చెప్తే సాయాబు కుర్చీపో రావా.

0: వారం ముగ్గురు చిన్నోడు కొండలరాయుడు కొండగట్ట వరమల్ల వరం చెబుట్ట పిల్లగాడని చెప్పి ఎప్పుడు చెప్పిందో
1: పేరు చెప్తే
0: మీద మీద కొట్టు కొడుకు కూర్చో బోర దిగ్గులు వడ్లేసిండు జమలారా దమ ఒక రూలు పోయింది ఆమె కడవలు వంట పసలు అయింది.

0: పడుతుంది కొడుకు పేరు చెప్తున్నా
1: పడుతుంది ఏమో ఆడతా లక్ష్మి బతికి తల్లి పడుకున్నా కొండలు రాయడం అంటే నీ కొడుకేనా అమ్మ కొండలు రాయడం అని పేరు చెప్తేనే లాభం లబ్ధి పెడుతున్నారు కోసం మోడ పోతున్నారు కొంతమంది వాళ్ళ ఆడి పక్కల
2: నేరవదలేదు
1: అంత
2: భయపడుతున్నారు
1: నాశనం
2: అవుతుంది
1: నాశనమైతుంది ఈ కొడుకు చేయబట్టి నేను ఉంచుకోను చెల్లిపో
0: వెళ్ళిపోను మరి ఒకవేళ ఒక్కరాని వెళ్ళిపోతా వెళ్ళిపోయి
1: అయ్యా ఇంటవా అయ్యా.

0: చెప్పి అయితే కొడక కొన రాయడా చదువు పని చదువు చెప్తా జిల్దార్ సాహెబ్ కొడుకు ఐదేళ్ల పిల్లగాడు
1: అబ్దుల్ కాదర్ కొండయ్య ఒక ఏడోళ్ళే అయితే వాళ్ళిద్దరు ఒక్కడే ఒక్కడే టైంలో బలగోటోళ్ళు అయితే దమ్మవారు చూసి కొడుకా కొండయ్య మరి జిల్దార్ సాహెబ్ కొడుకు అబ్దుల్ కాదర్ నువ్వు కూడా ఆయన ఒక రాజు కొడుకు లెక్కరే ఈ ఎలగడపై ఏడుతుడు కదా రాజే కదా నువ్వు ఒక్క రాజు కొడుకు లెక్కరే మీరిద్దరు కూడా సదుపాయం సదుపాయం ఉంటారు అంటే కంటవా.

0: పెడుతుంటే చదువు నేర్చుకుంటా
1: అవును
0: అడిగితే దోస్తులు అన్నాడు తమ్ముడు తమ్మంట అన్న
1: అన్నాని
0: ప్రేమ దోస్తులు అయిపోయాడు అయిపోయితే ఒక్కరాడు అబ్దుల కదరప ఆయుషులు ఆ ఊళ్ళు ఐదుగురు కడవండి మాత్రం ఎర్రగొర్రెలు ఎర్రగొర్రెలు నిల్లువు పోతా చెప్పి నూతికాడు పోయి ఆ కుండ తెచ్చుకొని నిల్లుసుకొని పోతాడు పోషుడు అబ్దుల కాదరు
1: అవును
0: ఏమంటుండు కొడతోటి
2: అరే కొడయ్యా నువ్వు బాగా సామ్యత్త సామ్యత్త విద్య చెప్పంటావు సూటి బాగున్నా అని చెప్పంటావు
1: సూటి బాగున్నాడు
2: ఇప్పుడైతే ఐదు గురాల ఆడు ఐదు కుండలు మట్టి కుండలు
1: మట్టి కుండలు
2: ఐదు కుండలు నీళ్ళు ఎత్తుకొని పోతున్నారు అయితే మన చేతిలో గుల్వర్ ఉన్నది ఈ గుల్వర్తో గుల్వర్ రాయి పెట్టి చూసి ఆ ముంగడి ఇద్దరు తప్పియాలా ఎనకి ఇద్దరు
1: తప్పియాలా
2: నడమ పోయేటి ఆమె ఎత్తుకున్న కుండకు దెబ్బతీయాలి అయితే ఆ కుండ పని నీళ్ళు ఎప్పుడు పోతాయో పురుషార్థి
1: పురుషార్థి
2: అని అబ్దుల్లా కాదరు
0: పందెం పెట్టుకున్నారు వెనకైద్దరు ముగ్గురు తప్పించి సడన్లా కుండవాల కొట్టాల అయితే కుండవాల కూడా ఇక్కడికి వెళ్ళి కొడితే అక్కడికి వెళ్ళి పక్కేసుకుని
1: వెళ్ళిపోవాలి
0: అయితే నీళ్ళ సింగ్ కింద పడకుండా నువ్వు మైదు వాతకు పెడతావా నిజంగా మరి పెట్టబోదట్రా
2: పెడతా చూడు
0: పెట్టబోతే ఐదు కుతురు
1: కుదురాడా
0: షర్టు పట్టుకున్నారు
1: అవునా
0: చేత పట్టి చేత పట్టి కొడుకు కొండయ్యా
1: కొండయ్యా
0: చేత

0: పరగకుంట ఇక్కడికి వెళ్ళి పొక్కేసుకో అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయితే నీళ్ళు కింద పడతాయి కదా,
1: కింద పోతాయి
0: అయిపోయి అక్కడికి నీళ్ళు కింద పడే అతుకు పెట్టాలని చెప్పంటే
2: కొట్టుకోకుండా పొక్క పడితే నీళ్ళు కొట్టుకోకుండా అతుకు పెడతాను
1: అతుకు పెడతాను
2: తీసుకుపోయి అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను రెండు పొక్కలు పడి
1: అవును
2: ఇక్కడ పెడితే అక్కడికి పోతున్నాయి అక్కడ పెడితే ఇక్కడికి పోతున్నాయి
1: ఇక్కడికి పోతున్నాయి
2: నాతో పందెమాడినావు నేను సూడు చూసే విధంగా దెబ్బ కొట్టా రెండు పొక్కలు పడ్డాయి నువ్వు నీళ్లు పొట్టుకోకుండా మైదం పెడతాను పెట్టినావా చెప్పి ఐదని దొరకబట్టి అగబెట్టి ఐదు గుద్దులు కుట్టా.

0: అందరు దొరకబట్టి కొట్టయ్యా, ఓడిపోయాను నీకు గెలిచిన, నా పని గెలిచింది నీ పని ఓడిపోయింది
1: ఓడిపోయింది.
0: ఈ హైదరాబాదంగా మరి పెద్ద రాజు కొడుకు ఈ ఎరడపై ఏడు కొడుకు అని చెప్పి ఆలోచించాలి. పని కదా అని చెప్పాడు కోడి, దొరకబెట్టి అంగ పెట్టి ఐదు గుజులు కుట్టి
2: ఐదు ముక్క రక్తం కక్కి అల్లా మర్గేరని చెప్పి.

0: కాదర్ ఏమైంది మేడం అని చెప్పాలి
1: అబ్దుల్ కాదర్
2: కొండరాయుడు పందెం పెట్టుకున్నాం పందెం పెట్టుకుంటే ఎర్రగొల్లు ఐదుగురు కుళ్ళు ఎత్తుకుని ఇలా కొండ ఎత్తుకుని పోతున్నారు పోగా నేనే అన్నా అరే కొండరాయుడు సిపాయి అయితే గుల్వర్ చేత పట్టి ఇద్దరు ముంగర వేటు ఇద్దరు తప్పించి ఇద్దరు తప్పించి
1: నడవకుండా
2: ఒక దెబ్బ కొట్టు ఇక్కడ పొక్క పడగ సూడు దెబ్బ కొడితే పొక్క పడ కుండకు పొక్క పడి ఇక్కడికి రౌతట్లో వెళ్ళిపోవాలా నువ్వు అట్లా పొక్క పడగొడితే నేను నీళ్ళ కొట్టు పోకుండా మైదం పెడతా చెప్పన్నా
1: అనుకున్నా
2: చెడతాడు చెడుతు ఓన్లీ ఓడిపోతే అలా ఐదు గుద్దులు అని చెప్పి అనుకున్నా అనుకుంటే పే కొడుకు కొండయ్య సూడు చూసిండే సూడు చూసి దెబ్బ కొట్టిందంటే పే కొడుకు
1: ఆడు
2: బాగులే చూడబట్టి సరుబల్లే చదువు సరుకుంటూ ఉండగా ఇక్కడ రాసుకోరంటే ఇక్కడ రాసుకుంటే బతి పెడతా కుసిన పొరలో గుచ్చుకిస్తాడు ఆడిపోరలో పక్క పొరలో కూర్చుంటూ ఆడిపోరలో తొండ బట్టి గుచ్చుతాడు
1: రాళ్ళవాడు కొడతాడు
2: ఇవన్నీ ఆడు కుండ దెబ్బ కొట్టాగానే ఆ కుండ రౌతు దెబ్బ తగిలి ఇక్కడికి వెళ్ళి రౌతు అక్కడికి వెళ్ళింది
1: వెళ్ళింది
2: నేను మా ఇద్దరు పట్టుకోవడానికి ఈ పక్క కట్టాల ఆ పక్క
1: కట్టాలి
2: ఈ పక్క పెడితే ఆ పక్క పోతుంది ఆ పక్కకి పెడితే ఈ పక్కకి
1: ఇంత
2: ఆడకుండా ఎరినా అరే నువ్వు ఓడిపోయినావు నీకు గెలిచి ఆడాడు అని ఆయన పేకొడుకు ఆ దుర్బలు పట్టి అంగవెట్టిండే అంగవెట్టి ఐదు కుదురు కుద్ది ఐదు ఒక
0: రక్తంగా
1: కాదారు
0: అప్పుడు ఇదే కొడక తప్పు నీవు ఉంది అనుకుంటుకొని అరే కొడ ఎట్ట కొట్టావో చెప్పంటే ఆ నామికి మరవాడా
1: మరవాడు
0: మళ్ళీ ఈ బుద్ధి ఉంచుకోక చెప్పని తండ్రి బుద్ధులు

0: పల్లెకు రావంగా నిలగడ పగులు ఏముందో
1: ఏమున్నది
0: ఏ నీళ్ళ కందకం చుట్టుముట్టు కందకం
2: కందకం అంటే నీళ్లు
1: నీళ్లు
0: ఆ నీలగడ్డ కాడికి ఆ చెడు కాదరు అచ్చి ఎవరు పట్టే ఒరే కొండయ్యా నేను దొరుకుతా ఎగురుతా దొరుకుతా ఎగురుతా అని చెప్పి అంటావు ఇంకా కొండ వరకు ఉంటాడు కాదురా ఇగో పుస్తకాలు ఇక్కడ పెట్టి ఈ నీళ్ళ బొట్టు అంటకుంటా
1: అంటకుంటా
0: ఇవతల కాడకి వెళ్ళి అవుతాడు కాదు దొరకాల
1: కోనేరు
0: దొరికిన వాడికి ఏం లేదు
1: ఏం లేదు
0: దుర్గ నీళ్ళ పడవాడికి ఐదు గుర్తుకుంటుడు
1: చెడుతుంది చెడు
2: చెప్పి పని

0: పంచం కట్టే ఒరే కాదారు నా వల్ల కాదురా అరే బాగా దూరం ఉండదురా మరి నువ్వే ముందుకు అయితే నువ్వు కట్టుకోవడం
1: నేను నేను ఎప్పుడుకలే నేను దురుకుతా ఎగురుతా కొడతా తిరుతా నీ లెక్క కోతి పుడుతాను
2: సరే
1: నువ్వు కోతి పుడుతాను చేసావు నేను పంది కట్టా నువ్వు ముందుకు నువ్వు పంది గెలిచివా
0: అని చెప్పి ఎప్పుడు కట్టిండు తప్పదనుకోని పుస్తకాలు అక్కడ పెట్టిండ్రు అదే కాదరు మళ్ళీ ఓడిపోదు అని చెప్పి రాయుడు రక్కదు రాయుడు కొడుకు కూడా రాయుడు కొండల

0: ఊరుకు కొన్నరాయుడు దమ్మవ కుమారుడు, ఈయనక ఏడు అడుగులు పెట్టి కోతి ఎగిరినట్టు దొరికి ఎగిరి, వానుడు ఎగిరినట్టు ఎగిరి మనవంత పడి కదలా భూమి దొరికిండు, దొరికి తొడగొట్టిండు. అరే కాదరు నేను దొరికిన కానీ నువ్వు దొరుకురా అని చెప్పను. వాటి
1: చెప్పి ఆ కాదర్ ఏం చేసిండు, ఆ దుర్గుతా చెప్పి కాళ్ళు లేపిండు, కాళ్ళు లేపి దుర్గపోతే అడుగుతుంది సుగంధ వెళ్ళి పుట్టువాడే, అది తుకల పుట్టువాడైపోయా అంతే కదా దుర్గ పోయి ఆ కాదరి.

0: కందుకం దాట పోయి కింద పడవు, కాలు జారి కందుకు పడవు. మొక్కలు పట్టుకో రెండు కదలడి. నేను ఇష్టం అని చెప్పి నడవ కదా, నడవులు
1: నడవులు
0: అప్పుడు వాడవాడు కొండయ్యా అక్కడ వేణుడు కిమ్మడికి కొట్టిండు.
1: కంప బాగుందా
0: కొండలు రాయు పేపర్ పన్ను
1: పెట్టిన
0: కొండ కాయడ చెప్పి కోపం
1: సరే కొడతా.
0: అరే కొండయా కొండగా ముందు కూర్చున్నా చెప్పడే కోపం తలవా లగాచి కూర్చోపోతే మెల్లగుత్తా అని చెప్పి మళ్ళీ కందుక దొరికిండు
1: దొరికిండు
0: వచ్చేది పట్టి కుద్దు.

0: కాదారు మళ్ళా కొట్టిడి దగ్గర తీసుకున్నాడు నాకు నీకు కోపం పంజాబ్ ఇది చెడుతావు అని చెప్పి మళ్ళీ రక్తం కరిగిండు అవినీతోటి కడుక్కొని కాదరు కడుక్కొని
1: కడుక్కొని
0: మళ్ళీ బట్టలు ఉల్లరేసుకొని మళ్ళా కాదరింటికి కాదర వేయండు తమ ఇంటి కొడుకు వచ్చాడు
1: వచ్చాడు
0: తమ ఇంటికి కొడుకు
2: వచ్చాడు రావంగా ఊరి మీద దున్నపోతు
1: అవును
2: ఊరి మీద దున్నపోతు ఎర్రగొల్లని దున్నపోతు ఎర్రగొల్లదేమో సంతమది
1: సంతమది
2: ఆ ఊరి మీద ఏమో ఊరి మీద్ది
0: అట్లున్నాయా
2: ఆ రెండు దున్నపోతులు కొండలని బాగుషేడు ఆ దున్నపోతులని
0: కొడుక కొండయ్యా
1: ఒక
0: మాట పూతా
1: కొండయ్యా
0: కొడుక రెండు కొయ్యవైనా కొయ్య పోతే మూడు మనకు అంటే అట్లెండ వస్తా కోళ్ళు వస్తాయి పులుసుకు వస్తాయి కొడక కాపాడు కొడక అని చెప్పి తలికగిలివేది
2: అప్పుడు అట్లు ఎండ పోసినావు ఎండ పోసినాక ఇక్కడ కాయలు ఉన్నావంట ఊరి ఇసుకలు రాకుండా కోళ్ళు రాకుండా ఇక నువ్వు అని చెప్పి తల్లిని తెలిసిండు
0: తల్లి కైకిలి పోయింది
2: ఎప్పుడు కైలు పోయిందో కొడుకు కొండయ్య కుసుండు కట్టె పట్టుకుని కుసుండక గుల్వరు గుల్వరు అయిపోయి గుల్వరు సేత పట్టుకొని ఐదు రాళ్ళు సేత దగ్గర పెట్టుకొని కూసున్నాడు కూసుంటే ఆ అడ్డకాడికి కోళ్ళ రాక ఉంటాయా
1: అత్తాయి
2: కోళ్ళు వస్తున్నాయి
1: కోళ్ళు
2: రెండు కోడి పుంజులు వచ్చి అట్లు ముక్కుతున్నాయి కట్టె పట్టి బేరీ అన్న కొండయ్య
1: ఆ
2: గుల్వరు బట్టి కోళ్ళకైనా

0: ఒక జెండా ఒక కోడి వచ్చింది, ఊరి వీసుకెళ్తే ఊరి విషయాలు కొడుతున్నాడు, ఊరి వీసుకు చంపెత్తున్నాడు,
1: చంపెత్తున్నాడు.
0: ఆ కోడి చంపెత్తే ఆ కోడిని ఆదుకున్నారు, ఊకుంటారా?
1: ఊకుంటారు, ఊకుంటారు.
0: ఆ కోళ్ళు ఆదుకున్న వాళ్ళు ఆ కొండ మీదకి మంట కయ్యాక

0: చచ్చే వాడు రే తల్లి లేదు, తల్లి
1: తల్లి లేదు,
0: తల్లి వచ్చినాక ఫోన్ చేసి చెప్తాం అని చెప్పి ఆ కోలం పట్టుకుని వెళ్ళిపోయింది. మరి చెప్పలేకుండా కొండ ఆడికన్నా ఆడికి పన్నెండు పిల్లలైపోయింది. ఎవరు కొండ
2: పన్నెండు
0: సార్ కాలని కొట్టి కోల తప్పేసి చంపేస్తే ఉరివిసుకలు కుప్పు
2: రాలుతున్నాయి.
0: ఆ కొండయ్య బాగా చూసాడు ఆ ఉరివిసుకలు గుంపు గుంపడాలుతున్నాయి. కోళ్లు పదైదు కాచుడు ఉరివిసుక దొరుకుతాయి, అవి
1: దొరకాయి
0: దొరకాయి, ఉరికి దొరుకుతాయా
1: దొరకాయి,
0: ఉండిలు కూడా దొరకాయి
1: దొరకాయి.
0: అయితే చాలా ఇంకా బాగా చూసాడు ఇవి ఒక్కసారి సావై
1: సావై
0: ఒక సాటకు అడ్డం పెట్టి ఒక్కసారిగా మెత్త అని చెప్పి సాటకు పుల్ల తాడు కట్టిండు, సాటకు ఇటు పెట్టిండు, అడ్డాన్ని కుప్ప చేసి బట కప్పిండు, బటకు దోసినట్టు పోసి
1: అడ్డు పోసి
0: ఆ సాట పెట్టిండు.
1: దాని కట్టెపోటు పెట్టి
0: కట్టెపోటు పెట్టి కట్టెకు తాడు కట్టిండు,
1: తాడు కట్టిండు.
0: అవి బుక్కగా కట్టెపోటు గురితే ఆ గుల్లగా
1: పెట్టి దాని సాట కింద ఉంటాయి అవి ఉరివిసుకలు.
0: కాటకు వాడవాడు సాటకు పోటీ పెట్టి కట్టెకు తాడు కట్టి కుసుడు ఎప్పుడు అంటే కాడికి వచ్చి ఉరివిసుకలు. ఊరివిసుకలు వచ్చినాక కట్టెపో తాడు గుండెండు, గుండె వరకంటే పిట్టలు సాట కింద ఉన్నాయి ఊరివిసుకలు. చెప్పి ఒక్క ఊరు దొరక పట్టిండు, కాళ్ళకు పట్ట పెరుగు చుట్టిండు, చుట్టి గ్యాస్ పోసిడు,
1: గ్యాస్ పోసి
0: గ్యాస్ పోసి అగ్గి పుట్టించుడు, అగ్గి పుట్టించి

0: అగ్గి పెట్టి సప్పుడు అగచ్చిట్లు వచ్చిండు. ఏమనంటే
1: అగ్గి కుడుతున్నాడు, అగ్గి పెట్టుకుని ఒక్కటి మీకు కాలేదు. ఆ ఇల్లు అగ్గి అంటే పది ఇల్లు కలిపాయి, అయితే జమీందార్ సాహెబ్ కు అలవ చేయడు, ఏమిరా ఈ గుడిసాకి అగ్గి పెట్టే ఓళ్ళు పెట్టి అని చెప్పి ఓళ్ళు చూద్దామన్న ఏమి లేదు. ఆ ఉరివీసికి అగ్గి చచ్చిపోయింది, మరి పెట్రోల్ వాళ్ళు మరి ఓళ్ళు వాడతలేదు. కొండయ్య పెట్ట పెట్టిండు, ఇంట్లో దాగి ఉన్నాడు.
0: దాగున్న తర్వాత తల్లి తమ్మ కగిలి వచ్చింది, తెల్లారి లేచిండ్రు. ఆనాడు నిలబడ అంగడి, ఆ రోజే అంగడి రోజు ఒరే కాదరు నారాయణ చెప్పుకోరు పోతున్నాడు. బుధ మీద చేసుకొని ఒకరి మీద బుధ మీద చేసుకొని
1: పోతున్నాడు.
0: పోంగా ఊరు మీద వచ్చిన పోతు ఒక్కటి అవసరం రామోజీ రామస్వామి పోతే
1: ఒకటి,
0: కానీ రెండు సేవ సేవ ఉన్నాయి కానీ అవసరం రామస్వామి
1: పోతున్నాడు. నాలుగు
0: చూసిండు కొండయ్య, యుద్ధం అంటే ప్రేమ, కుత్తి అంటే ప్రేమ, నడ అంటే ప్రేమ.
2: మరి పెద్దల ఇన్నం దున్నపోతులు దునుకులాట, దున్నపోతులు కొట్లాట తిడేయట, బాగా గుద్దుకుంటే అట, ఇవి ఎట్లా గుద్దుకుంటే సుత్తా అని చెప్పి ఊరి మీద దున్నపోతు ఒకతో పట్టుకుపోతున్నది.
1: అవును
2: అవసర రామస్వామితో దున్నపోతు ఒకతో పట్టుకుపోతున్నది. ఆ పోయేటి దున్నపోతుల్ని రెండు దున్నపోతులు ఒక దగ్గర మలిపిండు, మలిపి ఆవిడికి రెండిటి కలిపి చీటి కొట్టిండు. ఆవిడ కోపం వచ్చినట్టు చీటి కొట్టి ఆవిడికి మెల్ల కట్టెపుల్ల పట్టి గిలికిచ్చి గిలికిచ్చి గిలికిచ్చి కయ్య ముట్టించాడు.
0: ముట్టిస్తే దున్నపోతుల కొట్లాడా, దున్నపోతుల కొట్టాడా. ఆ చిన్నవాడా.

0: మనిషి యుద్ధం పెట్టి మరి లైవ్ పెడుతుంటే
1: పారిపోతున్నది, పారిపోయిందని మలపకత్తుడు మళ్ళీ ఇద్దరు పెడుతున్నాడు,
2: ఇద్దరు పెడుతున్నాడు
0: మంది చెప్పి బాధపడుతుడు కాదరు పగబడవుతుడు కొండయ్య పగవంతా అబ్దుల కాదరు ఐదు గుద్దులు గుద్దింది ఊరి మీద పోతూ అవసరం అవసరం పోతుంది నాయనుంది కదా నోరు దర్శి కింద పడిపోయింది, కింద పడిపోయింది దాన్ని పొడవ వస్తుంది ఎవరు ఊరి మీద పోతుంది పొడవ చూసి కొండయ్య కివ్వటకి.

0: పోదు, కింద పడిపోతే కింద పడాలి పొడుతున్నదే.
1: కింద పడాలని పోయి బాబా చెప్పేసి పెట్టక మళ్ళీ పడబోతుందని చెప్పి కోపంగా చూడంగా కొరికి పడేసి మిషన్ దిద్ది కిర్రబడ్డ కీక కొట్టివ్వడంగా పొడవేడుతున్న పోతుంది మీద కూడా.

0: ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే చూసి అట్లా మంది అంతా అరే ఇవరిదాకా దున్నపోతుండ్రి, ఒక్క మనిషి అండి పిల్లగాడు తమ కొడుకు ఈ దున్నపోతు దున్నపోతు బతికిస్తాదిరా, సంపెత్తరా సింపెత్తరా అని చెప్పి మంది
1: పెద్ద దున్నపోతే ఓడిపోయింది
2: ఓడిపోయింది
1: పోరడు కూడా
2: దేశం
1: ఆగలేకపోతుంది పోడచ్చిపోతుందని చెప్పి అంగడి చేసుకోక నిలబడి చూస్తున్నారు, ఇళ్ళ మీద నిలబడి చూస్తున్నారు, కొండలు రాయడు కోపం కచ్చి
0: తీసుకొచ్చిండు, పండుగ పెట్టిండు.

మీరింతవరకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండలరాయిని కథ, బుడిగజంగం కథ నాలుగో భాగం విన్నారు. వచ్చే మంగళవారం ఆరో భాగం వింటారు. ఇది మొత్తం ఆరు భాగాల కథ. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వారు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహత్నూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించి ఇంద్రాయి కథాగానం రెండవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తం యు దినేష్. ముందుగా బొంబాయి చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

చేనులో నేను పైరు కావాలి, కొలనులో నేనే అలను కావాలి. నింగి హరివిల్లు వంచి చూడాలి, మంచి తెరలో నేనిదురపోవాలి. చైత్రమాసంలో చినుకు కావాలి, చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ. అంటూ సాగే ఈ పాట సాహిత్యం అందించింది రాజశ్రీ. గానం మినిమిని, సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్రం రోజా. ఇప్పుడు ఆ పాట విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మధురిమలో పాత కొత్త హాయైన పాటలు. ఇష్టసఖి నాచిలుక నీ పలుకే బంగారంగా, అష్టపదులే పలికే నీనడకే వయ్యారంగా, కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలిసొచ్చాయిలే, కలిసొచ్చేటి నీకంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ గీతమై అంటూ సాగే ఈ సాహిత్య సిరిలు వేటూరి సుందరరామూర్తి కలం నుంచి జాలువారాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ఇప్పుడు ఈ పాట విందాం.

ఎంతకు తీరని ఎదలో ఆశలేమో, అడగరానిదై చెప్పరానిదై పిదవుల అంటింతనై, మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దకై, చినుకు తేనికై కసికసి కవ్వింతలై, నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్ల శోకమ్మ, వాకిట్లు తెరిచే గుప్పిళ్ళలోన, అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి, ఈ సాయంత్ర వేళ నీ ఏకాంత సేవ, అతిమధురం అనురాగం ఒదిగే వయ్యారం. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, సంగీతం చక్రవర్తి, చిత్రం పసివాడి ప్రాణం. ఇప్పుడు ఆ పాట విందాం.

పెదవుల అంటింతనై చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసి కసి కవి.

కార్యక్రమంలో చివరిగా చెంచులక్ష్మి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడినటువంటి ఈ పాటకు సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఇప్పుడు ఆ పాట విందాం.

మధురిమలోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి మళ్ళీ రేపు రాత్రి మధురిమలో మరిన్ని పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు.

వచనం. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాలోని ముఖ్య అంశాలు. రేపు ఉదయం మేడంబాబుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కీటకజనిత వ్యాధులు నివారణ జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్పల్లి వారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన తెగిన బంధాలు కథ గురించి కవి రచయిత గోపకాని రవీందర్ ప్రసంగం ఉంటుంది. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ముస్తాబు తెచ్చిన ముప్పు ఆ కథ ఉంటుంది. తర్వాత మా తాత చెప్పిన మామంచి కథల సంపుటి నుండి ఇచ్చిపుచ్చుకో ఈ కథ ఉంటుంది. సాయంత్రం మేడంబావుకు ఇల్లు యోసం. ఈ కార్యక్రమంలో పత్తి పంటలో తొలి దశలో పాటించవలసిన మెళకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట. ఇంకా సేంద్రియ వ్యవసాయంతో సుస్థిరత ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి సంధ్యారాణితో ముచ్చటుంటుంది. 9:30 నవలతో 10:00 మావా. ఇవి రేపటి కార్యక్రమాలని ముఖ్య అంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:00 దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెర్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.